ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026, జూలై నెల 29వ తేదీ, బుధవారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5:58:56. ప్రేమైన మా శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 వస్తుంది. ఇక ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా నాణ్యతతో నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సీఆర్డీఏపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణ పనుల్లో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. రాజధానిలో రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనంపై పెంపుపైన ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయంలో నిలిచిపోయిన 8,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వానికి భారంగా మారాయని పేర్కొన్నారు. రియంబర్స్మెంట్ నిధులను దుర్వినియోగం చేసే సంస్థలపై విచారణ కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
1: ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్ గా బ్యాంక్ ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2,200 నుంచి 2,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది.
0: ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయనగరంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన రోడ్లు, పార్కింగ్, రవాణా, వేదిక, వైద్య, భోజన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. దేశంలోనే తొలి

0: సారిగా చౌక ధరల దుకాణాల ద్వారా నాణ్యమైన స్టీమ్డ్ రైస్ పంపిణీని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్లు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రైతుల నుంచి బాయిల్డ్ రైస్ సేకరణ కోటాను మరో 20,000 మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లాలో ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నుల స్టీమ్డ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలుపుతూ,
1: కాకినాడ జిల్లాలో దాదాపు ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నులు ఏదైతే మేము ప్రస్తుతం వినియోగిస్తున్నామో అక్కడున్న ప్రతి రైస్ కార్డు దారు హోల్డర్ కి కుటుంబానికి, అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఉన్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా వివిధ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ వీళ్ళందరికీ కూడా త్వర తగ్గితున మొట్టమొదటిసారి భారతదేశంలో స్టీమ్ రైస్ ని ప్రవేశపెట్టేటట్టు ముందడుగు వేస్తున్నాం. మరొక 20,000 మెట్రిక్ టన్నులు పార్బాయిల్డ్ రైస్ వెరైటీ సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు అనుమతి ఇచ్చారు. దాన్ని కూడా మన రైతాంగం సద్వినియోగం చేసుకోవచ్చు.
0: అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో దివ్యాంగులకు ఉచిత మోటరైజ్డ్ స్కూటీలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట వ్యాప్తంగా 1,800, కోనసీమ జిల్లాలో 70 మోటరైజ్డ్ స్కూటీలను దివ్యాంగులకు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గిరిజన సంఘాల నాయకులు, న్యాయ నిపుణులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి వి అనితతో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, గిరిజనుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తోందని చెప్పారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూ బదిలీ నిబంధనలకు సంబంధించిన అంశాలపై న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించి చట్టపరంగా గిరిజనులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేత్ర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో కలిసి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్టంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటి పరీక్షలు, శుక్లాల శస్త్రచికిత్సలు, ఇతర నేత్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నవజాత శిశువుల కంటి పరీక్షల పైలట్ కార్యక్రమాన్ని ఇతర జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా భారతీయులు అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులను పూజించి వారి ఆశీస్సులను అందుకునే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డీఎస్సీ 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న నిరసనలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ పలు జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. నియామకాల్లో అవకతవకలు జరిగాయని, అర్హులను పక్కనపెట్టి నియామకాలు చేపట్టారని పార్టీ నాయకులు, మాజీ మంత్రులు ఆర్కే రోజా, పేర్ని వెంకట్రామయ్య విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలుపుతూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు కాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు కాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు కాకుండా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వరంగల్, హనుమకొండ,

0: కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని పేర్కొంది. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మా శ్రోతలకు అందించబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రసారమయ్యే ఉదయతరంగిణి కార్యక్రమంలో తల్లిదండ్రుల సంరక్షణలో రేపటి పౌరులు, ఈ అంశంపై శ్రీ పింగళి కుమార్ గారి ప్రసంగం వినవచ్చు. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది, 9:00 చిత్రసీమ, 9:45 ప్రాయోజిత కార్యక్రమం డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫ్రమ్ మినిస్ట్రీ అండ్ లా అండ్ జస్టిస్ ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి ప్రత్యేక ఫోన్ కార్యక్రమం, ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ ఫోనింగ్ కార్యక్రమంలో డాక్టర్ ఎల్వికే రెడ్డి రిజిస్ట్రార్ గారు, అలాగే డాక్టర్ వై వెంకటేశ్వర్లు డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్, వీరు ఫోనింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఉదయం 11:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వినవచ్చు. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45

వికసిత్ భారత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8 గంటలకు చిత్రసీమ, 8:15 పార్లమెంట్ సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ నుండి, 8:30 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినీ చిత్రగీతాలు, 9 గంటలకు న్యూస్ at 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుండి, రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది, 10 గంటలకు పార్లమెంట్ సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ నుండి. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా శ్రోతలకు అందించే కార్యక్రమాలు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇక జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నల్గొండ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి రామకృష్ణ.
1: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూన్ 25వ తేదీ నుంచి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ ప్రత్యేక పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లిన బీఎల్ఓలు స్థానికంగా ఓటు నిర్ధారించుకున్నాక ఓటు మ్యాపింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి గతంలోనే జిల్లా యంత్రాంగం సిబ్బందికి, ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడంతో కార్యక్రమం సజావుగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా నల్గొండ జిల్లాలో వర్షాల జాడ లేకుండా పోవడం అన్నదాతలను తీవ్ర నిరాశకు గురిచేసింది. అల్పపీడన ప్రభావం కారణంగా అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ జిల్లాలో ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులంతా నీరు తక్కువగా అవసరమయ్యే 6 తడి పంటలనే సాగు చేయాలని జిల్లా యంత్రాంగం రైతులకు అవగాహన కల్పిస్తోంది. మండల ప్రత్యేక అధికారులు కూడా గ్రామ సభలు నిర్వహించి ఇదే విషయంపై ప్రచారం నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా జ్వర పీడితుల సంఖ్య పెరిగింది. వాతావరణ పరిస్థితులు మారడంతో జ్వరం, జలుబు, వంటి నొప్పులు, వైరల్ ఫీవర్లతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు జ్వర పీడిత రోగుల సంఖ్య పెరుగుతోంది. వానాకాలం ప్రభావం కావడం, అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో పారిశుద్ధ్యం లోపిస్తోంది. ప్రయాణ సౌలభ్యం కోసం నల్గొండ పట్టణానికి 750 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారి పై నల్లగొండ పట్టణం చెర్లపల్లి సమీపంలో నిర్మించిన భారీ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రహదారుల విస్తరణ, అభివృద్ది పనులు చేపడుతున్నామని అన్నారు. పట్టణ సరిహద్దు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల కోసం 300 కోట్ల రూపాయల వ్యయంతో ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న మరో 290 కోట్ల రూపాయల పనులకు త్వరలోనే మంజూరు వస్తుందని, దీంతో పట్టణంలో తాగునీటి సమస్యను పూర్తిగా నిర్మూలించవచ్చని అన్నారు. కౌమార దశలో ఉన్న బాలికలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను అరికట్టేందుకు అర్హులైన బాలికలంతా వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేయించుకోవాలని నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాహుల్ అన్నారు. నల్గొండ జిల్లాలో 14 ఏళ్లలోపు బాలికలకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందిస్తున్న HPV వ్యాక్సిన్ కేంద్రాన్ని ఇటీవల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన మహిళల కోసం ప్రభుత్వం ఎంతో విలువైన ఈ వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తోందని, దీన్ని 14 ఏళ్లలోపు బాలికలందరూ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ను నివారించవచ్చని అన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి ప్రారంభమయ్యే హైదరాబాద్, చెన్నై హైస్పీడ్ కారిడార్ను నల్గొండ జిల్లా మాల్, మర్రిగూడ, హాలియా, దామచర్ల మీదుగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో హైస్పీడ్ రైల్వే లైన్ రావడంతో టూరిజం, వ్యాపార, పారిశ్రామికంగా ఎంతో మేలు జరుగుతుందని, భూముల విలువలు కూడా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి, ప్రజాపరిపాలన ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి గౌరవ్ ఉప్పల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

0: అమలు తీరును పర్యవేక్షించేందుకు జిల్లా ప్రత్యేక అధికారి హోదాలో ఇటీవల జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరొందిన నాగార్జున సాగర్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా మారాయి. మరో 3 అడుగుల నీటిని వినియోగిస్తే ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుకుంటుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు ఎలాంటి నీటి విడుదల చేపట్టడం లేదు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్ల నీటిని మాత్రమే బయటకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట, కర్ణాటకలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తప్ప సాగర్లో నీటి నిల్వలు పెరిగే అవకాశం లేదు. నీటి కొరత కారణంగా కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల చేపట్టకపోవడంతో ప్రాజెక్టు కింద ఆయకట్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అయితే అధికారులు మాత్రం రైతులు పంట మార్పిడి చేసి 6 తడి పంటలను సాగు చేసుకోవాలని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు.
1: ఇంతవరకు నల్గొండ జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకు అందించిన వారు శ్రీ జి. రామకృష్ణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపైన చర్చను లోక్సభలో ఇవాళ కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పథకం గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ మంత్రిత్వ శాఖల ప్రభుత్వ కార్యదర్శులతో 2వ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిన్న తన నివాసంలో నిర్వహించారు. ఆర్థిక వాణిజ్య పరిశ్రమ సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు విభాగాల భవిష్య కార్యాచరణను ఈ సమావేశంలో సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధన వేగవంతం చేయడంపై ప్రధానంగా ఈ సమావేశంలో దృష్టి సారించారు. మంత్రిత్వ శాఖలు విభాగాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని, ఒక టీంగా అధికారులు ఉమ్మడి లక్ష్యంతో పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్రమైన ఫలితాలను సాధించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించవలసిన ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రత్యేకంగా చెప్పారు. ప్రజలే కేంద్ర బిందువుగా సాగే పాలన ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, ప్రతి నిర్ణయ విధానానికి కేంద్ర బిందువుగా ప్రజలే ఉండాలని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. దేశంలో మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై, కీలక రంగాల్లో దేశీయ సామర్థ్యాలు పెంపొందించడంపై సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇంధన భద్రత, జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వం పౌరుల సంక్షేమంతో ముడిపడి ఉందని పేర్కొన్న ప్రధానమంత్రి, ఆవిష్కరణలు వేగవంతమైన సామర్థ్యాల పెంపుదల ద్వారా ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఆవిర్భవిస్తున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, దేశవ్యాప్తంగా ఇదొక ఉద్యమంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, నిరాధారమైన భయాలు ఆందోళనలను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మక రంగాల్లో ముఖ్యంగా ముందుగానే స్పందించేలాగా సమాచార ప్రసరణ ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. కొత్త సవాళ్లను చురుకుదనంతో ఆవిష్కరణలతో ఎదుర్కొంటూ ప్రభుత్వం ఎప్పుడూ చైతన్యవంతంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునేలాగా ఉండాలని ప్రధానమంత్రి ఈ సమావేశంలో చెప్పారు. కేబినెట్ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖలు విభాగానికి చెందిన కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫి

0: ఫెర్మెన్స్ ప్రివెన్షన్ సవరణ బిల్లుపై చర్చను లోక్సభలో ఈరోజు తిరిగి ప్రారంభిస్తారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా అనేక ముఖ్యమైన కొత్త నిబంధనలను చేర్చారు. కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. బిల్లును సభలో ప్రవేశపెడుతూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్, దేశ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను కొత్త చట్టం పునరుద్ఘాటిస్తుందన్నారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇది మైలురాయి లాంటి చట్టమని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent, and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
0: ఇటీవలి పేపర్ లీక్ సంఘటనలు పరిగణలోకి తీసుకుని అక్రమాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్వయంగా నిర్ణయించారని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ, విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని, నిజమైన సంస్కరణలు తెచ్చే ఉద్దేశం లేదని ఆరోపించారు. కొత్త బిల్లు కేవలం మునుపటి చట్టానికి సవరణ మాత్రమేనని, ఇదొక కంటి తుడుపు చర్య అని ఆయన విమర్శించారు.
2: ये सरकार शिक्षा विभाग को लेकर गंभीर नहीं है, सुधार नहीं लाना चाहिए. ये सिर्फ एक दिखावा का बिल है, क्योंकि ये बिल एक संशोधन बिल है.
0: बीजेपी एमपी बांसुरी स्वराज, समाजवादी पार्टी एमपी अखिलेश यादव మొదలైన వారు కూడా చర్చలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సశస్త్ర సీమా బల్ కాంబాటిస్ట్ జనరల్ డ్యూటీ గ్రూప్ సి పోస్టుల నియామక నిబంధనలు 2026ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ప్రతి నియామక సంవత్సరంలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీలో 50% ఖాళీలను మాజీ అగ్నివీరుల కోసం రిజర్వ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ డ్యూటీ, హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల కోసం 2011లో జారీ చేసిన నియామక నిబంధనలను రద్దు చేసి కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 27వ తేదీన అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నియామకం ప్రత్యక్ష నియామకం, డెప్యుటేషన్, రీఎంప్లాయ్మెంట్, రెమ్యునరేషన్ ద్వారా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న షుగర్ డీలర్లపై 1వ ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు స్టాక్ హోల్డింగ్ పరిమితులు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపారంలో ఊహాగానాలు లేకుండా నివారించేందుకు సహేతుకమైన ధరలకే చక్కెర నిరంతరంగా మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. షుగర్ డీలర్లందరూ తమ చక్కెర నిల్వలు ప్రకటించాలని ఆహార ప్రజా పంపిణీ శాఖకు చెందిన పోర్టల్ ద్వారా ప్రతివారం తమ వద్ద ఉన్న స్టాక్ వివరాలు అప్డేట్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రభుత్వ అణచివేతలో గత 2 రోజుల్లో మరణాల సంఖ్య 30కి పెరిగింది, అనేక మంది గాయపడ్డారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ సైన్యం వేలాది మంది శాంతియుత నిరసనకారులపై కాల్పులు జరపడంతో గత సోమవారం 25 మంది, మంగళవారం నాడు మరో 5 ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ అధికారులు సైన్యానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో జరుగుతున్న తీవ్రమైన ప్రాణాంతక బలప్రయోగానికి పాల్పడిన వార్తలపై స్వతంత్ర పారదర్శక విచారణ జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ డిమాండ్ చేసింది. ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించాలని, మీడియాకు, స్వతంత్ర పరిశీలకులకు ఆ ప్రాంతంలోకి ప్రవేశం కల్పించాలని పాకిస్తాన్ అధికారులకు అమ్నెస్టీ విజ్ఞప్తి చేసింది. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 7 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, కోళికోడ్, వయనాడ్, కన్నూర్, కసర్గోడ్ జిల్లాల్లో ఈరోజు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నిన్న రాత్రి 10 జిల్లాలు ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో ఆసియా క్రీడల కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల

0: విభాగంలో చారిత్రాత్మక రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. 27:49 సమయంలో గమ్యస్థానానికి చేరుకున్న గుల్వీర్ సింగ్ రజత పతకం గెలుచుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన కె రాబిన్సన్ స్వర్ణ పతకం సాధించారు. 2026 క్రీడల్లో పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన మందింగ్ బామ్ జడుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం ఉండేలాగా తన విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశానికి చెందిన హర్జీందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరొక పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు 1 బంగారు పతకం, 5 వెండి పతకాలు, 1 కాంస్యం భారత్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీమ్గా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపై చర్చను ఈరోజు లోక్సభలో కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో తల్లిదండ్రుల సంరక్షణలో రేపటి పౌరులు, ఈ అంశంపై శ్రీ పింగళి కుమార్ గారి ప్రసంగం. వినబోయే ముందు ఓ పాట విందాం.

0: మట్టిలో మాణిక్యాలు చిత్రం కోసం రమణ పాడిన ఆ పాట విన్నారు కదా. ఇప్పుడు వినండి, తల్లిదండ్రుల సంరక్షణలు రేపటి పౌరులు, శ్రీ పింగళి కుమార్ గారి ప్రసంగం.
1: ప్రపంచంలో పేరొందిన విద్యా విధానాల రూపకర్తల్లో ఒకరు రష్యన్ మేధావి అంటన్ మకరెంకో సమాజాన్ని, పిల్లల పెంపకాన్ని విడదీసి చూడలేమని ఆ విద్యావేత్త ప్రగాఢంగా విశ్వసించారు. పిల్లలకి తల్లిదండ్రులకి, పిల్లలకి సమాజానికి మధ్య సత్సంబంధాలు లేకపోవటం వల్లే పిల్లలు దారితప్పుతారని మకరెంకో నిరూపించారు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో చూపెడుతూ బెత్తంతో పని లేకుండా వేల మంది చిన్నారుల్ని తీర్చిదిద్దారాయన. తన అనుభవాలతో ఆ దార్శనికుడు ద రోడ్ టు లైఫ్ అనే పుస్తకాన్ని వెలువరించారు. తెలుగులో అల్లరి పిల్లల్లో అద్భుత మార్పులుగా అనువాదమైన ఆ పుస్తకం బహుళ ప్రజాదరణ పొందింది. అసలు పిల్లల మనసులు ఏం కోరుకుంటున్నాయో మకరెంకో ఆ పుస్తకంలో విపులంగా వివరించారు. వాటిని అందించడంలో తాము సఫలమవుతున్నామా లేదా అని పెద్దలు ఆత్మావలోకనం చేసుకోవాలని అన్యాపదేశంగా సూచించారు. పిల్లల్ని కని అందరూ అమ్మా నాన్నలవుతారు, కానీ వాళ్లను సరిగ్గా పెంచి నిజమైన తల్లిదండ్రులు అయ్యేవారు చాలా కొద్దిమందే. పిల్లల్ని దారిలో పెట్టాలని శిక్షిస్తున్నారు, సరే, ఆ శిక్షించే అర్హత మీకెంత ఉందో చూసుకుంటున్నారా అని ఆయన తన రచనల ద్వారా సూటిగా ప్రశ్నిస్తారు. నేటి సమాజంలో అత్యధిక యువదంపతుల ధోరణి చూస్తుంటే మకరెంకో ఆవేదన అర్థవంతమైనదేననిపిస్తుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని పెంచటమంటే వారిని చదివించి స్థితిమంతులను చేయటం, వాళ్ల కోసం సంపదలు సమకూర్చటమే అనుకుంటారు. నిరంతరం తమ దృష్టికోణం నుంచే ఆలోచిస్తూ పిల్లల నడవడికను నిర్దేశిస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే తమకు సరిపోయే చెప్పుల్ని పిల్లల పాదాలకు తొడిగి పరిగెత్తమన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే ఓ విద్యావేత్త, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, తాము తమ జీవితంలో ఏ భౌతిక విజయాన్ని సాధించలేకపోయామో ఆ విజయాన్ని తమ పిల్లలు సాధించాలనే ప్రతి తల్లి తండ్రి కోరుకుంటున్నారన్నారు. కానీ అసలు చిన్నారుల మనసులు ఏం ఆశిస్తున్నాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. తమ కలల్ని, ఆశల్ని నిర్దాక్షిణ్యంగా వాళ్లపై రుద్దుతున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను కేవలం పరీక్షల కోసం, ర్యాంకుల కోసం చదివించే తల్లిదండ్రులు నిజంగా వారి భవిష్యత్తుకు అన్యాయం చేస్తున్నట్లేనన్నారు. సహజత్వానికి సుదూరంగా చాలామంది పెద్దల ధోరణి పిల్లల్లో

దాగి ఉన్న సహజమైన నిర్మలత్వాన్ని దూరం చేస్తుంది. వారిలోని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నీరుగార్చేస్తుంది. చాలా కుటుంబాల్లో పిల్లలకు పెద్దలకు మధ్య సామరస్యం కూడా కనిపించటం లేదు. అందుకే రామకృష్ణ మఠం వరిష్ట సాధు స్వామి రంగనాథానందజీ మహారాజ్ లుక్ ఎట్ ఏ బేబీస్ స్మైల్, హౌ బ్యూటిఫుల్, హౌ నేచురల్, ఎంకరేజ్ దెమ్, జాయిన్ విత్ దెమ్, ప్లే విత్ దెమ్ అండ్ దే విల్ గ్రో హయ్యర్ అండ్ హయ్యర్ అని అనేవారు. చిన్నారుల్లోని ఆ చిరునవ్వుని చెదరనీయకుండా చూసుకోవలసింది తల్లిదండ్రులేనని, నిరంతరం వారిని ప్రోత్సహిస్తూ వారితో కలుపుగోలుగా మెలిగినప్పుడే ఉన్నతంగా ఎదుగుతారని సూచించారు. పిల్లలు కఠినంగా కొరకరాని కొయ్యలుగా మారటానికి కారణం ఇంట్లో ప్రశాంత వాతావరణం కొరవరటమేనని ఆధునిక వ్యక్తిత్వ వికాస నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పనుల ఒత్తిళ్లు, బరువు బాధ్యతల పేరుతో మనమే ప్రతిదానికి విసుక్కుంటుంటే, అసహనంతో ఊగిపోతుంటే మనల్ని గమనిస్తూ ఎదిగే పిల్లలు మన నుంచి ఏం నేర్చుకుంటారు? సహనంగా వ్యవహరించడం ఎలా అలవర్చుకుంటారు? అప్రయత్నంగా వారు మన లక్ష్యాలనే పునికిపుచ్చుకుంటారు. తమ పిల్లలు తమ కనుసన్నల్లోనే ఎదగాలని సాధారణంగా ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. ఆ ధోరణి మితిమీరితే దానిని హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారని ఆధునిక మానసిక వైద్య నిపుణులు నిర్వచిస్తున్నారు. మనలో చాలామంది తల్లిదండ్రులు తెలుసు తెలియకు హెలికాప్టర్ పేరెంట్గానే మారిపోతున్నారు. ఇలాంటి పేరెంట్స్ బిడ్డ ప్రతి కదలికను తామే నిర్దేశిస్తారు, ఏ నిర్ణయమైనా తామే తీసుకుంటారు, ఉపదేశాలతో ఉదరగొడుతూ ఉంటారు. బడి ఎటు బోలెడంత సమాచారాన్ని ఇస్తుంది. కన్నవాళ్లు ఇంకొంత జోడిస్తే పిల్లల బుర్రలు డంపింగ్ యార్డులుగా తయారవుతాయి. పిల్లలు తమ ద్వారా ఈ భూమిదికి వచ్చారు కానీ తమ కోసం రాలేదన్న విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోకూడదు. కన్నబిడ్డల విషయంలో పెద్దలకు బాధ్యత మాత్రమే ఉంటుంది, అధికారం ఉండదు. అలా భ్రమపడి వారిపై ఆధిపత్యాన్ని చెలాయిస్తే భవిష్యత్తులో పెద్దలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, ఇలా ఏ విషయంలోనైనా మనల్ని సంతోషపెట్టడం పిల్లల కర్తవ్యం కానీ కాదంటారు. పిల్లల్ని 5 ఏళ్లు వచ్చే వరకు రాజభోగాలతో పెంచాలి. 15 ఏళ్లు వచ్చే వరకు దాసునిలాగా పనీ పాటలు నేర్పించాలి. 16 ఏళ్లు తర్వాత వారితో స్నేహితునిలా వ్యవహరించాలి. విద్యార్థులు ఎక్కువగా తల్లితో అటాచ్మెంట్ అయి ఉంటారు. తండ్రి అంటే భయం, గౌరవం, తల్లి అంటే ప్రేమకు ప్రతిరూపంగా పెంచాలి. విద్యార్థులు క్రమశిక్షణ ఎప్పుడు తప్పుతారో, చదువును రేపు చదువుతా, ఎల్లుండి చదువుతా అని వాయిదా వేస్తారు. పిల్లలను తల్లిదండ్రులు ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. పిల్లలను పొరపాటున కూడా ఇతర విద్యార్థులతో పోల్చకూడదు. వాడికి మార్క్స్ ఎక్కువ వచ్చాయి, నీకు తక్కువ వచ్చాయి అని అనకూడదు. సరే నాన్న, బాధపడకు, నెక్స్ట్ టైం ఎక్కువ మార్కులు వచ్చేటట్లు ప్రయత్నం చెయ్యి అనాలి. ఈ ఆధునిక ప్రపంచంలో సెల్ఫోన్తో ఎంతో ఉపయోగం ఉన్నా దానిని దుర్వినియోగం చేస్తే నష్టాలు కూడా ఉన్నాయి. మరీ పిల్లలతో ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి సెల్ఫోన్ పిల్లలకు ఇవ్వకూడదు. సెల్ఫోన్కు అలవాటు పడిన పిల్లలు సెల్ఫోన్ ఇవ్వకుంటే ఉండలేకపోతున్నారు. అందులో ఉన్న గేమ్స్ ఆడటం వల్ల తల్లిదండ్రులు డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. విద్యార్థులు అబద్ధాలు కూడా ఆడకుండా చూడాలి. ఈ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు గడిపే సమయం క్రమేపీ తగ్గిపోతుంది. పిల్లలతో గడిపేందుకు తల్లిదండ్రులు ప్రణాళికలు వేసుకోవాలి. పిల్లల మాటలు వినేందుకు వాళ్లతో కలిసి భోజనం చెయ్యాలి. వారితో సరదాగా మాట్లాడాలి. పిల్లల్లో ఉన్న ఎనర్జీని, హైపవర్ యాక్టివిటీని, వాళ్ల ఉత్సాహాన్ని మంచి పనుల వైపు మళ్లించాలి. ఒక ఛాలెంజ్ ఇచ్చి దానిని పూర్తి చేసేలా వాళ్లను ప్రోత్సహించాలి. 2 కరెంటు వైర్లు కలిస్తేనే బల్బు వెలుగుతుంది. క్రమశిక్షణ, చదువు ఈ 2 సమానంగా అనుసరించేటట్లు తల్లిదండ్రులు కష్టపడితేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లల ముందు మంచి లాంగ్వేజ్ మాట్లాడాలి. వారి ముందు ఆర్థిక విషయాలు చర్చించకూడదు. పిల్లలకి పొదుపు అలవాటు చేయాలి. పిల్లలు ఏదైనా వస్తువు కావాలి అని అడిగితే తల్లిదండ్రులు స్వయంగా కొని ఇవ్వాలి. అంతేకాని నీవే కొనుక్కో అని డబ్బులు ఇవ్వకూడదు. పిల్లల విషయంలో క్షమాగుణం ఉండాలి. వారు తప్పు చేయగానే దండించకూడదు. ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను, మళ్ళీ తప్పు చేస్తే ఊరుకోను, నాన్నగారితో చెప్తాను అనాలి. పిల్లలు నిర్మోహమాటంగా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసినా చాలామంది తల్లిదండ్రులు కంగారు పడిపోతారు. ప్రశ్నించే పిల్లలపై వాగుడు కాయ అనే ముద్ర వేస్తారు. కొత్తగా ఆలోచిస్తే అతి తెలివి అని తేల్చేస్తారు. పిల్లలు కాస్త స్వతంత్రంగా వ్యవహరించినా తల్లిదండ్రులు కలవరిపడిపోతారు. తమ చెప్పు చేతల్లో ఉండటం లేదని, తమ చేయి దాటి

పోతున్నారని ఆందోళన పడిపోతారు. పెద్దవాళ్లన్న భయంతో వారు మన మాటలు వినటానికి, మన మాటలతో మనస్ఫూర్తిగా ఏకీభవిస్తూ అంగీకరించటానికి చాలా తేడా ఉంది. వయసులో చిన్నవాళ్లైనంత మాత్రాన వారి ప్రతి ఆలోచనను కొట్టిపారేయలేం. వాళ్లకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. కన్నవాళ్లుగా మనమే వాళ్ల మనసులు అర్థం చేసుకోకపోతే మరెవరు అర్థం చేసుకుంటారు? స్వేచ్ఛ ఉన్న చోటే ఆలోచనలు అంకురిస్తాయి, మన మనసులోని భావాలు బహిర్గతమవుతాయి. పిల్లలకు ఇతరులకు సహాయం చేయడం, కృతజ్ఞతతో ఉండటం నేర్పించాలి. కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచే వ్యక్తులు ఉదారంగా, కరుణతో, సహాయకారులుగా, క్షమించేవారుగా ఉంటారని అధ్యయనాలు చూపిస్తున్నాయి. అలాంటి వారు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తోబుట్టువులకు సహాయం చేయమని పిల్లలను ప్రోత్సహించండి. సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పండి. తద్వారా వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలపడం నేర్చుకుంటారు. అలాగే అసాధారణమైన ధీమను ప్రదర్శించినప్పుడు వారిని మెచ్చుకోండి. పిల్లల్లో కూడా కోపం, అవమానం, అసూయ లాంటి నెగటివ్ ఎమోషన్స్ గుర్తించి సురక్షితమైన మార్గ నిర్దేశనం చేయాలి. అలాగే పిల్లల భద్రత దృష్ట్యా వారికి స్పష్టమైన, సహేతుకమైన సరిహద్దులను నిర్దేశించటమే కాకుండా అవి వారికి అర్థమయ్యేలా చెప్పడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇలా పిల్లల సర్కిల్ చాలా చిన్నది. ఆ సర్కిల్లోని వ్యక్తుల పట్ల వారు ప్రేమ, శ్రద్ధ, సానుభూతి చూపిస్తారు. అయితే ఆ సర్కిల్ వెలుపల ఉన్న వ్యక్తుల గురించి కూడా వారు శ్రద్ధ వహించేలా చూడటం అవసరం. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలని, వారి సమస్యను వారి కోణంలో అర్థం చేసుకోవాలని, తద్వారా పిల్లల్లో సహానుభూతిని పెంచాలి. పిల్లలు అంటే భావితరాలకు భవిష్య నిధి. ఒక చెట్టును, మొక్కను నాటిన తర్వాత అది ఏనుకొని పెద్ద పెరిగే వరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. మీ పిల్లల అల్లరి గూర్చి, వారిలోని లోపాల గూర్చి పక్కవారికి ఫిర్యాదులు చేయటం మానుకోవాలి. పిల్లలు పొరపాటు చేసినప్పుడు వాళ్ల సామర్థ్యంపై నమ్మకాన్ని ప్రకటించాలి. వాళ్లని పొగిడి అప్పుడు విమర్శ చేయటం వలన మంచి ఫలితాలు వస్తాయి. పిల్లలకు వాళ్ల సామర్థ్యంపై వాళ్లకు నమ్మకం కలిగేలా చేయటం పేరెంటింగ్లో అతి ముఖ్యమైన అంశం. పిల్లలకు చిన్నప్పటి నుండే ఇంటి పనులు నేర్పించాలి. దీనివల్ల పిల్లలకు బాధ్యత, ఆత్మవిశ్వాసం, విచక్షణ జ్ఞానం, సంఘటిత శక్తి, విలువ అవగతమవుతాయి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దానిని పరిష్కరించుకునే సామర్థ్యం అలవడుతుంది. ఇంటికి వచ్చిన అతిథులను పలకరించి నమస్కరించటం, వారిని కూర్చోమని అనటం, వారిని గౌరవించటం, ఇంటికి వచ్చిన అతిథులు ఏవైనా ప్రశ్నలు వేస్తే నవ్వుతూ సరియైన సమాధానం చెప్పమనాలి. భయం భయంగా పెరిగే పిల్లల్లో అభద్రతాభావం గూడు కట్టుకుపోతుంది. ఇటువంటి పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి పిరికి వాళ్లుగా తయారవుతారు. పిల్లలు చేసే మంచి పనులను ఎప్పటికప్పుడు మెచ్చుకోండి. గుర్తింపు లభించటం అన్నది పిల్లలకు ఎనలేని శక్తిని ఇస్తుంది. గుర్తింపు పొందే వాతావరణం పిల్లల పెంపకంలో చాలా ముఖ్యమైన విషయం. పిల్లలు ఒత్తిడిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ప్రేమతో దగ్గరికి తీసుకోవాలి. వారిని ఎందుకు పనికిరాని వైధవా అని ఎట్టి పరిస్థితుల్లోనూ తిట్టకూడదు. సాధారణంగా పిల్లల్లో అపారమైన శక్తి సామర్థ్యాలు, అంతులేని ప్రతిభ దాగి ఉంటుంది. మంచి తల్లిదండ్రులుగా పేరు తెచ్చుకోవాలంటే పిల్లల నుండి వాటిని బయటికి తీయాలి. ఒక పని చేయడంలో మీ పిల్లలు ఎన్నిసార్లు విఫలం చెందినా సరే ఆ పని నీవు సాధించగలవు, ఆ శక్తి నీకు ఉంది అంటూ వారిని ప్రోత్సహించండి. గౌరవప్రదమైన, నైతికత గల పిల్లలను పెంచటం సాధ్యమేనని, దీనికంటే ముఖ్యమైన పని మరేది లేదని హార్వర్డ్ సైకాలజిస్టులు చెప్తున్నారు. విద్యాలయాలకు పరిమితులు ఉంటాయి. ఏం చెప్పినా, ఎంత నేర్పినా సిలబస్ పరిధిలోనే. మిగతా లోటును తల్లిదండ్రులు భర్తీ చేయాలి. అభిరుచులు, విహారయాత్రలు వంటివి చిన్నారుల మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయి. పిల్లలు బయటి ప్రపంచాన్ని చూడాలనుకుంటారు. ప్రయాణాలతో వారిలో ప్రపంచ జ్ఞానం పెరుగుతుంది. భిన్న సంస్కృతులు, మానవ మనస్తత్వాలు పరిచయమవుతాయి. ఎదిగే పిల్లలకు ఈ విశాల ప్రపంచంపై అవగాహన అవసరం. దీనిని కల్చరల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. పిల్లల్ని పెంచడం ఒక కళ. పేరున్న పాఠశాలల్లో చేర్పించినంత మాత్రాన పిల్లలు ప్రతిభావంతులుగా పరిణతి చెందరు. పంపే బడి కాదు, పెంచే తల్లిదండ్రులు ముఖ్యం. నిజానికి కన్నవాళ్లను మించిన క్లాస్ టీచర్లు ఉండరు. పాఠశాలల్లో నేర్చుకున్న పాఠాలకు ఇల్లు ఓ ప్రయోగశాలగా మారాలి. బడిలో చెప్పే

0: పాఠాలకు బతుకు పాఠాలకు మధ్య సమన్వయం కుదరాలి. అప్పుడే బాలబాలికలు రేపటి పౌరులుగా ఎదగగలుగుతారు.
1: ఇంతవరకు మీరు తల్లిదండ్రుల సంరక్షణలు, రేపటి పౌరులు ఈ అంశంపై శ్రీ పింగళి కుమార్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: మాతృత్వం నుండి చిన్నారుల ఆరోగ్యం వరకు క్యూర్వెల్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన డాక్టర్లు గైనకాలజీ మరియు ప్రసూతి సేవల్లో డాక్టర్ హేమా వద్దిరాజు, సంతాన సాఫల్య చికిత్సలో డాక్టర్ అనుషారెడ్డి, పిల్లల వైద్యంలో డాక్టర్ ఆర్ రాహుల్, డాక్టర్ కె సురేష్. 24 గంటల సేవలు, ఎన్ఐసియు, పిఐసియు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలతో క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజిఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ఆకాశమంతా ఈ చిత్రం కోసం మధుబాల కృష్ణన్ పాడిన పాట

0: ముఖాన మొటిమలా
1: సైబాల్,
0: గజ్జా బొబ్బలా
1: సైబాల్,
0: నడుగుల తామరా
1: సైబాల్,
0: బురద పుల్లా
1: సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఐఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనో?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఐఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
7: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
8: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
9: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
10: సంధ్యారాగం ఈ చిత్రం కోసం శ్వేత, అశ్విని, సూర్యమూర్తి పాడిన పాట సాగర్ నారాయణ గీతానికి సాకేత్ శ్రీరామ్ సంగీతము.

0: అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: క్యూర్వెల్ హాస్పిటల్, ఎముకలు కీళ్లు వెన్నుముక సమస్యలు, స్త్రీలు పిల్లల ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 9550135343.
7: पीएम जय अब गरीबों की जय बन गई है.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆనంద్ ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్రపడిన పాట.

ఇంతటితో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం ముగిస్తున్నాం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో పి అఖిల బృందం పాడిన జానపద గీతాలు విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

జానపద సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు పి అఖిల బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15. ఇక మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమ తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా శ్రీ సాయి మహిమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి ఆదిత్య పొడ్వాల్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పౌర్ణమి ఈ చిత్రం కోసం చిత్రపడిన పాట. సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
1: అమలు,
2: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
0: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
4: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగుల కామరా
7: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
8: ఎగిరే పౌరమ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సిరివెన్నెల గీతానికి ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

0: క్యూర్వెల్ హాస్పిటల్ ఎముకలు కీళ్లు వెన్నుముక సమస్యలు స్త్రీలు పిల్లల ఆరోగ్య అవసరాలు సంతాన సాఫల్యం క్యాన్సర్ షుగర్ అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్యరాజు డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్ ఎంజిఎం దగ్గర శ్రీనివాస కాలనీ వరంగల్ ఫోన్ నెంబర్ 9550135343.
1: శంకరాభరణం ఈ చిత్రం కోసం వాణిజీరం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం కెవి మహాదేవన్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆనంద భైరవి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాంప్రదాయ గీతం, రమేష్ నాయుడు సంగీతం.

0: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ను సంప్రదించగలరు.

0: సర్ పే లాల టోపీ రూసి ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: అమర శిల్పి జక్కన ఈ చిత్రం కోసం డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం సమకూర్చగా ఘంటసాల పాడిన పాట

0: ఆఫ్ లా అండ్ జస్టిస్ ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు. వార్తల ముఖ్యాంశాల అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్లపై ప్రత్యేక అవగాహన గురించి ఫోనింగ్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో విద్యార్థులపై జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ అప్పట్లో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు సంధించారు. ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థులు, ప్రజాస్వామ్య పరిరక్షకులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా కిషన్ రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 11,56,915 ఇళ్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వర్షం పరిస్థితులను అధికారులతో సమీక్షించిన మంత్రి జీహెచ్ఎంసీ, పోలీసులు, ట్రాఫిక్, హైడ్రా బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక నేత్ర వైద్య సేవలను బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనాథ్ సింహ చెప్పారు. ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు చెప్పారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టేందుకే రాష్ట ప్రభుత్వం జలసిరి కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి సీతక్క చెప్పారు. ప్రస్తుతం ఎల్నిన్యో వర్షాభావ పరిస్థితుల్లో బీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం కింద నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం చేపట్టామన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సశస్త్ర సీమాబల్ కాంబాటిస్ జనరల్ డ్యూటీ గ్రూప్ సి పోస్టుల నియామక నిబంధనలను నోటిఫై చేసింది. దీని ప్రకారం ప్రతి నియామక సంవత్సరంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో 50% ఖాళీలను మాజీ అగ్నివీరులకు రిజర్వ్ చేస్తారు. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 7 జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పులుల దినోత్సవం జరుపుకుంటున్నారు. అంతరించిపోతున్న పులుల సంరక్షణపై అవగాహన పెంచడం, వాటి సహజ ఆవాసాలను రక్షించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. 2010లో రష్యాలో జరిగిన సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. మన దేశంలో 1973లో ప్రారంభించిన ప్రాజెక్ట్ టైగర్ ద్వారా పులుల సంరక్షణకు ప్రత్యేక చర్య చేపట్టగా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక పెద్ద పులులు ఉన్న దేశంగా భారత్ కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ప్రకటించిన కార్యక్రమం మరికొన్ని క్షణాల్లో. ఆకాశవాణి సమయం 10:03. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, మరొక ఫోన్ నెంబర్ 2955-0923. ఈ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్ గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, అలాగే స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు మన స్టూడియోస్లో ఉన్నారు. మీరు వారితో మాట్లాడి మీ సందేహాలను కానీ సమస్యలను కానీ సరైన సమాధానం పొందాలనంటే మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0852, మరొక నంబర్ 2324-0853, 2324-0853, ఇంకొక నంబరు 2955-0923. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఆకాశవాణి స్టూడియోస్కి స్వాగతం అండి. ఎల్వికే రెడ్డి గారు, అలాగే వెంకటేశ్వర్.

0: గారికి
1: ధన్యవాదాలు అండి.
0: ఈ నిత్య జీవితంలో రెగ్యులర్ అకాడమిక్స్ అంటే స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళి చదువుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు, లేదా ఉద్యోగరీత్యా స్థిరపడి తర్వాత జీవితంలో తర్వాత దశలో చదువుకొని డిగ్రీలు సంపాదించుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ ఓపెన్ యూనివర్సిటీ విధానం ప్రవేశపెట్టారు. ఈ ఓపెన్ యూనివర్సిటీలో ప్రస్తుతం అడ్మిషన్స్ తీసుకోవాలంటే కావలసిన ముఖ్య అర్హతలు ఏమిటి?
1: రమేష్ గారు, ఇప్పుడు మీరు అన్న మాట నిజం. అంటే ఒక రెగ్యులర్ ప్రాసెస్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి చదువుకోలేని వాళ్ళ కోసం సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటైందన్నమాట వాస్తవం. కానీ కాలక్రమేణా రెగ్యులర్గా కన్వెన్షనల్ కాలేజీ సాంప్రదాయ విద్యా సంస్థలకు వెళ్ళి చదువుకునే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వస్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, గతంలో ఉద్యోగాలుండి ప్రమోషన్ల కోసం ఓపెన్ యూనివర్సిటీని ఆశ్రయించేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మా స్టూడెంట్ యావరేజ్ వయసు, సగటు వయసు 20 సంవత్సరాల లోపే. అందుకని సంప్రదాయ విద్యార్థులకు వెళ్ళలేని, ఆర్థిక పరిస్థితి లేని కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ ఉండే వాళ్ళందరూ కూడా మా విశ్వవిద్యాలయానికి వస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అర్హతలు అంటే, డిగ్రీలో బీఏ బీకామ్ బీఎస్సీలో చేరాలంటే తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ రెగ్యులర్గా కావచ్చు, లేదంటే ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ కావచ్చు, లేదా 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏదైనా 2 సంవత్సరాల కోర్సు, ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఇటువంటిది పాస్ అయిన వాళ్ళకి మాత్రమే. ఇక్కడ నేను ఇంత ప్రధానంగా ఎందుకు ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నానంటే, గతంలో అంటే 2020 వరకు యూజీసీ ఒక అవకాశం కల్పించుండేది. అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా సరే మేము నిర్వహించే అర్హత పరీక్షలో అర్హత సాధిస్తే వాళ్ళకి డైరెక్ట్గా డిగ్రీ అడ్మిషన్ ఇచ్చే ప్రొవిజన్ ఒకటి ఉండేది, అవకాశం.
0: ఎలిజిబిలిటీ టెస్ట్
1: అని ఒక అంటే ప్రవేశ పరీక్ష కాకుండా అర్హత పరీక్ష. 2020 నుంచి ఆ విధానానికి తీసేశారు, ఆ విధానాన్ని స్వస్తి చెప్పేశారు. ఇప్పుడు ఎవరైనా సరే 2020 నుంచి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత ఉన్న వాళ్ళు మాత్రమే డిగ్రీలో చేరడానికి అర్హులు. మేము డిగ్రీతో పాటు ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ ఎంబీఏ ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంకా కొన్ని డిప్లొమాలు సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా అందిస్తున్నాం. సో పీజీలో చేరాలనుకుంటే ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. ఈ అన్ని వివరాలు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటాయి.
0: మీ వెబ్సైట్ గురించి ఒకసారి తెలియజేస్తారా?
1: యూనివర్సిటీ వెబ్సైటు 3W.braou.ac.in, ఇది ఒక యూనివర్సిటీ వెబ్సైట్. రెండోది, మేము అడ్మిషన్లు కూడా ఆన్లైన్లో చేస్తున్నాం. ఆన్లైన్ onlinee.braou.ac.in, ఇందులో కూడా అడ్మిషన్లు చేసుకోవచ్చు. అది ఒక పోర్టల్. ఇంకొక పోర్టల్ కూడా ఉంది, braou.onlinee.in. ఒక వెబ్సైటు, రెండు పోర్టల్స్ ఉన్నాయి. విద్యార్థులకి సౌకర్యవంతంగా ఉండటం కోసం ఈ పోర్టల్లో కానీ వెబ్సైట్లో కానీ మా విశ్వవిద్యాలయం అందించేటటువంటి అన్ని కోర్సులు, వాటి అర్హతలు, దాని ఫీజులకు సంబంధించిన వివరాలు, దాని డ్యూరేషన్ కాల వ్యవధి, అన్ని వివరాలు వెబ్సైట్లో పొందుపరిచాం. విద్యార్థులకు ఇంకా మేము సౌకర్యం కోసమని హెల్ప్ డెస్క్ ఉంది, కాల్ సెంటర్ ఉంది, వీటి నుంచి కూడా విద్యార్థులు డీటెయిల్స్ తీసుకునే అవకాశం ఉంది.
0: ఆ హెల్ప్ డెస్క్ గురించి తెలుసుకునే ముందు ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో హలో
2: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారండి?
2: నా పేరు కరీముల్ అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే చెప్పండి కరీముల్ గారు.
2: సార్, ఈ ఎంఎస్సీ సైకాలజీ కోర్సు లేదంటారు, మరి అడ్మిషన్స్ ఈ సంవత్సరం ఉండవా సార్?
1: లేదండి, అది కేంద్ర ప్రభుత్వం నుంచే మెడికల్ రిలేటెడ్ కోర్సులు, అంటే సైకాలజీని కూడా మెడికల్ రిలేటెడ్లో చేర్చడం వల్ల ఆ సైకాలజీని కూడా 2025 నుంచి నిలిపివేశారు. సో సైకాలజీ సంబంధితమైనటువంటి కోర్సులు ఏవి డిస్టెన్స్లో ఆఫర్ చేయడానికి లేదు కాబట్టి మేము కూడా ఆ కోర్సును ఆపేశాం.
2: అంటే ఇగ్నోలో కనిపిస్తుంది సార్, మనం ప్రాస్పెక్ట్లో చూపిస్తాను కదా ఎంఏ సైకాలజీ.
1: ఇగ్నో ఒక ఏమంటామంటే కంప్లీట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ అది. వాళ్ళకి మాకు, మాది రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయం, మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అవి నిలిపేయాల్సి వచ్చింది కాబట్టి నిలిపేసామండి.
2: సార్, ఇంకో డౌట్ ఏంటంటే, మరి ఇది బ్రిడ్జ్ కోర్సు 1 ఇయర్ చేసి వస్తే సైకాలజీలో ఫ్యూచర్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు, వచ్చే అవకాశం ఉంది కోర్స్ అని అంటారు, మరి అది ఎంతవరకు నిజం సార్?
1: మీరు మిత్రమా, ఒక చిన్న విషయం గమనించాలా, ఎవరో ఎక్కడో ఏదో మాట్లాడుకునే అంశాలకి విశ్వవిద్యాలయం బాధ్యత వహించదు. విశ్వవిద్యాలయ వెబ్సైట్ చెప్పాం, పోర్టల్ చెప్పాం, అందులో అన్ని వివరాలు ఉన్నాయి. మాకు మొత్తం 135 స్టడీ సెంటర్లు అధ్యయన

0: కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఏ అధ్యయన కేంద్రానికి వెళ్ళినా సరే మీకు అన్ని వివరాలు అందిస్తారు, అక్కడ మా సిబ్బంది ఉంటారు. మీరు అట్లా తెలుసుకోవాలి తప్ప వివరం బయట వాళ్ళు అనుకునేవి అటువంటివి పెట్టుకొని మీరు మోసపోవద్దు, నష్టపోవద్దు.
1: మరొక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో
2: సార్, నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
2: సార్, ఈ అమ్మాయి ఇద్దరు ఓపెన్ యూనివర్సిటీ గురించి, అడ్మిషన్స్ గురించి కదా సార్?
1: అవునండి. మీరు ఎవరు మాట్లాడుతున్నారు
2: సార్? మా పేరు రమేష్ సార్, చల్వాయి నుండి సార్, ములుగు డిస్టిక్.
1: చెప్పండి, మీ సందేహం ఏంటో అడగండి.
2: సార్ సార్ మాది డిగ్రీ 2009లో కంప్లీట్, అంటే కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. 2009లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేదు నేను. అయితే దాని గురించి ఇప్పుడు సిట్టింగ్ మాకు ఏమైనా అవకాశం ఉంటుందా సార్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి?
3: రమేష్ గారు
2: సార్, సార్
3: మీరు మీ యొక్క సిలబస్తో సహా పాస్ అయినటువంటి మెమోలతోని యూనివర్సిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేస్తే
2: సార్
3: మా యూనివర్సిటీ సిలబస్కు మీకు 70% ఏమైనా మ్యాచ్ అయితే దాని ప్రకారము డిపార్ట్మెంట్ కన్ఫర్మేషన్ వచ్చేసిస్తే మీకు లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ ఇస్తాం. కాబట్టి మీరు ముందుగా మీ సిలబస్ పాస్ అయిన మెమోలతో మీరు మా యూనివర్సిటీ డిపార్ట్మెంట్కు మీ సిలబస్ సబ్మిట్ చేయండి. అప్పుడు కన్ఫర్మేషన్ తర్వాత అడ్మిషన్ ఇచ్చేస్తాం.
2: సార్ సార్, ఇది మేము ఎక్కడ కన్ఫర్మ్ చేస్తాం సార్?
0: మీరు రమేష్ గారు 2 ఇయర్స్ ఎక్కడ చదివారు? డిగ్రీ
1: మీరు హెల్ప్ డెస్క్ వివరాలు వివరిస్తే ఒకవేళ ఇంకా ఏమైనా.
0: యూనివర్సిటీలో హెల్ప్ డెస్క్ ఉంది, దాని నంబర్లు చెప్తాను, శ్రోతలు ఎవరైనా నోట్ చేసుకోవచ్చు, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆ హెల్ప్ డెస్క్ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. అట్లాగే కాల్ సెంటర్ అంటే వితౌట్ పేమెంట్ ఫ్రీ కాల్స్, ఆ కాల్ సెంటర్ కూడా ఉంది. కాల్ సెంటరు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు పనిచేస్తుంది. కాల్ సెంటర్ నెంబరు 1800599901. నేను కాల్ సెంటర్ నెంబర్ ఇంకోసారి రిపీట్ చేస్తాను, 1800599 0101. ఈ నంబర్కి ఫోన్ చేస్తే యూనివర్సిటీకి సంబంధించిన అన్ని వివరాలని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది కాల్ సెంటర్ నెంబరు. తర్వాత హెల్ప్ డెస్క్ వచ్చి 040 హైదరాబాద్ కోడ్ యాడ్ చేస్తూ 2368032, 2368034, 2368033, 2368055 ఈ నంబర్లో కూడా కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
1: తర్వాత శ్రోత నాగారం నుంచి సునీత గారు లైన్లో ఉన్నారు. హలో,
4: నమస్తే సార్, నా పేరు సునీత, నేను నాగారం నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి చెప్పండి అమ్మా, మీ ఏ వివరాలు కనుక్కోవాలనుకుంటున్నారు? రిజిస్ట్రార్ గారు అలాగే స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ గారు ఇద్దరు ఉన్నారు, చెప్పండి.
4: సార్, నేను 10 ఇయర్స్ బ్యాక్ ఓపెన్ టెన్త్ కంప్లీట్ చేశాను. ప్రెజెంట్ నేను హౌస్ వైఫ్. అయితే నేను ఓపెన్ డిగ్రీ చేద్దామని అనుకుంటున్నాను. మీ సేవా సెంటర్స్కి అట్లా వెళ్తే ఇంటర్ కంప్లీట్ చేశాకనే డిగ్రీ చేయాలి అని అంటున్నారు. అంటే డైరెక్ట్ ఓపెన్ డిగ్రీ చేయడానికి ఎలిజిబుల్ కాదా సార్ నేను?
0: లేదమ్మా, మీకు ఓపెన్ స్కూల్ సొసైటీ అని ఇంటర్మీడియట్ కూడా ఆ సొసైటీ వాళ్ళు ఇస్తారు. మనకి గవర్నమెంట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు ఆ సెంటర్లు ఉంటాయి, అక్కడ మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి. కాకపోతే ఓపెన్ స్కూల్లో ఇంకొక ప్రొవిజన్, ఒక అవకాశం కూడా ఉంది. మీరు 10th అయిపోయి చాలా కాలం అయింది కాబట్టి 1 సంవత్సరంలోనే ఆ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత మా దగ్గర మీరు డిగ్రీ చేరొచ్చు.
4: అంటే ఇప్పుడు కంపల్సరీ డిగ్రీ చేయాలంటే ఇంటర్ కంపల్సరీ?
0: ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలమ్మా.
4: ఇది నియర్ బై మాకు సెంటర్స్ ఎక్కడ ఉంటాయి సార్ మాకు తెలీదు. ఓపెన్ ఇంటర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రెజెంట్ నేను వర్కింగ్ ఉమెన్.
0: మీరు మీ దగ్గర ఉన్న హై స్కూల్లో కానీ జూనియర్ కాలేజ్లో కానీ అడిగితే వాళ్ళ దగ్గర ఆ సమాచారం ఉంటుంది. ఓపెన్ స్కూల్ సొసైటీ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయనేది వాళ్ళు చెప్తారు.
4: ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.
0: సో ఇక్కడ సార్ మనం ప్రొఫెషనల్ కోర్సెస్ గురించి మాట్లాడాము ఇందాక, ఎంబీఏ, ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అని. ఇప్పుడు మనమేమో ఇంటర్మీడియట్ అయిపోతే డిగ్రీలో చేర్చుకుంటాం, డిగ్రీ అయిపోతే పీజీలో చేర్చుకుంటాం. కానీ ప్రొఫెషనల్ కోర్సుకి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది, ప్లస్ సర్టెన్ ఎలిజిబిలిటీస్, సర్టెన్ కండిషన్స్ అపెక్స్ బాడీస్ నుంచి మనకు ఉంటుంది, నేషనల్ బాడీస్ నుంచి. సో ఎంబీఏ చేరాలి అని అంటే మనకి రెగ్యులర్ కాలేజీలో లాగే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. అంటే స్టేట్ కౌన్సిల్ వాళ్ళు ఒక యూనివర్సిటీకి అప్పు చెప్పి నిర్వహిస్తారు. అది క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మేము ఎంబీఏలు సీట్ ఇస్తాం, ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కూడా. కానీ అది రాయలేకపోయారు, ఏదో కారణాల వల్ల ఆ పరిస్థితి తెలియలేదు, రాయలేదు. మేము ఒక ఎంట్రన్స్ కండక్ట్ చేస్తాం, బీఆర్ఏఓయూ ఎంట్రన్స్ టెస్ట్ అని కండక్ట్ చేస్తాం వేరే ఇయర్. ఆ టెస్ట్ 2023 ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది, అది కూడా ఆన్లైన్లో.

0: మరో
1: సో ఎనీ గ్రాడ్యుయేట్స్ పెట్టుకొని రాస్తే ఎంట్రన్స్ రాస్తే మేము కండక్ట్ చేసే ఎంట్రన్స్ రాస్తే అందులో క్వాలిఫై అయినా సరే మెరిట్ ప్రకారం ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఎందుకంటే హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇస్ ఏ ప్రెస్టీజియస్ కోర్స్ అది బాగా అబ్రాడ్లో కూడా డిమాండ్ ఉన్నది మేము అపోలో హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ అదర్ హాస్పిటల్స్ తోటి ఎంఓఏ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ కోర్సులు రన్ చేస్తున్నాం ఈ ఎంట్రన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఆ కోర్సులు చేరవచ్చు అట్లాగే బీఈడి అప్పుడు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కావాలంటే బీఈడి ఖచ్చితంగా ఉండాలి ఎడ్జిటల్గా ఉంటారు సెకండరీ గ్రేడ్ టీచర్లకు జాయిన్ అవుతారు డైటో లేకపోతే టీచర్ ట్రైనింగో చేసిన వాళ్ళు వాళ్ళకి ప్రమోషన్స్ కోసమని బీఈడి చేయాలి వాళ్ళు రెగ్యులర్ కాలేజీలో చేయలేరు కాబట్టి మా దగ్గర ఉండే బీఈడిలో 500 సీట్లు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా 10 కేంద్రాల్లో సెంటర్స్ ఉన్నాయి సో దానికి కూడా మేము ఎంట్రన్స్ పెడుతున్నాం ఆ ఎంట్రన్స్ 2వ తేదీ ఉంది దాని దరఖాస్తు గడువు అయిపోయింది సో ఆ ఎంట్రన్స్ రాసిన వాళ్ళు కూడా మేము బీఈడిలో మెరిట్ ప్రకారం సోషల్ రిజర్వేషన్స్ పాటిస్తూ సీట్ల అలాట్మెంట్ ఉంటుంది ఇది ప్రొఫెషనల్ కోర్సెస్ గురించి ఇంకా చాలా డిప్లొమాలు ఉన్నాయి ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి
0: మరొక శ్రోత లైన్లో ఉన్నారు హలో
2: హలో సార్ గుడ్ మార్నింగ్ సార్
0: గుడ్ మార్నింగ్
2: సార్ ఇది అంటే ఏమేం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకుందామని చేశాం సార్
1: అమ్మా మేము బిఏ బీకామ్ బిఎస్సీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ అని చెప్పాము దాదాపు 20 సబ్జెక్టులలో ఆ బిఏలో బీకామ్లో అట్లాగే బీఎస్సీలో సబ్జెక్టులు ఉన్నాయి మనకి రెగ్యులర్ కాలేజీలో ఏముంటాయి హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ జర్నలిజం తెలుగు ఇంగ్లీషు హిందీ ఉర్దూ అట్లాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ జియాలజీ ఎర్త్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇట్లా అన్ని సబ్జెక్టులు ఉన్నాయి మా దగ్గర బ్యూటీ ఏంటి ఓపెన్ యూనివర్సిటీలో అని అంటే మీరు ఏ కాలేజీలో అయినా డిగ్రీ చేస్తే బిఏ హెచ్ఈపి బిఏ ఇంకోటి అని ఫిక్స్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మా దగ్గర స్టూడెంటే ఆప్ట్ చేసుకోవచ్చు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఏవైనా 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అందులో చిన్న నిబంధన ఏంటంటే అందులో 3 సబ్జెక్టులు ఒకే ఫ్యాకల్టీకి సంబంధించి ఉండాలంటే బీఏలోకి వచ్చేటివా బీకామ్లోకి వచ్చేటివా బీఎస్సీలోకి వచ్చేటివా ఆ పరిధిలోకి వచ్చేటివి 2 సబ్జెక్టులు పెట్టుకొని 3 సబ్జెక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది
3: జాయిన్ కావచ్చు ఆ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కూడా జాయిన్ కావచ్చు ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ హిస్టరీ కానీ సోషియాలజీ కానీ ఎకనామిక్స్ కానీ ఇది ఇప్పుడు ఎంబీఏలు చేయాలనుకుంటే ఐసెట్ అన్న క్వాలిఫై కావాలి మా యూనివర్సిటీ బ్రౌ సెట్ ఒకటి కండక్ట్ చేస్తుంది అదన్న క్వాలిఫై అయితే మీకు అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్ కూడా పొందవచ్చును
2: ఇది ఎప్పుడు ఉంటుంది సార్ మరి ఎగ్జామ్ అంటే లైక్ ఈ బ్రౌ సెట్ ఐసెట్ అనేది
3: ఇప్పుడు ఐసెట్ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తామా ఇప్పుడు మా యూనివర్సిటీ ఈ సంవత్సరం ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది మీరు అప్లై చేసేస్తే అది క్వాలిఫై అయితే 2 అవకాశాలు ఉన్నాయి ఎంబీఏ జనరల్ ఆర్ ఎంబీఏ హెచ్హెచ్సిఎం హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో జాయిన్ కావచ్చు మీరు బీఆర్ఏఓయు ఆన్లైన్ డాట్ ఇన్ సైట్లో అప్లై చేసుకుని క్వాలిఫై అయిన తర్వాత మా దగ్గర డైరెక్ట్ అడ్మిషన్ ఎంబీఏ తీసుకోవచ్చు
2: సార్ ఎప్పటి వరకు ఉంది సార్ లాస్ట్ డేట్
3: ఈ నెల చివరి వరకు ఉందమ్మా
1: ఒకసారి మా సైట్ ఉందమ్మా మీరు 2 లోపల దరఖాస్తు పెట్టాలి
3: సైట్ చూడండి ఒకసారి
4: ఇవాళ రేపు మర్నాడు ఈ 3 రోజుల్లో మీరు ఆ వెబ్సైట్ ని యాక్సెస్ చేసి దానికి సంబంధిత వివరాలు తెలుసుకుని ప్రాపర్ గా అప్లై చేసినట్టయితే మీకు పరీక్షకు ఎలిజిబిలిటీ ఉంటుంది వెంకటేశ్వర్లు గారు
3: సార్ చెప్పండి
4: ముఖ్యంగా ఈ ఫీజ్ పేమెంట్ అంటే ప్రస్తుతం ఉండే ఆన్లైన్ విధానంలో ప్రతి ఒక్కటి కూడా డిజిటల్ పేమెంట్సే జరుగుతున్నాయి ఈ లేదంటే డిడి పేమెంట్ ఇవ్వాలా డిజిటల్ పేమెంట్ ఇవ్వాలా లేదంటే క్యాష్ ఇవ్వచ్చా ఈ ఫీ పేమెంట్ విధానాన్ని కొంచెం తెలియజేయండి
3: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే విద్యార్థి ముందుగా మీ సేవా కేంద్రాల్లో కానీ మా యూనివర్సిటీ కేంద్రంలో కానీ వెళ్ళినట్టయితే కంపల్సరీ ఆన్లైన్లోనే బీఆర్ఏఓయు ఆన్లైన్ డాట్ ఇన్లోనే అప్లికేషన్ జనరేట్ చేసుకొని అది ప్రింట్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన సర్టిఫికెట్లు అన్నీ కూడా తీసుకొని ఆ సెంటర్ పోతే కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే అది స్టూడెంటు మీ సేవలో కానీ డెబిట్ కార్డుతో క్రెడిట్ కార్డుతో కానీ ట్యూషన్ ఫీజు పే చేయవచ్చు ఎక్కడ కానీ డీడీలు కానీ క్యాష్ కానీ ఎక్కడ కూడా అనుమతించబడదు
4: డిజిటల్ పేమెంట్స్
3: మొత్తం
1: గూగుల్ పే ఉంది నెట్ బ్యాంకింగ్ ఉంది డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారానే పేమెంట్ చేయాలి డిమాండ్ డ్రాఫ్ట్లు అలో చేయము ఎక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని అలో చేయము మొత్తం డిజిటల్ పేమెంట్సే ఉంటాయి అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే ఫిజికల్గా అప్లికేషన్ ఫిల్అప్ చేయటం కానీ అప్లికేషన్ ఎవరికైనా ఇవ్వటం కానీ ఏమీ ఉండదు విద్యార్థులు ఎక్కడైనా సరే వాళ్ళ ఇంట్లో నెట్ ఉంటే వాళ్ళే అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేదంటే నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకొని ఆధార్లో ఎస్ఎస్సి సర్టిఫికెట్లో ఒకటే రకమైన పేరు ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకొని ఒకవేళ లేకపోతే మార్పు కూడా చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆధార్ లింక్ చేస్తుంది అన్నిటికీ అందులో ఒక పేరుండి సర్టిఫికెట్

0: సర్టిఫికెట్లు ఇంకో పేరుంటే రేపు ఉత్తరత్ర ఉద్యోగాలు అప్పుడు కూడా సమస్య అవుతుంది కాబట్టి ఎస్ఎస్సి ప్రకారము ఇంకో రకంగా ఆధార్లు కూడా పేరు మార్చుకునేటట్టుంటే అది చాలా సులువుగానే ఉంటుంది. అదే ప్రకారం నేను ఇందాక చెప్పాను అపార్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోవాలి, ఒక యూనిక్ పర్మనెంట్ నంబర్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. దానికోసం కూడా ఏంటంటే డీజీ లాకర్ అని కేంద్ర ప్రభుత్వ పోర్టల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి అపార్ ఐడి క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళకి ఒక యూనిక్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత డెబ్బు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో పోర్టల్కి వెళ్ళి ఈ అపార్ ఐడిని ఎంటర్ చేస్తే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ఐడి ఒకటి వస్తుంది. నిజానికి ఈ దేశంలో డిస్టెన్స్ యూనివర్సిటీస్లో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఈ అపార్ ఐడి క్రియేషన్ దాంట్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలబడింది. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన అధికారులకి శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా మాకు అప్పచెప్తే పోయిన సంవత్సరం మేము శిక్షణ కూడా ఇచ్చాం. అంటే స్టూడెంట్ అపార్ ఐడి 70 క్రియేట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ పోర్టల్కి వచ్చి ఆ ఐడి నెంబర్ని టైప్ చేసిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోవాలి. సో దరఖాస్తు ఆన్లైను, పేమెంట్లు ఆన్లైను, ఎక్కడ నగదు ఇవ్వడం కానీ డీడీలు ఇవ్వడం కానీ ఇంకోటి కానీ ఆ ప్రస్తావన ఎక్కడా లేదండి. రెండోది మా డైరెక్టర్ గారు ఇంకొక చిన్న మాట కూడా చెప్పమని నేను అడుగుతున్నాను మీ తరఫున. అంగన్వాడీ టీచర్లకి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి మా దగ్గర, డిప్లొమా కానీ సర్టిఫికేట్ కానీ, దాని గురించి ఒకసారి వివరిస్తే బాగుంటుంది.
1: ఈ సంవత్సరం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్, దాని మీద ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నాం. అది స్పెషల్గా అంగన్వాడీ టీచర్ల కోసం ఇస్తున్నాం సార్. దాన్ని ఏమంటామంటే ఫౌండేషన్ స్టేజ్ అంటాం దాన్ని. అంటే వీటితో పాటుగా ఎర్లీ డిప్లొమా కూడా ఒకటి ఉంది, అదేమో జనరల్గా ఇంటర్మీడియట్లో ఉంది, ఎర్లీహుడ్ చైల్డ్ హెయిర్ ఎడ్యుకేషన్. ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ మొత్తం ప్రత్యేకంగా అంగన్వాడీ టీచర్ల కోసం రూపొందించడం జరిగింది. ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వీళ్ళకు ప్రత్యేకంగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం సార్.
2: మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో
3: సార్, నమస్కారం సార్.
2: నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: సార్ సార్, ములుగు సార్, రమేష్ సార్.
2: చెప్పండి
3: సార్. నాది 2006-09 డిగ్రీ చేశాను సార్. నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్. ఫైనల్ ఇయర్ కొన్ని మా డాడీ చనిపోవడం వల్ల కొన్ని ఎగ్జామ్స్ రాశాను, కొన్ని రాయలేదు సార్. దానివల్ల డిగ్రీ మెమో లేకపోయింది నాకు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సార్. బీకామ్ కంప్యూటర్స్, కాకతీయ యూనివర్సిటీ, భద్రాచలం సార్, ప్రైవేట్ స్కూల్ కాలేజ్ నుంచి. అయితే మాది ఇప్పుడు అది కంప్లీట్ చేయాలనుకుంటున్నాం సార్, ఓపెన్ యూనివర్సిటీ ద్వారా. ఇప్పుడు ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేయగలగచ్చా సార్?
1: రమేష్ గారు, మీ పాస్ అయినటువంటి సిలబస్, మెమోలన్నీ కూడా మా యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్లో కన్సర్న్ డిపార్ట్మెంట్, కామర్స్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయండి. హైదరాబాద్లో ఆ రెగ్యులర్ సిలబస్, మా సిలబస్ 70% ఈక్వలెన్స్ ఉంటే ఆ పేపర్లు మాత్రం ఎగ్జామ్షన్ ఇస్తాము. మీకు డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తాము, కానీ డిపార్ట్మెంట్ కన్సర్న్ ఫైనల్ చేసేసిన తర్వాత ఇస్తాము. అది లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ అంటాం, దాంట్లో ఫిట్ అవుతారా లేదనేది డిపార్ట్మెంట్ ఫైనల్ చేసిన తర్వాత మీకు అడ్మిషన్ ఇచ్చి దాన్ని పూర్తి చేసేటువంటి అవకాశం కల్పిస్తాం.
2: వెంకటస్వామి గారు లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో హలో
4: హలో
2: నమస్తే వెంకటస్వామి గారు, చెప్పండి
4: సార్. నమస్తే సార్, ఇప్పుడు పాప ఇప్పుడే బిఎస్సి అగ్రికల్చర్ అంటే రీసెంట్ పాస్ అవుట్ అయింది. సో ఆమె యాక్చువల్ గా దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ కు ఆలోచన ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పీజీ డిస్టెన్స్ లో చేద్దామని డిసైడ్ అయినాము సార్. అది అప్లికేషన్ వరకు వచ్చి అయింది. అప్లికేషన్ దగ్గర ఇప్పుడు 10th క్లాస్ సివిల్ లివింగ్ సర్టిఫికేట్ అంటే ఓన్లీ మన బోనఫైడ్ సర్టిఫికేట్ అనే సార్?
0: కాదండి, మీకు ఎక్కడ ఆగిందంటే ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆగిపోయిందా?
4: ఆగలేదు, అక్కడికి వచ్చాను. అయితే 10th క్లాస్ లివింగ్ సర్టిఫికేట్ అయ్యిందనే కనుక నేను అక్కడ ఆపాను.
0: 10th క్లాస్ లివింగ్ సర్టిఫికేట్ అనేది మా దగ్గర ఏం అడగమండి. మీరు బిఆర్ఏఓయు వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో ముందు ఆ ఫీల్డ్స్ అన్ని, పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఈ డీటెయిల్స్ అని అడుగుతుంది అప్లికేషన్ లో. అవన్నీ ఫిల్ చేసి ఫిల్ చేసి సబ్మిట్ చేసేయండి అంతే. 10th క్లాస్ లివింగ్ సర్టిఫికేట్ అని ఏమి అడగరు. పాప అగ్రికల్చర్ బిఎస్సీ చదివిందని చెప్తున్నారు మీరు. అగ్రికల్చర్ బిఎస్సీ సర్టిఫికేట్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి, తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని నియర్ బై సెంటర్, ఇక్కడ స్టడీ సెంటర్ మీరు ఆప్ట్ చేసుకున్నారు ఆ సెంటర్కి, లేదా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉండే ఆఫీస్కి వస్తే అక్కడ ఆథరైజేషన్ చేస్తారు ఒరిజినల్స్ వెరిఫై చేసిన తర్వాత. దెన్ మీకు ఒక మీ మొబైల్కి, రిజిస్టర్డ్ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ అని. తర్వాత మీరు మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఫీ ఆన్లైన్లో పే చేసేయచ్చు. ఆ సర్టిఫికేట్లు అనేది ఏమి అడగరండి, మీరు జస్ట్ సబ్మిట్ చేసేటప్పుడు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అంతే.
4: అప్లోడింగ్ కార్డుకి వచ్చే వరకే ఫస్ట్ కాలం ఏమో 10th క్లాస్ లీవింగ్ సర్టిఫికేట్ ఉంది, నెక్స్ట్ మార్క్ సర్టిఫికేట్ ఉంది, ఇంకోటి మూడు సర్టిఫికేట్లు అది చూజ్ అప్లోడ్ చేయమంటున్నారు.
0: ఎస్ఎస్సి పెట్టండి, అగ్రికల్చర్ బిఎస్సీ పెట్టండి, స్కాన్ చేసి టీసీ పెట్టండి సరిపోతుంది, పెట్టి ఆన్ అప్లోడ్ చేసేసేయండి.
4: 10th క్లాస్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే మెమోనా బోనఫైడ్ అనే కన్ఫ్యూజన్
0: సార్? మెమో పెట్టండి, ఏం కాదు, మీరు మెమో పెట్టండి. ఒరిజినల్స్ వెరిఫై చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తారు, ఆ ప్రాబ్లం ఏం లేదు.
4: ఇప్పుడు మేము స్టడీ సెంటర్

0: ఒరిజినల్ సబ్మిట్ చెక్ చేయించాం, ఎందుకంటే మాకు పీజీ కాలేజ్ దగ్గర ప్యారడైజ్
1: అక్కడ మీరు ఏ సెంటర్ సెంటర్ పెట్టుకున్నారో ఆ సెంటర్కి వెళ్ళండి.
0: మనకు బీఆర్ మనకు జూబ్లీ సాల్వ్ అవసరం ఏం లేదు,
1: అక్కర్లేదు.
0: ఓకే, థ్యాంక్ యూ.
2: ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు లైన్ కలవక మీ అనుమానం తీరలేనట్టయితే హెల్ప్ డెస్క్ నెంబర్లు చెప్పారు, ఒకసారి ఆ నెంబర్లు మరొకసారి వివరించి
1: అలా రిపీట్ చేస్తాను సార్. కాల్ సెంటర్ నెంబర్ వచ్చి 1800599901 రిపీట్ ది నెంబర్ 1800599901. ఇది కాల్ సెంటర్ నెంబరు. యూనివర్సిటీలో ఉదయం 8 నుంచి రాత్రి 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది ఈ కాల్ సెంటర్కి. ఏ అనుమానంగా నివృత్తి చేసుకోవచ్చు, వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ అక్కడ అందజేస్తారు. అట్లా హెల్ప్ డెస్క్ కూడా ఉంది. హెల్ప్ డెస్క్ నెంబర్లు వచ్చేసి 040 యాడ్ చేసి 2368032333445.
2: సో తర్వాత టైంలో అయినా సరే పని వేళల్లో మీకు ఏదైనా అనుమానం కానీ ఏదైనా సందేహం కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నంబర్లకు ఫోన్ చేసి తగిన వివరాలు పొందవచ్చు. సమయం ఉన్నప్పుడే మీరు అప్లికేషన్ పెట్టుకుని విత్ ఇన్ నిర్ణీత సమయంలో అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీకి సంబంధించిన అన్ని వివరాలకి అర్హత పరీక్షలకి అవకాశం దొరుకుతుంది. నిర్ణీత సమయం దాటిన తర్వాత చేస్తే యూనివర్సిటీ వారు కానీ మీరు కానీ ఏమి చేయడానికి ఉండదు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అమ్మా.
3: సార్, అయితే నేను 10th పాస్ అయ్యాను సార్, చాలా రోజులు అవుతుంది. ఇంటర్ అడ్మిషన్ తీసుకున్నాం కానీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయలేదు.
2: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా?
3: సార్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ మల్లాల మండల్ సార్.
2: చెప్పండి.
3: అయితే ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చేయాలనుకుంటే ఎలా అని
4: అమ్మా? ఇప్పుడు కంపల్సరీ అంటే అంబేద్కర్ రూపంలో డిగ్రీ అడ్మిషన్ తీసుకోవాలంటే ఇంటర్మీడియట్ రెగ్యులర్ కానీ లేకపోతే ఓపెన్ ఇంటర్ కానీ పాస్ అయి ఉండాలి కంపల్సరీ. మీరు ఇప్పుడు చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి అక్కడ మీ దగ్గర గవర్నమెంట్ హై స్కూళ్ళల్లో ఓపెన్ ఇంటర్ సెంటర్లు ఉంటాయి. ఆ ఒకసారి వాళ్ళని సంప్రదించినట్లయితే ఓపెన్ ఇంటర్ ఒకటే సంవత్సరం ఉంటుంది, మీకు మధ్యన గ్యాప్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం పాస్ అయితే 27-28లో మీరు అడ్మిషన్ తీసుకుందవచ్చు.
1: రమేష్ గారు, ఇంకొక విషయం కూడా, సిఎస్సి అని మనకి సర్వీస్ సెంటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో దాదాపు 12,000 సెంటర్స్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించినారు, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళతో కూడా మేము అవగాహన ఒప్పందం చేసుకోబోతున్నాం, అంతే కపుల్ ఆఫ్ డేస్, 2-3 రోజుల్లో అయిపోతుంది. ఆ సెంటర్లలో కూడా మా అడ్మిషన్కి సంబంధించినటువంటి వివరాలు అందుబాటులో ఉంటాయి. అట్లాగే ఆ సెంటర్లలో కూడా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు అడ్మిషన్కి నేరుగా. సో ఇది విద్యార్థులకి డైరెక్ట్గా మేము అటువర్ డోర్ స్టెప్ అని చెప్తుంటాం మా నినాదం, ఎడ్యుకేషన్ అటువర్ డోర్ స్టెప్ అని. సో పుస్తకాలు నేరుగా ఇంటికి పంపిస్తున్నాం. ఇప్పుడు ఈ సర్వీసెస్ సిఎస్సి వాళ్ళతో అవగాహన ఒప్పందం చేసుకుంటే ప్రతి గ్రామంలో కూడా మాకు ఒక కేంద్రం ఉన్నట్టుగా ఉంటుంది. సో ఆ రకంగా కూడా విద్యార్థులకి
2: ఏ రకంగా అయితే మీ సేవా కేంద్రాన్ని వెళ్తారో అలాగే సిఎస్సి సెంటర్స్ కూడా వెళ్ళి
1: అంతే
2: వారికి కూడా వెబ్సైట్తో అనుకూల అనుసంధానం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా
1: చేసుకునే అవకాశం ఉంది.
2: ఓపెన్ యూనివర్సిటీ సందర్భ విషయంగా మనం తీసుకునే కోర్సులకి యొక్క ట్రైనింగ్ కానీ అంటే క్లాసెస్ కానీ ప్రాక్టికల్స్ కానీ ఎలా నిర్వహిస్తున్నారు?
4: అంబేద్కర్ ఓపెన్ హిస్టరీలో అడ్మిషన్లు చివరి అయిన తర్వాత అక్టోబర్ ఎండింగ్లో కానీ నవంబర్ 1st వీక్లో మేము మా స్టడీ సెంటర్లలో క్లాసులు డైరెక్ట్గా కండక్ట్ చేస్తాము. దాంట్లో ఆప్షనల్స్కి ఒక 6 కండక్ట్ చేస్తాము, లాంగ్వేజ్ ఒక 4 క్లాసులు కండక్ట్ చేస్తాము. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టేసేస్తాము. ఆ తర్వాత మళ్ళీ ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత సెకండ్ సెమిస్టర్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తాం. అంటే కంపల్సరీ మా స్టడీ సెంటర్లో మినిమం స్ట్రెంత్ ఉంటే ఆ తరగతులు ఆ స్టడీ సమయం ఏ స్టూడెంటు ఏ స్టడీ సెంటర్ అయితే ఆప్ట్ చేసుకుంటాడో ఆ స్టడీ సెంటర్లో క్లాసులకు అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
1: అంటే రమేష్ గారు, ఇక్కడ ఏంటంటే మీరు అడిగారు దూరవిద్య కదా అని, యూజీసీ డబ్బు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ప్రకారం ఒక ప్రోగ్రామ్కి ఎన్ని గంటల క్లాసులు చెప్పాలి డిస్టెన్స్లో అనే నిబంధన ఉంటుంది. ఆ నిబంధనకు లోబడి అన్ని గంటల పాటు ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన క్లాసులు ఆదివారాలు 2 శనివారాల్లో నిర్వహిస్తాం, అది తప్పనిసరి. దాంతోపాటు ఆడియో లెసన్సు, వీడియో లెసన్సు, టెలికాన్ఫరెన్సింగు, ప్లస్ యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు. యూట్యూబ్ ఛానల్స్లో కూడా మా లెసన్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. విద్యార్థులకి సాంప్రదాయ అంటే కన్వెన్షనల్ కాలేజీల కంటే కూడా అదనపు సమాచారం ఇస్తున్నాం. ఒకటి, రెండోది పుస్తకాలు ఇస్తాం మేము. ఆ పుస్తకాలు కూడా ఎట్లుంటాయంటే టీచర్ క్లాస్లో పాఠం చెప్తుంటే మనకి ఎంత అవగాహన కలుగుతూ ఉంటుందో ఈ పుస్తకంలో పాఠం చదువుతూ ఉంటే అంతే అవగాహన కలిగేటట్టుగా సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ అని అంటాం. విద్యార్థి చదువుకుంటూ ఉంటే

0: టీచర్ పాఠం చెప్తున్నట్టు అనిపించేట అనుభూతి కలిగేటట్టుగా తయారైనటువంటి పాఠాలు ఇస్తాం, ప్రింటెడ్ బుక్స్ ఇస్తాం, ప్లస్ రేడియో లెసన్స్ అందుబాటులో ఉంటాయి, టెలివిజన్లో మన టీశాట్ నుంచి మేము టెలికాన్ఫరెన్స్ జరుగుతుంది, బోత్ వే కొంత పాఠం చెప్పిన తర్వాత అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు, ప్లస్ యూట్యూబ్ ఛానల్లో వెళుతున్నాయి. ఆల్ ఇండియా రేడియోలో కూడా ఎవ్రీడే క్లాసెస్ పాఠాలు బోధించేటటువంటి కార్యక్రమం ఒకటి నడుస్తుంటుంది, రికార్డింగ్ ప్రోగ్రామ్. సో ఇది మల్టిపుల్, ప్లస్ ఇప్పుడు మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసాం యూనివర్సిటీలో, ఎల్ఎంఎస్కి వెళ్తున్నాం, అందులో కంప్లీట్ మెటీరియల్ వెళ్తుంది స్టూడెంట్స్కి, అంతా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.
1: హైదరాబాద్ నుంచి సురేందర్ గారు లైన్లో ఉన్నారు. హలో.
2: హలో సార్, నేను డిప్లొమా ఈసీఏ బీటెక్ ఈసీఏ చేశాను సార్, ప్రైవేట్ ఏదో కాలేజీలో పనిచేస్తున్నాను ల్యాబ్ అసిస్టెంట్గా. ఇప్పుడు నేను కొంచెం సాఫ్ట్వేర్ సైడ్ ఎంబెడెడ్ సిస్టమ్ కానీ నేర్చుకొని మీ దగ్గర ఇంకేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా, హార్డ్వేర్ సైడ్ పోవాలా, మీ సాఫ్ట్వేర్
0: కట్ అయింది,
1: లైన్ కట్ అయిందండి. శ్రోతలందరి కోసం మరొకసారి ఈ హెల్ప్ డెస్క్ సంబంధించిన నెంబర్లు తెలియజేస్తున్నాను. పని వేళల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల లోపు కాల్ సెంటర్ నంబరు 1800-599-0101, 1800-599-0101 ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇది కాకుండా హైదరాబాద్ ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2368-02-22, అలాగే 2360-80-333, మరొక నంబరు 2360-680-444, ఇది యూనివర్సిటీ హెల్ప్ డెస్క్ నెంబర్లు. శ్రోతలు మాకు ఫోన్ చేయాలనుకుంటే ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చేయవలసిన ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు.
0: రమేష్ గారు, ఇంకొక మాట ఏంటంటే మేమేదో ఊరికే బిఏ బీకామ్ కాదు, నైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నాం, నైపుణ్యాల పెంపు కోసం,
1: స్కిల్ డెవలప్మెంట్.
0: ఎందుకనంటే ఓపెన్ యూనివర్సిటీ అంటే ఏదో ఆదివారం క్లాసులు పెట్టి సర్టిఫికేట్ ఇస్తారనే ధోరణి ఆలోచన ఉంటుంది చాలా,
1: అది అపోహ.
0: మేము రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్తో ఎంఓయూ చేసుకున్నాం, అక్కడ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది, భోజన వసతి, వసతి భోజనము ప్లస్ వసతి ఉచితంగా ఇచ్చి విద్యార్థులకి ఆటోమొబైల్, మొబైల్ సర్వీసింగ్స్, టీవీ సర్వీసింగ్స్, తర్వాత ఎలక్ట్రికలు, సోలార్ ఫెన్స్, ఇది పవరు, వీటన్నిటి మీద అక్కడ శిక్షణ ఇచ్చేటట్టుగా మా విద్యార్థుల కోసం ఒక ఒప్పందం చేసుకున్నాం. దాంతోపాటు మహిళల కోసం మేము వీహబ్ ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పనిచేసేటట్టు వీహబ్, అక్కడ వాళ్ళకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు లేదా ఏదైనా సంస్థలు పెట్టాలంటే మార్కెటింగ్ ఎలా, ఫైనాన్స్ చేసుకోవడం ఎట్లా, స్టార్టప్స్ వేసుకోవడానికి ఎట్లా అనేది దాని మీద వాళ్ళు లోతుగా శిక్షణ ఇస్తారు, వాళ్ళకి తర్వాత బ్యాంకుల నుంచి రుణం సదుపాయం పొందే అవకాశం కల్పిస్తారు. అటువంటి వాళ్ళతోటి మేము ఎంఓయూ చేసుకున్నాం, మా విద్యార్థులైతే వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు. రాసి అని కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండేటటువంటిది రియల్ ఎస్టేట్ రూరల్ సంబంధించినటువంటివి, అట్లాగే రిటైల్ షాప్స్కి సంబంధించినటువంటివి ఆ స్కిల్ వాళ్ళకి, వాళ్ళతోటి మా విద్యార్థులు మా దగ్గర రిజిస్టర్ చేసుకుంటే 18 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ లోపు ఉన్న వయసు ఉన్న వాళ్ళకి నెలకి 7.5 నుంచి 22,000 రూపాయలు ఒక స్టైఫండ్ లాగా ఇచ్చి, అంటే వాళ్ళు ఒక 5 రోజులు అక్కడ రిటైల్ షాప్స్లో పనిచేస్తారు, 6వ రోజు 7వ రోజు మా దగ్గర క్లాసులకు రావచ్చు, దీనికోసం నెలకు ఒక 7,000 నుంచి 20,000 వరకు పే చేసేటట్టుగా వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నాం. అంబేద్కర్ ఓపెనెన్స్లో రిజిస్టర్ చేసుకున్న ఏ విద్యార్థి అయినా సరే రాశిలో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా అక్కడ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మా దగ్గరే స్కిల్ కోర్సులు కొన్ని ఉన్నాయి. ఇంకోటి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా మేము ఒక సెంటర్ ఏర్పాటు చేసాం యూనివర్సిటీలో, ఈ జర్మన్ పాటు జర్మన్, కొరియన్, ఇతరతర లాంగ్వేజ్లకు సంబంధించి కూడా లాంగ్వేజ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసాం. షార్ట్లీ అంటే కొన్ని వారాల్లోనే అందులో కూడా అడ్మిషన్లు చేసుకునే అవకాశం ఉంటుంది, మా విద్యార్థులు చేసుకోవచ్చు, ఇతరులు కూడా అందులో అడ్మిషన్ తీసుకొని లాంగ్వేజ్, ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళాలి, జపాన్కో లేకపోతే జర్మనీకో ఇంకో చోటుకి వెళ్ళాలనుకునే వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ నేర్చుకోవాల్సింది తప్పనిసరి, అదే ఇక్కడే నేర్చుకొని వెళ్ళడానికి కూడా మేము ఒక ఒప్పందాలు చేసుకున్నాం, అందులో కూడా మేము తర్ఫీదు ఇస్తే అవకాశం మా యూనివర్సిటీలో కల్పిస్తున్నాం విద్యార్థులు.
1: కొత్తగూడెం నుంచి సతీష్ గారు లైన్లో ఉన్నారు. హలో
3: సార్. గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ సతీష్.
3: సార్ అయితే మా నేను ఇంటర్ 92-93 నాది ఇంటర్ కంప్లీట్ అయింది కానీ కాకపోతే ఫెయిల్ అయినాను, ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చేయొచ్చు సార్ దాని గురించి?
4: సతీష్ గారు మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు కాబట్టి వెంటనే
1: ఫెయిల్ అయ్యారు
4: సార్? ఫెయిల్ అయ్యారా?
3: ఫెయిల్ అయ్యాను సార్.
4: ఫెయిల్ అయిన వారు కంపల్సరీ మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేయండి, రెగ్యులర్గా చేయలేకపోతే ఓపెన్ ఇంటర్ కూడా ఉంటుంది కాబట్టి ఓపెన్ ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత అంబేద్కర్ ఓపెన్స్లో డిగ్రీ జాయిన్ కావచ్చు.
3: ఇప్పుడు ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? దానికి
4: దీనికి ఏజ్ లిమిట్ అంబేద్కర్ ఓపెన్స్కి ఏజ్ లిమిట్ ఏమి ఉండదు.

0: ఏ వయసు వారైనా చదివి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇందాక సార్ చేసిన దాంట్లో సార్ ఇప్పుడు వీటితో పాటుగా స్కిల్ ప్రోగ్రాంలో టీసీఎస్ వాళ్ళతో కూడా అంబేద్కర్ యూనివర్సిటీ జాబ్ అచీవర్ ప్రోగ్రామ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాం. అంటే మా అంబేద్కర్ యూనివర్సిటీ చేరినటువంటి విద్యార్థి ఆ టీసీఎస్ ప్రోగ్రాంలో చేరినట్లయితే వాళ్ళకి ఏంటంటే ఆ స్టూడెంట్కు ఒక చిన్నపాటి టెస్ట్ పెట్టి అతను దేంట్లో ఫిట్ అవుతాడు, అతను ఫినాన్స్లోనా ఆ తర్వాత మార్కెటింగ్లోనా హెచ్ఆర్లోనా అనేటువంటి విషయాన్ని ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు టెస్ట్ చేసి ప్రతి సెమిస్టర్లో ఒక ఆన్లైన్ కోర్సు ఇచ్చేసేసి 3 ఇయర్స్ ప్రోగ్రాంలో మొత్తం కూడా ఆ టెస్ట్ కంప్లీట్ అయితే టీసీఎస్ సంబంధించినటువంటి కంపెనీలో వాళ్ళు ఒక ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా అంబేద్కర్ యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ నుంచి మేము ఎంఓయూ పెట్టుకున్నాము, కొంతమంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: అంటే కేవలం ఒక డిగ్రీ సంపాదించుకోవడము, అకాడమిక్ క్వాలిఫికేషన్ పెంచుకోవడమే కాకుండా వృత్తి నైపుణ్యాలతో పాటు వారికి ప్లేస్మెంట్ కలిగే అవకాశాలు కూడా అంబేద్కర్ యూనివర్సిటీలో చేరి శిక్షణ పొందినట్లయితే అవకాశాలు ఉన్నాయంట.
0: ఉపాధి పొందడానికి నైపుణ్య శిక్షణ కూడా మేము కల్పిస్తున్నాం.
1: మరొక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో.
2: హలో,
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను సూర్య అండి, చార్మినార్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి
2: సార్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఓపెన్ యూనివర్సిటీలో?
0: వినండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక స్టూడెంట్కు అంటే జనరల్గా రెగ్యులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మా రిజిస్ట్రార్గా చెప్పారు ఏమిటి అని అంటే ఒక చాయిస్ బేస్డ్ ద్వారా మీరు బీకామ్ స్టూడెంట్ అనుకుందాం, బీకామ్ స్టూడెంట్స్లో జనరల్ ఒక సబ్జెక్ట్ ఒక పబ్లిక్ అడ్మిషన్ చదువుకోవచ్చు, మనమే అంతకుముందు అటువంటి అవకాశం లేకుండా ఉండే. కానీ అంబేద్కర్ యూనివర్సిటీలో బీఎస్సీ స్టూడెంట్స్ 2 సైన్స్ సబ్జెక్టులతో పాటుగా ఒక లాంగ్వేజ్ కానీ ఒక సోషల్ సైన్స్ కానీ తీసుకుని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు
3: మీరు అడిగిన ప్రశ్న సరిగా అర్థం కాలేదండి, ఏంటి అది?
2: మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సిస్టమ్ ఎంతవరకు ఉపయోగపడుతుందండి?
3: అది విద్యార్థికి ఉన్న ఆసక్తిని బట్టి ప్లస్ అతనికున్న అవకాశాలు అవసరాలను బట్టి కదా మల్టిపుల్ ఎగ్జిట్ ఎంట్రీ అనేది. సో ఇప్పుడు క్రెడిట్ ట్రాన్స్ఫర్ పాలసీ ఒకటి తీసుకుంటున్నాము, క్రెడిట్ ట్రాన్స్ఫర్ పాలసీలో ఆ సిలబస్ కోయిన్సైడ్ అయితే వాళ్ళకి ఆ క్రెడిట్స్ ఇక్కడ ఇచ్చేసి డిగ్రీ ఇచ్చే అవకాశం మా దగ్గర కూడా ఉంది, ఆ పాలసీ తీసుకుంటున్నాం మేము. ఇంకోటి ఏంటంటే ఏదండి మీరు వెబ్సైట్ తీసుకుంటే అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ అన్ని డీటెయిల్స్ చర్చించలేము కదా, మీరు వెబ్సైట్లో డీటెయిల్స్ చూస్తూ ఉండండి, మేము అప్డేట్ చేస్తుంటాం. ఇక్కడ రెగ్యులర్ అడ్మిషన్ గురించి చెప్పిన
1: ఇంతకుముందు చెప్పినట్టుగా హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఫోన్ చేసిన సార్ చెప్పిన వెబ్సైట్ డీటెయిల్స్కి మీరు లాగిన్ అయినా కానీ మీ దగ్గర ఉండే సమాచారంతో వాటిని సరిపోల్చుకొని ఎక్కడైనా మీకు అనుమానం ఉన్నట్లయితే మీరు వెళ్ళి సంబంధిత స్టడీ సెంటర్స్ కానీ జూబ్లీహిల్స్లో ఉన్న యూనివర్సిటీ ఆఫీస్కి కానీ లేదా ఫోన్లో కూడా మీ అనుమాన నివృత్తి చేసుకోవచ్చు. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
4: హలో, నమస్తే సార్.
1: నమస్తే అమ్మా.
4: నేను, నా పేరు లక్ష్మి సార్, కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి లక్ష్మి గారు.
4: సార్, నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్లో మరి లా డిగ్రీ కూడా ఉంటుందా సార్?
3: లా డిగ్రీ లేదమ్మా, బార్ కౌన్సిల్ యాక్సెప్ట్ చేయలేదు, ఒప్పుకోలేదు. అందుకని రెండోది దాంట్లో ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి. మేము ఇప్పుడు బీఎస్సీలో రకరకాల సబ్జెక్టులకి ల్యాబ్ ఉంది చేయిస్తున్నాం, కానీ లా డిగ్రీకి అవకాశం లేదు, డిస్టెన్స్లో ఆఫర్ చేయడానికి అవకాశం లేదు
1: ప్రస్తుతానికి, లేదు భవిష్యత్తులో వస్తే అప్పుడు చూద్దాం.
4: ఓకే సార్, అందుకోసమే చేశారు సార్, థ్యాంక్ యూ సార్.
1: వెంకటేశ్వర్లు గారు, ముఖ్యంగా ఈ అపార్ గురించి ఒకసారి చెప్పండి. అపార్ ఐడి, డిబ్ ఐడి అన్నారు కదా.
0: అపార్ ఐడి అనేది ఆల్రెడీ ప్రతి విద్యార్థి అతని యొక్క అకాడమిక్ సంబంధించిన దాంట్లో పర్ఫార్మెన్స్ దాంట్లో ప్రతి విద్యార్థి రెగ్యులర్ విద్యార్థి కానీ ముందు కంపల్సరీ ఇటీవల కాలంలో అతను క్రియేట్ చేసుకోవాలి, నెంబర్ క్రియేట్ చేసుకోవాలి. అయితే డెబ్ ఐడి అనేది ఓన్లీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరోలోనే ఉంటుంది. అది ఎక్కడైతే దూర విద్యలో చేయనేదాం అనుకుంటే అతను కంపల్సరీ డెబ్ ఐడి క్రియేట్ చేయమని యూజీసీ నుంచి ఆ తర్వాత డెబ్ నుంచి మనకు ఆదేశాలు ఉన్నాయి.
3: విద్యార్థి ప్రగతి మొత్తం, వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు, వాళ్ళ సర్టిఫికేట్లు అన్నీ డీజీ లాకర్ అనే ఒక పోర్టల్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఆ పోర్టల్లో అప్లోడ్ చేయాలి అన్ని యూనివర్సిటీలు. దానికోసం వాళ్ళకు ఒక యూనిక్ నెంబర్ క్రియేట్ చేసుకోవడమే అపార్ ఐడి అనేది. సో ఆధార్లో ఉండే పేరు ప్రకారమే పేరుని బేస్ చేసుకొని విద్యార్థికి సంబంధించిన కొన్ని వివరాలు నమోదు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక యూనిక్ నెంబర్ వస్తుంది, మనకు ఆధార్ నెంబర్ ఉన్నట్టుగా. సో ఈ అపార్ ఐడి యూనిక్ నెంబర్లోనే డీజీ లాకర్ అని మనం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే వాళ్ళ స్టూడెంట్ వెళితే ఉద్యోగం వచ్చింది అనుకోండి మన దేశంలో ఎవరికి

0: చెప్పిన ఆ సర్టిఫికేట్ని మళ్ళా ఏ యూనివర్సిటీ విద్యాసంస్థ అయితే సర్టిఫికేట్ ఇచ్చిందో వాళ్ళకి పంపి వాళ్ళకి ఒక లెటర్ రాసి జెన్యునిటీ అని తీసుకుంటూ ఉంటారు. సో ఈ డిజీ లాకర్లో సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం వల్ల ఎవరికి వాళ్ళు అక్కడే చెక్ చేసుకునే అవకాశం ఒకటి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ నిబంధన విధించింది.
1: పెరుగుతున్న సాంకేతిక ఆధునిక అపార ఐడితో పూర్తి వివరాలు
2: సర్టిఫికేట్ తీసుకుని పోవాల్సిన అవసరం లేదు, ఆ నెంబర్ చేయగానే అతని యొక్క వివరాలన్నీ దాంట్లో.
1: వాసుదేవాచారి హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. హలో
3: హలో
1: నమస్తేనండి, చెప్పండి
3: సార్. నమస్తే రమేష్ గారు, మీకు కూడా అందరికీ అక్కడ ఉన్న నమస్తే అండి. ముఖ్యంగా ఎల్బీకే మా పాత మిత్రుడు వాసుదేవాచారి జర్నలిస్ట్.
0: సార్ నమస్కారం, బాగున్నారా? చెప్పండి చెప్పండి.
3: బాగున్నా ఎల్బీ గారు. ఎల్బీ గారు, ముఖ్యంగా మన ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన కోర్సెస్ అన్ని కూడా రియల్లీ చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ కోర్సెస్ అండి. వేరే అదర్ దెన్ యూనివర్సిటీస్ కంటే కూడా దీనికంటే కూడా ఇంత చక్కటి కోర్సెస్ మెయింటైన్ చేస్తున్నారు. అదే దృష్టికి వస్తుంది కాస్త ప్రచారం అనేది కాస్త మనకు తక్కువ ఉందని చెప్పేసి
1: ఆ క్రమంలోనే ఈ పని చేస్తున్నాం సార్. అందరికి అందుబాటులో రావాలి దూర విద్య, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి, నిష్ణాతులై స్కిల్ డెవలప్మెంట్స్ కూడా తెచ్చుకొని ఉపాధి కూడా పొందే అవకాశంగా ప్రయత్నం చేస్తున్నాం.
0: వాసు గారు ఎటు ప్రస్తావించారు కాబట్టి ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు మా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు కెనడాలో ఉన్నారు, అంటే కోల్ మన కామన్వెల్త్ ఆఫ్ లర్నింగ్ ఉంది కదా ఆ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నారు.

0: కోర్సెస్ అన్ని కూడా రియల్లీ చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ కోర్సెస్ అండి. వేరే అదర్ దెన్ యూనివర్సిటీస్ కంటే కూడా దీనికంటే కూడా ఇంత చక్కటి కోర్సెస్ మెయింటైన్ చేస్తున్నారు. అదే దృష్టికొస్తుంది కాస్త ప్రచారం అనేది కాస్త మనకు తక్కువ ఉందని చెప్పేసి
1: ఆ క్రమంలోనే ఈ పని చేస్తున్నాం సార్. అందరికి అందుబాటులో రావాలి దూర విద్య, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి, నిష్ణాతులై స్కిల్ డెవలప్మెంట్స్ కూడా తెచ్చుకొని ఉపాధి కూడా పొందే అవకాశంగా ప్రయత్నం చేస్తున్నాం.
2: వాసు గారు ఎటు ప్రస్తావించారు కాబట్టి ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు మా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు కెనడాలో ఉన్నారు, అంటే కోల్ మన కామన్వెల్త్ ఆఫ్ లర్నింగ్ ఉంది కదా ఆ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నారు. ఆల్రెడీ కామన్వెల్త్ ఆఫ్ లర్నింగ్ తోటి మేము మా యూనివర్సిటీ ఒక ఎంఓఏ చేసుకుంది పోయిన సంవత్సరం నవంబర్ లో. సో వాళ్ళతోటి ఈ టీచర్స్ ట్రైనింగ్ గురించి కానీ లేదంటే స్కిల్స్ తర్వాత ఎల్ఎంఎస్ ఏఐ రిలేటెడ్ వాటికి సంబంధించి వాళ్ళతోటి వాళ్ళ సపోర్ట్ తీసుకుని మొత్తం తెలంగాణకు కూడా సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసుకున్న ఎంఓయూలో భాగంగా అక్కడ ఇంకో కొంత లోతుగా అధ్యయనం చేయడం కోసం విసి గారు అక్కడికి వెళ్ళారు 3 డేస్ బ్యాక్. ఇందాకే మాకు వాట్సాప్ లో కూడా డీటెయిల్స్ పెట్టారంటే యూనివర్సిటీ ఏదో అక్కడే ఉండి అట్టే కాకుండా ఇట్ ఈస్ విస్తరిస్తోంది, ప్లస్ అందరికి అందుబాటులోకి వచ్చేటట్టుగా చేస్తున్నాం. మీరు ఇంకోటి చెప్పారు కాబట్టి ఇంకొక మాట కూడా ఈ సందర్భంలో చెప్పాలి. లాస్ట్ ఇయర్ నుంచి అంటే 2025 నుంచి మేము కోయా గోండు వంటి ట్రైబల్స్ ప్రిమిటివ్ ట్రైబ్స్ వాళ్ళకి ప్లస్ ట్రాన్స్జెండర్ వాళ్ళకి వికలాంగులకి ఉచితంగా డిగ్రీని అందిస్తున్నాం. విత్ ఎలాంటి ఫీజు తీసుకోకుండా అడ్మిషన్ ఇస్తున్నాం, వాళ్ళకి డిగ్రీ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం.
0: మంచిదండి, ఏమైనా ఆదివాసులకు వాళ్ళకి చేరు చేయడం అనేది
2: పోయిన సంవత్సరమే పెట్టిన మొదటి సంవత్సరంలోనే దాదాపు 400 పైన అడ్మిషన్ తీసుకున్నారు
1: ఆదివాసులు. కానీ ఆదిలాబాద్ నుంచి శిరీష గారు లైన్ లో ఉన్నారు. హలో,
3: హలో సార్,
1: నమస్తే అమ్మా, చెప్పండి.
3: సార్ ముందుగా మీకు గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ మార్నింగ్, వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలు అమ్మా, మీకు కూడా చెప్పండి అమ్మా.
3: సార్ నేను బిఎడ్ కంప్లీట్ చేశాను సార్, ఓపెన్ లో ఎంఎడ్ చేద్దాం అనుకుంటున్నా.
2: ప్రస్తుతానికి ఎంఎడ్ లేదమ్మా, మొదట్లో ఉండేది, మళ్ళా ఎన్సిటిఈ వాళ్ళు అభ్యంతరం చెప్పి డిస్టెన్స్ లో ఎంఈడి వద్దన్నారు. మేము ప్రయత్నం చేస్తున్నాము, ఒకవేళ వస్తే మీరు ఎంఈడి చేసుకోవచ్చమ్మా.
1: మీకు ఎప్పటికప్పుడు వెబ్సైట్ని చూస్తూ అలాగే ఏదైనా అనుమానం వస్తే ఇంతకుముందు చెప్పిన హెల్ప్ డెస్క్ నంబర్లు 1800-599-0101 కానీ లేదంటే 0400-STD కోడ్ జత చేసి 2368022-23680333-23680444 ఈ నెంబర్లకు ఫోన్ చేసి కనుక్కోవచ్చండి. హలో
2: సార్, ఇంకొకటి ఏంటంటే మేము ఇప్పుడు కొత్తగా కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ కోసం కూడా యూజీసీకి ప్రపోజల్ ఇచ్చాం, వాళ్ళతోటి ఇంటర్ఫేస్ మీటింగ్ అంతా అయిపోయింది, మా డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసాం, వాళ్ళు అంటే ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు, ఇంకా అఫీషియల్గా రావాలి
1: అప్రూవల్.
2: సో కొత్త కోర్సెస్ కూడా ఏంటంటే ఎంఎస్డబ్ల్యూ ఒకటి, జియోగ్రఫీ ఒకటి, ఎంఏ ఎడ్యుకేషను. ఇప్పుడు దాకా మేము బీఈడి ఇస్తున్నాం, ఇప్పుడు ఎంఏ ఎడ్యుకేషను. ఎంఏ ఎడ్యుకేషన్లో స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ స్కూల్ టీచర్స్ ఎస్పెషలీ, అంటే స్టేట్ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము వాళ్ళందరినీ వాళ్ళకి ఈ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్స్ని కూడా చేయబోతున్నాం. ఇది అందరికీ ఉపయోగకరంగా ఉండేటటువంటి కోర్సులు. త్వరలో మాకు ఉత్తర్వులు వస్తాయి, అది అనుమతి వస్తుంది, మేము ఆ కోర్సు కూడా ఆఫర్ చేయబోతాం.
1: కామారెడ్డి నుంచి విశాల్ గారు లైన్లో ఉన్నారు, కాల్ కట్టేనట్టుంది.
4: ఇంకొకటి సార్, విసి చక్రపాణి సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మేము డిగ్రీ వాళ్లకు ఆన్లైన్ కోర్సులో కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవల యూజీసీ వాళ్ళు ఒకటి ఇంటర్ఫేస్ ఒక విజిట్ కూడా జరిగింది, దాంట్లో మాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బీఏలో ఆ తర్వాత బీకామ్ ఆ తర్వాత ఎంబీఏలో కూడా వాళ్ళు ఆన్లైన్ కూడా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది, అది రాగానే ఇమీడియట్లీ మళ్ళీ విద్యార్థులకు సమాచారాన్ని అందిస్తాం.
1: ఎల్వికే రెడ్డి గారు, ముఖ్యంగా ఏదైనా ఒక సంస్థ రన్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ అండర్టేక్ చేసినప్పుడు కొన్ని కొన్ని అడ్డంకులు ఏర్పడుతుంటాయి, కొన్ని కొన్ని గ్రీవియన్సెస్ వస్తుంటాయి. ఈ గ్రీవియన్స్ రిడ్రెసల్ కోసం మన దగ్గర అంటే నాకు ఈ సమస్య ఉంది అని చెప్పడానికి, సమస్యకు ప్రాబ్లం ట్రబుల్ షూటింగ్ కోసం ఏదైనా ఒక
2: మా దగ్గర గ్రీవియన్స్ రిడ్రెసల్ సెల్ ఉంది, దానికి ఒక కమిటీ ఉంది, ఒక నోడల్ ఆఫీసర్ ఉన్నారు. రెండోది విద్యార్థులు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన ఎవరైనా సరే మాకు మా ఎగ్జామినేషన్ కంట్రోలర్ అందరి ఆఫీసర్ల పరిపాలన ఉండే ఆఫీసర్ల మెయిల్ ఐడీలన్నీ మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మాకు రెగ్యులర్గా ఏ రోజుకి ఆ రోజు మెయిల్స్ వస్తే వాళ్ళ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేసి వాటిని సమస్యను పరిష్కరించి మళ్ళా మేము తిరుగు సమాధానం కూడా మెయిల్ ద్వారా పంపిస్తున్నామండి. అది ఉంది, అంబెడ్స్మెన్ కూడా ఉన్నారు మాకు, ఒకవేళ గ్రీవెన్స్ ఎక్కడైనా కాకపోతే వాళ్ళు అంబెడ్స్మెన్ కూడా పంపడానికని ఉండేటట్టుగా ఏర్పాటు చేశాం. అంత ఇవన్నీ ఉన్నాయి.
1: కామారెడ్డి నుంచి మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో.

0: నమస్కారం సార్.
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
0: కామరేజ్ నుంచి మాట్లాడుతున్నాను సార్, విఠల్.
1: చెప్పండి విఠల్ గారు.
0: సార్ ఇప్పుడు బిఎల్ఐసి కోర్సు ఉందిగా సార్, దానికి ఎంట్రెన్స్ కండక్ట్ చేస్తారా సార్? ప్రజెంట్
2: ఈ సంవత్సరం నుంచి ఎంట్రెన్స్ అనుకున్నాము, కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇమీడియట్లీ ఈరోజు ఓపెన్ చేశాము. మీరు డైరెక్ట్ డిగ్రీలో 50% మార్కులు జనరల్ క్యాండిడేట్స్కి ఉండాలి. ఆ తర్వాత మిగతా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కు 45% ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ దరఖాస్తు చేసేసుకుని ఆ సమీపంలో నిజామాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, వరంగల్లో కానీ, హైదరాబాద్లో రెండు సెంటర్లలో ఎక్కడైనా మీరు అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో మీరు అన్నట్టుగా
3: బిఎల్ఐసికి లిమిటెడ్ స్టడీ సెంటర్స్ ఉన్నాయండి, ఎందుకంటే అక్కడే మేము ఎక్కడైనా స్టడీ సెంటర్ పెట్టాలంటే ఆ కోర్స్ అక్కడ ఉండాలి. సో అందుకని లిమిటెడ్ సెంటర్స్ ఉన్నాయి. మీరు వెబ్సైట్లో చూడండి ఎక్కడెక్కడ ఆ సెంటర్లు ఉన్నాయో, ఆ సెంటర్లలో మీరు వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకొని, ఎందుకంటే మీకు 50% ఉంటేనే సీట్ అలాట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఉందా లేదా పాస్ అయ్యారా లేదా అని చూడాలి వాళ్ళు. అందుకని మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఏ స్టూడెంట్ అయినా ఏ అడ్మిషన్ కోసమైన, అది డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత ఆ దరఖాస్తు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ సర్టిఫికెట్లు, ఎలిజిబిలిటీ సర్టిఫికెట్స్ అన్ని సెట్ తీసుకోవాలి. దానికి సంబంధించిన ఒరిజినల్స్ ఆధార్ కార్డ్తో సహా తీసుకెళ్ళి ఆ అధ్యయన కేంద్రంలో వాళ్ళకు చూపిస్తే మా సిబ్బంది ఉంటారు. వాళ్ళు చూసిన తర్వాత ఒరిజినల్స్ వెరిఫై చేసి మీకు ఇచ్చేస్తారు. మా వాళ్ళు ఒరిజినల్స్ తీసుకోరు. ఎక్కడ ఇచ్చేసిన తర్వాత మీ అప్లికేషన్ నెంబర్ని యూనివర్సిటీ పోర్టల్కి మెసేజ్ పంపిస్తారు. వాళ్ళు పోర్టల్ ఇమీడియట్గా స్టూడెంట్కి యూ ప్రొసీడ్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ ఫీ అని మెసేజ్ వెళుతుంది, వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే. సో అందుకని మీరు ఆ అప్లికేషన్ పెట్టగానే ఆ సెంటర్కి వెళ్ళాలి, వెరిఫై చేయించుకోవాలి, తర్వాత ఫీజు పే చేయాలి. ఫీజు పే చేసిన తర్వాత మీకు ప్రింటెడ్ రిసీట్ కూడా వస్తుంది. ఆ రిసీట్ మీద అడ్మిషన్ నెంబర్ కూడా ప్రింట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఆ ఫీ రిసీట్ మీ దగ్గర జాగ్రత్త పరచుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్ ద్వారా మీ కమ్యూనికేషన్స్ వెళ్తూ ఉంటాయి. రెండోది వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తాం, క్లాసులు ఎప్పుడు జరుగుతున్నాయి, ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయి, వాటి షెడ్యూల్స్ వ్యవహారం అంతా కూడా వెబ్సైట్లో అప్డేట్ చేస్తుంటాం. దాన్ని మీరు ఫాలో కావాలి. ప్లస్ అధ్యయన కేంద్రాల్లో కూడా స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్స్ తయారు చేసి ఆ గ్రూప్స్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. మీరు వాళ్ళతో టచ్లో ఉంటే మీకు క్లాసుల గురించి, ప్రాక్టికల్స్ గురించి, పరీక్షల గురించి సర్వ సమాచారం అందుబాటులో ఉంటుందండి.
1: రిజిస్ట్రార్ గారు, ఒకసారి మన వెబ్సైట్ గురించి మరొకసారి శ్రోతలకు తెలియజేస్తే, ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా వారికి కావాల్సిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళ అందుబాటులోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
3: రమేష్ గారు, యూనివర్సిటీ వెబ్సైటు www.3w అయిన తర్వాత ఒక డాట్ braou.ac.in, ఇది యూనివర్సిటీ వెబ్సైటు. ఈ వెబ్సైట్లో మా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటర్స్ గురించి, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ మెయిల్ ఐడీలు, అంటే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, స్టూడెంట్స్ డైరెక్టర్ కావచ్చు, మా అకాడమీ డైరెక్టర్ గారు కావచ్చు, రిజిస్ట్రార్ కావచ్చు, వీసీ గారు కావచ్చు, వాళ్ళందరి మెయిల్ ఐడీలు ప్లస్ మొబైల్ నెంబర్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మేము ఏ కోర్సులు, ఇప్పుడు మీకు చెప్పాను నేను బీఏ, బీకామ్, బీఎస్సీ అని, బీఏలో ఏమున్నాయి సబ్జెక్టులు, అట్లాగే బీకామ్లో ఏమున్నాయి, బీఎస్సీలో ఏ సబ్జెక్టులు ఉన్నాయి, ఒక విద్యార్థి ఏ స్టడీ సెంటర్ని ఎంపిక చేసుకోవచ్చు, ఆ స్టడీ సెంటర్ నెంబర్లన్నీ అక్కడ మొత్తం లిస్ట్ అంతా వస్తుంది, స్టడీ సెంటర్ ఎంపిక చేసుకునే అవకాశం స్టూడెంట్కి ఉంటుంది. మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని కేంద్రాలు నడుపుతున్నాం మేము.
1: సమగ్రమైన సమాచారం ఉంటుంది,
3: మొత్తం సమాచారం ఉంటుంది.
1: కరీంనగర్ నుంచి రాజు గారు లైన్లో ఉన్నారు. హలో అజయ్ గారు.
4: అజయ్ సార్.
1: సార్ చెప్పండి.
4: సార్ నమస్కారం సార్.
1: నమస్తే
4: సార్. అయితే నా డౌట్ ఏమంటే సార్, మా బ్రదరు ఒక 16-18 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్ అటెండర్ చేస్తున్నాం సార్. హలో
3: చెప్పండి. చెప్పండి.
4: అయితే సార్, అయితే ఆయన
3: హలో కట్ అయింది,
1: కాల్ కట్ అయింది.
3: సో ఇది అన్ని సమగ్రంగా వివరాలు ఉంటాయి. మేము ఆర్మీ సెంటర్లో కూడా మాకు అధ్యయన కేంద్రం ఉందండి, మన సికింద్రాబాద్లో ఉండే ఏఓసీలో ఉంది. అట్లాగే సిఆర్పిఎఫ్ హెడ్ క్వార్టర్స్లో కూడా మా స్టడీ సెంటర్ పెట్టాం. అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి వాళ్ళకి ఫీ కన్సెషన్ తోటి అందిస్తున్నాం. అట్లాగే జైల్లో, సెంట్రల్ ప్రిజన్ చెర్లపల్లిలో ఉచితంగా ప్రిజనర్స్కి విద్యను అందిస్తూ ఉన్నాం. ఇవన్నీ యూనివర్సిటీ చేస్తుంది. ఈ మొత్తం వివరాలన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయి. వెబ్సైట్లో ఏ కోర్సులు చేరాలంటే అర్హత ఏంటి, దాని డ్యూరేషన్ ఎంత, ఒకవేళ ఆ నిర్దేశిత డ్యూరేషన్లో 3 ఏళ్లలో లేదా 6 ఏళ్లలో కోర్సు పూర్తి చేయలేకపోతే ఏం చేయాలి, రీఅడ్మిషన్ ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ప్లస్ పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్లు ఏం తీసుకోవాలి, సర్టిఫికేట్ తీసుకోవాలంటే మళ్ళీ ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ సర్టిఫికెట్ కోసం ఎంత ఫీజు పే చేయాలి, ఆ దరఖాస్తుకు సంబంధించిన వివరాలు ఆ దరఖాస్తులు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అక్కడే ఫిల్ చేసి అక్కడే అప్లికేషన్ ఆన్లైన్లోనే పెట్టేసుకుని స్టూడెంట్ సర్టిఫికెట్లు కూడా తీసుకునేటటువంటి అవసరం. అంటే ఎగ్జిట్ నుంచి ఎంట్రీ వరకు ఆల్ సర్వీసెస్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అది కూడా అంటే వెబ్సైట్ అనగానే మన విద్యార్థులకు కొంత భయం ఉంటుంది, అరే ఎట్లా మనకు రాదు కదా అని. కాదు, మనం ఏటీఎం కార్డు తీసుకెళ్ళి ఏటీఎం సెంటర్లో పెడితే

0: నీకు ఇంగ్లీషా తెలుగా హిందీనా, డబ్బు డ్రా చేసుకుంటారా డబ్బులు డిపాజిట్ చేస్తారా స్లిప్ కావాలా అని గైడ్ చేస్తుంది ఏటీఎం మిషన్. సో మన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కూడా అట్లాగే మా వెబ్సైట్ గైడ్ చేస్తుంది స్టూడెంట్కి. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే అడ్మిషన్ అప్లికేషన్ పెట్టచ్చు, ఇక్కడ క్లిక్ చేస్తే డిగ్రీ అప్లికేషన్ పెట్టచ్చు, ఇక్కడ క్లిక్ చేస్తే పీజీ అడ్మిషన్ అప్లికేషన్ పెట్టచ్చు, ఇక్కడ క్లిక్ చేస్తే డిప్లొమా సర్టిఫికేట్ అడ్మిషన్ తీసుకోవచ్చు, ఇట్లా మీరు సబ్మిట్ చేయండి, చెక్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి అనేది. ప్లస్ నేను ఇందాక చెప్పాను మూడు ఆప్షనల్స్లో రెండు ఒకే ఫ్యాకల్టీ నుంచి తీసుకోవాలి. సపోజ్ బీఏ అనుకోండి, తెలుగు ఇంగ్లీషు హిందీ సోషియాలజీ పబ్లిక్ అడ్మిషన్ పొలిటికల్ సైన్సు జర్నలిజం ఇట్లాంటి సబ్జెక్టులు రెండు తీసుకొని ఒక మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ఇంకోటి కానీ లేదా ఇవన్నీ తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే కామర్స్లో రెండు సబ్జెక్టులు కంపల్సరీగా అక్కడే తీసుకొని మూడో సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా స్టూడెంట్ తప్పు చేయకుండా పొరపాటు చేసే అవకాశం ఇవ్వకుండా విద్యార్థికి మా వెబ్సైట్ గైడ్ చేస్తూ పోతుంది.
1: ఆన్లైన్ అప్లికేషన్స్ ఇవ్వచ్చు వివిధ కోర్సులకు అన్నారు కాబట్టి ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఈమెయిల్ ఆన్లైన్
0: ఇవన్నీనండి. నేను చెప్పినట్టుగా online.braou.ac.in onlinee.braou.ac.in ఇది పోర్టల్. ఈ పోర్టల్లోకి వెళ్తే స్టార్టింగ్లోనే అడ్మిషన్ నోటిఫికేషను, ప్రాస్పెక్టర్సు, అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ యూజీ డిప్లొమా అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్లో ఇప్పుడు ఇంకొక సులువైన మార్గం కూడా ఉంది విద్యార్థులకి. సపోజ్ డిగ్రీ విద్యార్థి డిగ్రీ చేరాలనుకోండి, ఆయన పోయిన సంవత్సరమో ఈ సంవత్సరంలోనో అంతకుముందు సంవత్సరంలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యింటే ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ నెంబర్ టైప్ చేస్తే ఆయన డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా అప్పీర్ అయిపోతాయి. మళ్ళీ విద్యార్థి అన్ని టైప్ చేయాల్సిన పని లేదు. అప్పీర్ అయితే అందులో అడ్రస్ కానీ, ఎందుకంటే ఇల్లు మారింటారు, అడ్రస్ మార్చుకోవచ్చు, ఫోన్ నెంబర్ ఏమైనా మార్చుకోదలుచుకుంటే మార్చుకోవచ్చు, మెయిల్ ఐడీలు ఏమైనా మార్చుకోదలుచుకుంటే, ఇట్లా కొన్ని అంశాలు అంటే తండ్రి పేరు, తమ పేరు, తల్లి పేరు లాంటివి, డేట్ ఆఫ్ బర్త్ లాంటివి కాకుండా
1: బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది.
0: ఉంటుంది మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైనా మార్చుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ గమనించాల్సిందంటే విద్యార్థులు ఎవరైనా బద్దకం వేసో ఇంకో కారణంతో ఎవరికైనా అప్పచెప్పద్దు. ఎందుకంటే అందులో అపార్ ఐడి క్రియేట్ చేస్తారు, తర్వాత ఇక్కడ పేరుతారు, ఇక్కడెక్కడైనా పేర్లు తప్పులు స్పెల్లింగ్లు తప్పులు చేస్తే అవి అట్లాగే రికార్డ్ అవుతాయి. సో అందుకని జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆన్లైన్ అనేటప్పటికి ఇంకొక ఫెసిలిటీ కూడా ఏముంటుందంటే చేసి సబ్మిట్ చేయడానికంటే ముందే మళ్ళీ మార్పులు చెక్ చేసుకోవచ్చు ఒకసారి.
1: ఫైనల్
0: చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకుంటే వాళ్ళకు ఒక యూనిక్ నెంబర్ ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది అప్లికేషన్ మీద, వీళ్ళ ప్రమేయం లేకుండా. ఆ నెంబర్ని ఉపయోగించి మళ్ళీ ఫీజు పే చేయడానికి అవకాశం ఉంటుంది.
2: ఇంకొకటి.
1: హలో.
3: హలో,
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను కొత్తగూడెం నుంచి అండి, భద్రాద్రి జిల్లా. నా పేరు వెంకటేశ్వరరావు.
1: చెప్పండి వెంకటేశ్వర గారు.
3: ఈ ఓపెన్ యూనివర్సిటీలో 2019 అడ్మిషను, ఫైనల్ ఇయర్లో ఒక సెమ్ ఆగిపోయింది. ఆగిపోతే ఇప్పుడు దాన్ని ఫీజు కట్టడానికి రీఅడ్మిషన్ తీసుకోవాలని అంటున్నారు. అది
2: అవునండి. అవునండి వెంకటేశ్వరరావు గారు, ఒక్కసారి డిగ్రీలో అడ్మిషన్ వచ్చిన తర్వాత మా దగ్గర 6 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. ఏమైనా మిగిలినట్లయితే వాటికి మళ్ళీ ఒక 3 ఇయర్స్ మళ్ళీ అవకాశం ఇచ్చేస్తాము. కాబట్టి ఓన్లీ పాస్ అయిన సబ్జెక్టు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఫెయిల్ అయినటువంటి సబ్జెక్టులు ఉన్నాయో వాటి వరకే రీఅడ్మిషన్ ఇస్తాము. వాటిని రాబోయేటువంటి 1-2 సెమిస్టర్లలో అది కంప్లీట్ చేసుకునేట అవకాశం మీకు ఉంది. కాబట్టి ఎవరైనా ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చేసి యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్లో మీకు రీఅడ్మిషన్ ఇచ్చి పంపించేస్తాం.
3: అంటే యూనివర్సిటీ అంటే హైదరాబాద్
2: జూబ్లీ హిల్స్. అవునండి, జూబ్లీ హిల్స్లో.
0: ఒక్క రీఅడ్మిషన్కి సంబంధించిన విషయాలను ఇంకా ఆన్లైన్ చేయలేదండి. అంటే ఇక్కడ ఆన్లైన్ చేస్తాం కానీ స్టూడెంట్కి అర్హత ఉందా లేదా అని వాళ్ళు చూసుకోకుండా, సబ్జెక్టు పాస్ అయినవి ఫెయిల్ అయినవి చెక్ చేసుకోకుండా చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని వివరాలు ఇక్కడ హైదరాబాద్లో ఉండే జూబ్లీ హిల్స్లో ఉన్న యూనివర్సిటీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి విద్యార్థి కానీ విద్యార్థి తరఫున ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు నేరుగా వచ్చి ఇక్కడే అన్ని చెక్ చేసుకొని ఎన్ని సబ్జెక్టు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి రుసుము చెల్లించి రీఅడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. అది ఆన్లైన్ చేయడం వల్ల విద్యార్థి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి చేయకుండా చేస్తున్నాం. దానికి కూడా పేమెంట్ మాత్రం ఆన్లైన్లోనే చేయాలండి. దానికి కూడా క్యాష్ కానీ డీడీలు కానీ ఉండవు.
1: అభివేకర్ రెడ్డి గారు, మీరు స్టడీ మెటీరియల్ గురించి చెప్తూ ఆ చదువుతుంటేనే ఒక క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సు, ఎదురుగా గురువు కూర్చొని చెప్తున్నట్టుగా సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ కింద మీరు చెప్తున్నారు కదా, ఇలాంటి మెటీరియల్ తయారు చేయడానికి ఏ రకమైన సర్వీసెస్, ఏ రకమైన విద్యావేత్తలను కానీ లేదంటే ప్రొఫెషనల్స్ని ఎలా మీరు

0: అనుసంధానం చేసుకొని సమన్వయం చేసి ఇలా అందరికీ ఉపయోగపడే దూర విద్యలో ఉండి కూడా ఒక సామాన్యమైన విద్య ఎలా అభ్యసించి నిష్ణాతులు అవుతారో అలా అవడానికి
1: ప్రశ్న అడిగారు రమేష్ గారు, మీరు చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మనము నిజాం కాలేజీలో చేస్తే నిజాం కాలేజీలో పనిచేసే టీచర్లు మాత్రమే పాఠాలు చెప్తారు. మా విద్యార్థులకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, ఉర్దూ మానవ యూనివర్సిటీలో నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, కాకతీయ రాష్ట్రంలో ఉండే అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, రాష్ట్రంలో ఉండే అన్ని డిగ్రీ కాలేజీల ఆచార్యులు, అధ్యాపకులు మా విద్యార్థులకి పాఠాలు చెప్తారు అక్కడక్కడ అందుబాటులో ఉండేటట్టు. అదే రకంగా దేశంలో ఉండే వివిధ విశ్వవిద్యాలయాల, ఇక్కడున్న వివిధ విశ్వవిద్యాలయాల కళాశాలల అధ్యాపకులతో మేము పాఠాలు రాయిస్తాం. అంటే ఆయా అంశాలలో నిష్ణాతులైన వాళ్ళని ఎంపిక చేసుకొని ఆ పాఠ్యాంశాలు రాయిస్తాం. మాకు ఒక ప్యాటర్న్ ఉంది, ఒక ప్యాటర్న్ ఉంది, పాఠం ఎట్లా రాయాలి అని. ఆ ప్యాటర్న్ని అనుసరించి అదే ప్రకారంగా పాఠాలు రాయించేటటువంటి ఉంది. అంటే ఒక మనకి ఏమంటాం, ఒక విద్యార్థులకు అకాడమిక్ కానీ ఇంకో దానికి కానీ ఒక స్టైల్ షీట్ అంటాం కదా, ఆ స్టైల్ షీట్ ఒకటి మాకుంది. అంటే ఆ స్టైల్ షీట్ని అనుసరించే మా దగ్గర పాఠాలు రాస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ మీకు మనకి ఆకాశవాణి గురించి అనుకున్నామండి, ఆకాశవాణి అంటే ఈ పాఠం చదివితే ఏం తెలుసుకుంటాము అనే ప్రశ్న ఒకటి వస్తుంది ముందర. సో ఏం తెలుసుకుంటామంటే ఆకాశవాణి ఎప్పుడు ఏర్పాటైంది, దాని పురోగమనం ఎలా జరిగింది, ఈ అంశాలు మనం నేర్చుకుంటాము అనే నాలుగు పాయింట్లు, ముఖ్యమైన పాయింట్లు అక్కడ పెట్టి
2: దాని లక్ష్యాలు ముందు తెలుసుకుంటారు. ఫస్ట్ పేజీలోనే విద్యార్థి ఏం చేస్తాడు, మొదటి ఇంట్రడక్షన్లోనే ఆ పాఠం చదివితే ఏమేమి గ్రహిస్తాడనేది ముందునే తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా సీనియర్ ఉపాధ్యాయుల చేత అంబేద్కర్ యూనివర్సిటీ పాఠ్యాంశాలు రాయిస్తుంది.
0: చాలా సంతోషం ఎల్వీకే రెడ్డి గారు, వెంకటేశ్వర్ల గారు ఒక తేజవంతమైన, జ్ఞానవంతమైన సమాజం కోసం నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు విద్యాపరంగా ఏ వర్గాలలో ఇక విద్య చేయడం, విద్య నేర్చుకోవడము, చదువుకోవడము అనేది ఇంకా అవసరం లేదు, వీలు పడదన్న సమాజ వర్గాల పట్ల కూడా మీరు అన్నారు ఇంతకుముందు. ఆదివాసులకు కానీ, ప్రిజనర్స్కి కానీ, ఎక్కడ ఏ సమాజంలో ఏ మూలనున్నా కానీ విద్యావంతులయ్యే అవకాశం కలగజేస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సమయాభావం వల్ల ఇంకా ఫోన్ కాల్స్ తీసుకోలేము, శ్రోతలందరికీ మరొకసారి విన్నవిస్తున్నాము.
2: ఇంకొకటి సార్, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మామూలుగా ఎనీ డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థి కూడా సామాజిక శాస్త్రం చదువుకోవచ్చు, సోషల్ సైన్స్, దానికి బీటెక్ స్టూడెంట్ కానీ, బీఎస్సీ స్టూడెంట్స్ కూడా, ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, హిస్టరీ కానీ, సోషియాలజీ కానీ, జర్నలిజం కానీ, ఈ కోర్సు అన్నిటి కూడా ఎనీ డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ కూడా సోషల్ సైన్స్ చదివే అవకాశం అంబేద్కర్ యూనివర్సిటీ కల్పిస్తుంది.
0: ప్రతి ఒక్క సబ్జెక్టు ఇంటర్ డిపెండెంట్గా ఉంటుంది కాబట్టి నేర్చుకున్న ప్రతి విద్య మనని మరింత జ్ఞానవంతులను చేస్తుంది. శ్రోతలకి మరొకసారి హెల్ప్ డెస్క్ నెంబర్లు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఫోన్ కలవకపోయినా సరే ఈ నెంబర్లతో మీరు సంప్రదించి ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. అంతకంటే ముందు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అడ్మిషన్స్ 7వ తేదీ చివరి తేదీ. ఆ 7వ తేదీలోపే ఈ చెప్పబోయే పోర్టల్ www.breou.ac.in లేదా online.breou.ac.in పోర్టల్ని సందర్శించి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే టోల్ ఫ్రీ నెంబరు 1800-599-0101, అలాగే 0406 ఎస్సీడి కోడ్ జత చేసి 236-802-236-0333-236-804 ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలండి ఎల్వీకే రెడ్డి గారు, వెంకటేశ్వర్ గారు మా స్టూడియోస్కి వచ్చేసి శ్రోతలకు మంచి ఇన్ఫర్మేషన్ అందజేసినందుకు.
2: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
3: మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి గారు, స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు, కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
0: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను, కాలమని కావ్యంలో చెక్కిన అక్షర శిల్పంలా అన్నారు మన సినారి ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ.

ఏకవీర చిత్రం నుంచి కేవీ మహాదేవన్ స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరికొద్ది క్షణాల్లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. వింటూ ఉండండి

శ్రోతలకు నమస్కారం. ఈరోజు ప్రముఖ సాహితీ విరాణమూర్తి జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త పద్మభూషణ్ డాక్టర్ సీనారాయణరెడ్డి గారి 95వ జయంతి. ఈరోజు వ్యాస పూర్ణిమ. వారు జన్మించింది వ్యాస పూర్ణిమ కావడం విశేషం. కవిగా, ఆచార్యునిగా, అధికార భాష సంఘం అధ్యక్షులుగా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, రాజ్యసభ సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి చైర్మన్గా, సారస్వత పరిషత్ అధ్యక్షులుగా డాక్టర్ సీనారాయణరెడ్డి గారు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. అయినప్పటికీ తెలుగు వారందరికీ సినారేగా తన సినీ గీతంతోనే సన్నిహితులయ్యారు. రసజ్ఞుల గుండెల్లో నిండిపోయారు. తెలుగునాట ఆయన పాట వినని రోజు ఉండనే ఉండదు. కవిగా వారు పాటకే ప్రాధాన్యమిచ్చారు. పాట మాట తన రెండు కళ్ళుగా చెప్పుకున్నారు. పాటకు దండం పెడతా అన్నారు. అంతేకాదు, ఎన్ని తెన్నుల కైద కన్న విహరించినను పాటలోనే నాదు ప్రాణాలు కలవందు అని 1960లోనే తన హృదయాన్ని ఆవిష్కరించి మనసులోని మాటను మనవి చేశారు. ఆకాశవాణి వివిధ భారతి అంటేనే పాటల తోట. ఈరోజు డాక్టర్ సీనారాయణరెడ్డి గారి తోటలో విహరించి వారి రసరమ్య గీతాలను ఆస్వాదిద్దాం. మనల్ని రసలోకాలకు తీసుకెళ్లడానికి డాక్టర్ సినారేపై, సినీ గీత సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్యులు, సినారే గారి పూర్వ విద్యార్థి, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ డాక్టర్ టి గౌరీశంకర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. కాళిదాస్ కవిత్వానికి మల్లినాథ సూర్యవలి, సినారే గారి సినీ గీతాలకు సుమధుర వ్యాఖ్యానం చేసిన గొప్ప సాహితీవేత్త శ్రీ గౌరీశంకర్ గారితో ముచ్చటిస్తూ సినారే గారి జిని జీవన ప్రస్థానం గురించి మనం తెలుసుకుందాం. అలాగే మన స్టూడియోలో సాహిత్య అకాడమీ డైరెక్టర్ శ్రీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి శ్రీ బాలాచారి గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. మధ్య మధ్య వారు కూడా తమ యొక్క మనసులోని మాటలు మనవి చేస్తారు. మాట పాట మిళితం చేస్తూ సినారే గారి ఎంపిక చేసిన కొన్ని గీతాలతో మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మరి ఆకాశవాణి వివిధ భారతి పక్షాన మీకు స్వాగతం. శ్రోతలను కూడా సినారే పాటతోనే పలకరించి స్వాగతించి విషయంలోకి వెళదాం.

0: సార్, నిజంగా ఈరోజు వసంతాలు పోచిన రోజే. సినారే అనే ఒక మహాకవిని మన తెలుగు జాతికి అమ్మవారు ఇచ్చారు, తెలుగు సరస్వతి ఇచ్చారు అని చెప్పొచ్చు. పుట్టినరోజు అందరికీ పండుగనే, కానీ పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి అని అన్నారు వారే. తను పుట్టింది ఎందుకో తెలుసుకొని తన జీవిత లక్ష్యాన్ని చేరుకొని తెలుగు భాషకు వెలుగు చూపించారు. డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి పాటల ప్రయాణం ఎలా మొదలైంది, తొలిపాట తాలూకు శైలి, కవిత్వం, ప్రయోగాలు ఎలా అలరించాయి మీరు చెప్తే మాకు సంతోషం అవుతుంది సార్. మీకు స్వాగతం.
1: తప్పకుండా. అందరికీ నమస్కారం. ఆచార్య డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి స్మృతికి ముందుగా నివాళి అర్పిస్తూ మనం కార్యక్రమంలోకి వెళతాం. ఇవాళ ఇందాక మనం భలే మంచి రోజు, పసందైన రోజు అనే పాట విన్నాం. నిజంగా ఈరోజు భలే మంచి రోజు, చాలా పసందైన రోజు. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇంతకుముందు శ్రీ రామారావు గారు అన్నట్టుగా ఇవాళ గురుపౌర్ణమి రోజు, ఆయన జన్మించింది తిథి ప్రకారంగా గురుపౌర్ణమి, తేదీ ప్రకారంగా జూలై 29. సాధారణంగా తిథులు తేదీలు ఒకటిగా రావు, అది ఎప్పుడో ఎక్కడో ఒకసారి చాలా అరుదుగా వచ్చేటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ ఈ రెండు కలిసి వచ్చాయి. కాబట్టి ఇవాళ నిజంగా భలే మంచి రోజు. నిజంగా గురువుగారికి ఇది అక్షర నీరాజనం గీతావళితో సమర్పిస్తున్నాం. ఇది చాలా సమంజసంగాను సముచితంగా ఉంది. ఇక భలే మంచి రోజు గురించి ఒకటి రెండు విషయాలు మనం చెప్పుకుందాం. ఈ పాట సార్వకాలికమైనటువంటిది. సార్వకాలికం అంటే కొన్ని కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే, కొన్ని సన్నివేశానికి సంబంధించి మాత్రమే అవి అక్కడ సరిపోతాయి. మిగతా ఆ పాటని అన్ని సందర్భాలకి మనం వాడుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఈ పాట అన్ని సందర్భాలకి, అన్ని కాలాలలో, అన్ని వేళల్లో సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడానికి, ఆనందాన్ని పంచుకోవడానికి అన్ని కాలాలకు పనికొచ్చేటువంటి పాట ఈ పాట. కానీ ఇక్కడ కథాపరంగా సన్నివేశం చూస్తే, ఒక తల్లి తన కొడుకు, పెద్ద కొడుకుని వివాహం చేసుకోమని ఒత్తిడి చేస్తూ ఉంటుంది. అతను వివాహం పట్ల అంత సుముఖంగా ఉండడు. కొన్నాళ్ల తర్వాత ఒక అమ్మాయిని చూసి నచ్చి ప్రేమించి, నాకు తగిన అమ్మాయి దొరికింది అనే సంతోషంతో ఆ సంతోషాన్ని వ్యక్తపరిచేకునేటువంటి పాట ఈ పాట. కాబట్టి భలే మంచి రోజు, పసందైన రోజు అని అంటూ అక్కడ చివరిలో కన్న తల్లి ఆశలన్నీ నెరవేరే రోజు అని అంటారు. అంటే తల్లి ఇన్నాళ్ళ బట్టి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తోంది, కానీ ఇవాళ నేను చేసుకోబోతున్నానని. ఇందులో ఒక క్లైమాక్స్ ఏమిటంటే, చివరికి తాను నచ్చిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి తన తమ్ముడు ప్రేమించినటువంటి అమ్మాయి. కాబట్టి ఇది ఈ పాటలో ఉన్న విశేషం.
2: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను, కాలమనే కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ.
0: చాలా బాగా వివరించారండి. అయితే మన తొలిపాట, నారాయణ రెడ్డి గారు తొలిపాటకు ఏ చిత్రం ద్వారా ప్రవేశించారు సినీ రంగంలో?
1: తొలిపాట 1962 గులేబకావళి కథ సినిమా వారు రాసినటువంటి సినిమా పాటలండి. సింగిల్ కార్డ్ అని సినిమా పరిభాషలో చెప్పుకుంటారు. ఆ సినిమాలో దాదాపు 12 పాటలు నారాయణ రెడ్డి గారి చేతే రామారావు గారు రాయించుకున్నారు. అందులో మొట్టమొదటి రోజు నారాయణ రెడ్డి గారు స్టూడియోలో కూర్చొని కలం పట్టి కాగితం మీద రాసినటువంటి పాటలు పల్లవులు 2. మొట్టమొదట ఆయన రాసినటువంటిది అలల కలలపై తేలెను మనసు మల్లెపూవై అనే పాట పల్లవి 1 రాశారు. 2వది నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని అనేటువంటి పల్లవి రాశారు. ఈ 2 పల్లవులు మర్నాడు మొట్టమొదటిగా జోసెఫ్ కృష్ణమూర్తి గారు, సంగీత దర్శకులు, వారు నన్ను దోచుకొందువటే అనేటువంటిది ముందుగా రికార్డు చేయటం వల్ల ఆ చరిత్రలో నారాయణ రెడ్డి గారి తొలిపాట ఏది అనగానే నన్ను దోచుకొందువటే అనే పాట మనకు

0: స్థిరపడిపోయింది. నిజంగానే సార్, ఆయన నన్ను దోచుకుంది ఒకటి అంటే ప్రజల హృదయాలను కూడా దోచుకున్నాడు. తర్వాత ఆ రోజుల్లో భావ కవిత్వం అంటే కృష్ణశాస్త్రి గారే స్ఫురించేవారు. బిఎన్ రెడ్డి గారు అయితే తమ చిత్రాల్లో దేవులపల్లి వార్తను రాయించుకునేవారు. మరి నారాయణ రెడ్డి గారు కూడా భావ కవితా స్పర్శతో రాసిన పాటల్లో ముఖ్యంగా మీరు దేన్ని ఉదాహరిస్తారు? అది చాలా ప్రాచుర్యం పొందినటువంటి పాట అయితే.
1: పగలే వెన్నెల అండి. పగలే వెన్నెల అనేటువంటిది భావకవిత్వ ఛాయలు కలిగినటువంటిది. అక్కడ నాయకుడు, ఇద్దరు నాయికల మధ్యలో ఈ పాట చిత్రీకరించబడింది. ఇది నారాయణ రెడ్డి గారు ముందుగా ఈ పాట రాసి బిఎన్ రెడ్డి గారికి చూపించారట. ఆయన మొట్టమొదట రాసినటువంటి పల్లవి ఏమిటంటే, కదిలే ఊహకు కనులుంటే ఆ కనులకు కూడా మనసుంటే పగలే వెన్నెల అవుతుంది ఈ జగమే ఊయల అవుతుంది అని ఈ నాలుగు పంక్తులు పల్లవి గారు చూపించారట. అప్పుడు బిఎన్ రెడ్డి గారు చూసి, ఆయన మహా గొప్ప మేధావి కదా, ఆయన పెన్నుతో కొన్ని కింద అండర్లైన్ చేశారట. ఇది ఇది ఇది అని కొన్ని పదాలు చేసి మళ్ళీ ఒకసారి ఆలోచించండి అని నారాయణ రెడ్డి గారికి ఇచ్చారట. అప్పుడు నారాయణ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఆలోచించి మతించి దాన్ని కొంచెం మార్చి ఆ చివరి నాలుగు పాదాల్లో చివరి పంక్తులు ముందు, ముందు పంక్తులు చివరిగా వచ్చి మనకప్పుడు పగలే వెన్నెల జగమే ఊయల కదిలే ఊహలకు కనులుంటే అనేటువంటి పాటగా మనకు స్థిరపడిపోయింది.

0: ఒక్కొక్క పాట వెనుక అంత చరిత్ర ఉంటుంది గౌరీశంకర్ సార్, చాలా బాగా చెప్పారు మీరు. అయితే నారాయణ రెడ్డి గారు ప్రకృతి వైపు చూస్తే ప్రణయగీతి పాడతారు, అలాగే వస్తువుని ఎన్నుకుంటే కూడా వైవిధ్యం చూపిస్తాడంటారు. పూల మీదనే కాదు రాళ్ల మీద కూడా రాసిన ప్రతిభామూర్తి అంటారు. మరి వస్తువు వైవిధ్యాన్ని చూపించిన పాటల్లో ముఖ్యంగా అమరశిల్పి జక్కన్న చిత్రంలోని పాట గురించి.
1: రాళ్ళలో ఏ కన్నులు దాగెనో అనేటువంటి పాట మొట్టమొదట ఇదే ఆకాశవాణి కేంద్రం ద్వారా రామప్ప అనేటువంటి సంగీత రూపకంలో నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట అండి. ఆ పాటను సినిమా కోసం అని చెప్పి ఇక్కడ అమరశిల్పి జక్కన్న సినిమా కోసమని దీన్ని తీసుకోవటం జరిగింది. అది సంగీత రూపకంలో ఉన్నటువంటి బాణీని పాలగుమ్మి విశ్వనాథం గారు స్వరపరిచారు. కానీ నారాయణ రెడ్డి గారిలో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే ఆయన సంగీతజ్ఞులు, సంగీతం తెలిసిన వారు. కాబట్టి ఆయన ఈ పాటకి ఒక బాణి కూరిస్తే, పాలగుమ్మి విశ్వనాథం గారు సంగీత రూపకానికి మరొక బాణి కూరిస్తే, ఇది మళ్ళీ సినిమా కోసం మరి మరొక బాణీలో తయారయ్యి మనకు ఆ ట్యూను ఈ రకంగా మనకి ప్రచారంలోకి వచ్చింది.

0: యుగళగీతాలు రాయడంలో పాత్ర మనస్తత్వాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాశారని ఏకవీర చిత్రలోని తోటలో నారాజు పాట ద్వారా తెలుస్తుంది కదా సార్?
1: అవునండి.
0: ఇద్దరు జ్ఞానపీఠ కవులను కలిపిన ఈ చిత్రానికి నారాయణ రెడ్డి గారు మాటలు కూడా రాశారు. మరి ఇందులో నాడు నేడు అనే పదాలు కూడా మనకు వినిపిస్తాయి. ఈ పాట నా ఉద్దేశంలో నాడే కాదు నేడు కూడా ఆపాత మధురం అని అంటారు. ఈ పాట గురించి చెప్పండి.
1: ఈ పాట నిత్య నూతనమైనటువంటిది. ఈ పాటలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అది నారాయణ రెడ్డి గారే చెప్పారు, ఇది ఉర్దూ గజల్స్ ప్రక్రియలో ఆ ఛాయలతో రాసినటువంటి పాటగా ఆయన చెప్పుకున్నారు. ఇది సాహిత్యపరంగా కూడా గొప్ప పదబంధాలు కలిగినటువంటిది. రసరమ్యం అపరంజి కళలు అనేటువంటి చాలా అపురూపమైనటువంటి ఆయన పదప్రయోగం చాలా విశిష్టంగా ఉంటుంది. తర్వాత ఈ పాటలో పాటలాధర అనేటువంటి ఒక మాటను ఆయన వాడారు. పాటలాధరము అనేటువంటిది చాలామంది దాని అర్థం ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. ఇక్కడ పాటలాధరము అంటే అధరము అంటే పెదవి. పాటలము అనేటువంటిది ఒక ఎర్రని పువ్వు, దాన్ని కలిగొట్టు పువ్వు అని అంటారు. కాబట్టి కలిగొట్టు

0: పట్టు పువ్వు అంటే మామూలుగా పెదవుల్ని దొండపండుతో ఇతరత్ర కవి సమయాలు ఉంటాయి. ఇక్కడ పాటలాధార అనేటువంటి ఒక కొత్త పదప్రయోగం చేశారు. తర్వాత ఇది కళ్యాణి రాగంలో దీన్ని స్వరపరిచారు మహాదేవన్ గారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే ఆ నాయిక నాయకుణ్ణి మొట్టమొదటిసారిగా ప్రత్యక్షంగా తోటలో చూస్తుంది. ఆ మనసులో ముద్రించుకుపోయినటువంటి చిత్రాన్ని ఆ కొలనులోని నీటిలో చూస్తుంది. ఆ నీటిలో ప్రతిబింబం మా తన మనసులో ఉన్నటువంటి ప్రతిబింబం నాయకుడు వెనకాల పొదల వెనక ఉండి ఆ ప్రతిబింబం నీళ్లలో ప్రతిబింబిస్తుంటే పాడినటువంటి పాట. ఆ భావమంతా కూడా చాలా అద్భుతమైనటువంటి పద కుంభనంతో రాసినటువంటి పాట, ప్రజాదరణ పొందినటువంటి పాట.
1: నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని.
2: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను కాలమని కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ.
3: ఈరోజు మన స్టూడియోలో సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి గారు కూడా మనతో ఉన్నారు. వారు డాక్టర్ సినారాయణ రెడ్డి గారి పాటలను మాటలను వింటూ ఆస్వాదిస్తూ తన మనసులోని మాటను ఆవిష్కరించడానికి సంసిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి.
4: వివిధ భారతి ప్రేక్షకులకు, సాహితీ మిత్రులందరికీ కూడా నమస్కారం. ముందుగా సినారే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ సాహిత్య అకాడమీ క్రమం తప్పకుండా సాహితీమూర్తులందరి యొక్క జయంతుల్ని నిర్వహిస్తున్నాము. మహాకవి దాశరథి, సినారే, అలాగే కాలోజీ లాంటి మహామహులైనటువంటి జయంతుల్ని నిర్వహిస్తున్నాము. వారి జయంతి సందర్భంగా వారి యొక్క సాహిత్య స్ఫూర్తిని మనము రేపటి తరాలకు అందించడానికి, ఇప్పుడున్నటువంటి తరము స్ఫూర్తి పొందడానికి నిరంతరం నిర్వహిస్తున్నాము. అందులో ఈరోజు సినారే గారి జయంతి కావడం, దాంతోపాటు మరి సినారే గారు అనగానే ఒక సాహితీవేత్తలకే కాక ప్రజలందరికీ కూడా చాలా దగ్గరగా అయినటువంటి మాధ్యమం పాట. సినిమా పాటలో దాశరథి తర్వాత సినారే గారే చాలా దగ్గరగా ప్రజలకు దగ్గరయ్యారు. ఒక తెలంగాణ ప్రజలకే కాకుండా యావత్ తెలుగు ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా వారు దగ్గరయ్యారు. మరి అటువంటి సినారే గారి జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. అలాగే సాహిత్య అకాడమీ వీరి యొక్క ప్రత్యేక కార్యక్రమం కింద వారు గజల్ ప్రక్రియలో చాలా నిష్ణానితులు. గజల్ గానలహర అనేటువంటి ప్రోగ్రాం కూడా రవీంద్ర భారతిలో ఇప్పుడు సైమల్టేనియస్గా నిర్వహిస్తున్నాము. ఆ సందర్భంగా ఒక తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా నాకు వారి జయంతిని ఈ విధంగా జరిపించేటువంటి అవకాశం రావడం అనేటువంటిది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారంటారు, కవిత్వం మనిషిని మనిషిగా నిలబెట్టే జీవన శక్తి. అట్లా తెలుగు సాహిత్యానికి ఒక ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహాకవి. ముఖ్యంగా ఆయన కవిత్వంలో మానవతా దృక్పథము, సరళమైనటువంటి గంభీరమైనటువంటి భాష, తర్వాత సందేశాత్మకమైనటువంటి మాటలు పాటలు, అదేవిధంగా సంగీతాత్మకమైనటువంటి పదాల యొక్క ప్రయోగము, ప్రకృతి ప్రేమ, సమాజము, శాంతి, సాంప్రదాయాలు, ఆధునికత, కలబోత, ఇట్లా ఇటువంటి ప్రత్యేకతలు ఉన్నటువంటి కవి ఒక్కరే. అందుకోసమే ఇన్ని యుగకర్త, ఆధునిక సాహిత్యంలో యుగకర్తగా మనం అందరం భావిస్తుంటాము. మరి వారు తెలంగాణ నుంచి ఒక జ్ఞానపీఠ అవార్డుని మన తెలంగాణ కిరీటంలో పెట్టినటువంటి ఒక గొప్ప సాహిత్యవేత్త. అదొకటే కాకుండా వారు పాలనా ద్రష్టులు, వీసీగా చేశారు, ఆచార్యులుగా డిపార్ట్మెంట్లో చేశారు, రాజ్యసభ మెంబర్గా చేశారు, సాంస్కృతిక మండలి చైర్మన్గా చేశారు. ఇట్లా వారి పాలనని కూడా మనము చూసాము. ఇటువంటి మహనీయునికి మనం ఈరోజు స్మరించుకోవడము, వారి జయంతిని ఈ విధంగా నిర్వహించుకోవడము తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా నేను గర్వపడుతున్నాను. నాకు అవకాశం వచ్చినందుకు, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, వారి జయంతిని ఈ విధంగా జరిపించే అవకాశం నాకు పాలనా పరంగా వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ధన్యవాదాలు.
3: చాలా సంతోషం సార్. మీరు పూనుకొని ఈ విధంగా ఆకాశవాణి మాధ్యమం ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేయడం అనేది కూడా చాలా సంతోషం.

0: మనం మళ్ళీ తిరిగి నారాయణరెడ్డి గారి పాటలతోటికి వచ్చేస్తే, నారాయణరెడ్డి గారికి రకరకాల అంశాలపై పాటలు రాసే అవకాశాన్ని ఆయా నిర్మాత దర్శకులు ఇచ్చారు. వారు అందుకున్న అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారు. అలా పాటకు పట్టం కట్టి పాటను 10 కాలాల పాటు చేసేలా నారాయణరెడ్డి గారు చేశారు. ముఖ్యంగా బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు కాకుండా మానవ సంబంధాలపై ఒకవైపు వేదాంత ధోరణి, మరొకవైపు తార్కిక ధోరణి రెండు మిళితం చేసి తాత మానవుడు చిత్రం కోసం రాసిన పాట మీరే చెప్పాలి సార్.
1: తప్పకుండా. ఈ పాట తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసి వదిలివేసి వెళ్ళిపోయేటువంటి పిల్లలకు ఒక కనువిప్పు లాంటి పాట. ఈ పాట సన్నివేశం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ తల్లి చనిపోయిందని కొడుకుకి చెప్పినా తెలిసినా అతను కనీసం చివరి చూపు కూడా చూడడానికి రాకుండా ఉంటాడు. ఇక్కడ సన్నివేశం ఏమిటంటే, ఆ తల్లి శవయాత్ర వెళుతూ ఉంటే సరిగ్గా ఆ పక్క నుంచి ఆ కొడుకు భార్య చుట్టం ఒక షష్ఠీపూర్తి ఉత్సవం చేసుకుని ఆ ఊరేగింపు వస్తూ ఉంటుంది. ఈ రెండు పక్క పక్కన ఉంటాయి. అంటే జీవితంలో ఈ పాటలో నారాయణరెడ్డి గారు అయ్యో తల్లి చనిపోయింది అనేటువంటి ఒక వేదనను వ్యక్తం చేయలేదు. అది సార్వకాలీనమైనటువంటి ఒక వేదాంత తత్వాన్ని ఇందాక చెప్పినట్టుగా తాత్వికతను ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క అంశం ఆయన దీంట్లో వ్యక్తపరిచారు. మొదటి దాంట్లో ఆయన తాత్వికతను చెప్పారు. రెండవ చరణంలో నైరాశ్యం చెప్పారు. అంటే ఈ జీవితం అంతా ఇంతే అనేటువంటి ఒక నైరాశ్యం చెప్పారు. మూడవ చరణంలో ఒక వేదాంత ధోరణిని చెప్పారు. కాబట్టి మనిషి జీవితం ఎలా ఉంటుంది, మానవుడు ఎలా ప్రవర్తిస్తాడు అనేటువంటి ఒక సన్నివేశాన్ని చెబుతూ ఒక చివరిలో ఒక మంచి పోలిక చెప్పారు. అటువైపు చితిమంటలు, ఇటువైపు తారాజువ్వలు. చితిమంటలు, ఆ తల్లి శవాన్ని మరి దహనం చేస్తూ ఉంటే ఆ చితిమంటల జ్వాలలు ఈ పక్కన ఈ సంబరం చేసుకుంటూ ఆనందంతో తిరుగు. అంటే జీవితంలో ఆనందము, వినోదము, విషాదము ఎలా ఉంటాయి, వీటిని మనిషి ఎలా తట్టుకొని నిలబడగలగాలి అని మనిషికి ఒక బోధ చేసేటువంటి చాలా మంచి పాట, ఉదాత్తమైనటువంటి పాట.
0: సార్, మీరు ఈ పాట గురించి చెప్తుంటే మా కూడా కొన్ని విషయాలు స్ఫురించాయి. అంటే తెర వెనుక ఈ పాటను కంపోజ్ చేశాక ఘంటసాల గారితో పాడిద్దాం అనుకున్నారట. కానీ ఘంటసాల గారు అప్పుడు అస్వస్థులయ్యారట. అప్పుడు రామకృష్ణ గారితో పాడించారు. అయితే రామకృష్ణ గారు భయపడ్డారు. వారు ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి, నాకు ఈ పాట పాడే అవకాశం వచ్చింది, మీరు ఆశీర్వదించండి అంటే, పర్వాలేదు నాన్న, రికార్డింగ్ టైం వరకు నేను వచ్చేస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆ రికార్డింగ్ టైంకి ఇచ్చేసి ఆ పాటను ఎలా పాడాలి, అందులో ఉండే ఆ యొక్క భావాన్ని ఎలా అభివ్యక్తీకరించాలి అని చెప్పడమే కాకుండా, ఈ పాటలో అనుబంధం, ఆత్మీయత అనే ఒక బేస్ వాయిస్ వినిపిస్తుంది, అది ఘంటసాల గారిదే.

0: ఒకసారి గంభీర వాతావరణం నుంచి మనం కాస్త ప్రశాంత వాతావరణకు రావాలంటే హుషారు అనే పాట విన్నాం సార్. నాకైతే హైదరాబాద్ పైన మట్లో మాణిక్యం చిత్రం కోసం నారాయణ రెడ్డి గారు రాసిన రిమ్ జిమ్ హైదరాబాద్ పాట గుర్తుకొస్తుంది. మీరేమంటారు?
1: నారాయణ రెడ్డి గారి పాటలో కేవలం

0: చేసేటువంటి పాటలను
1: రాసినటువంటి
0: కార్మికుడు హైదరాబాద్ రాష్ట్రం ఆ రిక్షాను హైదరాబాద్ జీవితోపాధి కోసం

రాబోయే విషయం ఏంటంటే, హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక. హిందువులు ముస్లింలు కలిసి సోదర భావంతో ఉండేటువంటి ఒక భావాన్ని ఇందులో చెప్పారు. తర్వాత సోషలిజం కూడా చెప్పారు. సోషలిజం ఏమిటంటే, ఒక పక్కన మహా

నగరాల్లో ఒక పక్కన సంపన్నుల భవంతులు ఉన్నాయి, మరొక పక్కన మురికివాడలు ఉన్నాయి. కాబట్టి నగర జీవితం ఏ విధంగా ఉంది అనేటువంటి ఒక భావాన్ని కూడా, సోషలిజాన్ని కూడా ఈ పాటలో మనకు కనబడుతుంది. మత సామరస్యం కనబడుతుంది. చివరిగా ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యం అంటే ఏమిటంటే, పేదవాడైనంత మాత్రాన జీవితంలో నిరాశతో కృంగిపోకూడదు, సాధించాలనే ఒక పట్టుదలతో ముందుకు వెళ్ళాలని ఎన్ని రకాల భావాలను కలిపి రాసినటువంటి అద్భుతమైనటువంటి పాట ఈ పాట.

కరకు నేలను గుర కలువినర చెట్టు తగ్గులు తొలిగే రోజు చెట్టు తగ్గులు తొలిగే రోజు ఎప్పుడు

0: అద్భుతమైన పాటి అండి. గతంలో ఎమ్మెల్యే చిత్రంలో ఆరుద్ర గారు కూడా రాశారు, ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం. కానీ ఆయన చాలా చారిత్రక కథనంలోకి వెళ్ళారు. ఇది మీరు అన్నట్టు చాలా హుషారుగా హెచ్చు తగ్గుల యొక్క అంతరాన్ని కూడా వినిపించింది. అలాగే నారాయణ రెడ్డి గారి పాటలు ముఖ్యంగా పాత్రల స్వభావం కాకుండా సన్నివేశాన్ని కూడా తెలుసుకుంటారు. ముఖ్యంగా ఒక విచిత్రమైన సన్నివేశం నిర్దోషి చిత్రంలో శోభనం రాత్రి సన్నివేశం. శోభనం పాటలు అంటే ఎవరైనా ఏదో ఒక ఆ ప్రణయ గీతాలు రాస్తుంటారు. అక్కడ ఆయనకు ఒక చిక్కు సమస్య ఏర్పడింది. ఏంటంటే ఆ హీరోయిన్కి ఇష్టం ఉండదు శోభనం. అప్పుడు హీరో ఆ నాయకుడు తన మనోవేదనను తెలుపుకోవాలి, అది సన్నివేశం. అప్పుడు ఆయన ఇంకొక చిక్కు ఏంటంటే ఘంటసాల గారు ట్యూన్ ఇస్తాడు, తానా అంటాడు. అది శోభనం నాటి రాత్రి అతనికి నాయకులో నాయకునిలో విషాదం ఉంటుంది, అందులో ట్యూన్ ఉంటుంది. అంటే గారెడివాడు తీగ మీద నడిచినట్టు. అయినప్పటికీ నారాయణ రెడ్డి గారు నిభాయించారు. ఇప్పుడు ఆ పాట గురించి మనం మీరు చెప్తే వినాలని ఉంది సార్.
1: తప్పకుండా అండి. ఇక్కడ కథానాయకుడు అదే పోలిక ఉన్నటువంటి అంతకు పూర్వం మరొక స్త్రీతో వివాహం జరిగి బిడ్డను కన్నటువంటి సందర్భం ఉంటుంది. అదే పోలికతో ఉన్న కథానాయకుడు మరొక అమ్మాయిని వివాహం చేసుకుని వాళ్ళు ఇద్దరి మధ్య ఆ మొదటి రాత్రి సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారు. ఇక్కడ నాయకుడికి తాను ఇష్టపడని స్త్రీతో వివాహం జరిగి ఆ రోజు మన ఆ అమ్మాయిని కలుసుకోవలసినటువంటి సన్నివేశం. కానీ మానసికంగా అతను సిద్ధంగా లేడు, ఎందుకంటే అతను మనసు ఆమె పట్ల లేదు కాబట్టి. దీన్ని ఎలా పాటలో మలచాలి అన్నప్పుడు ఇక్కడ నారాయణ రెడ్డి గారు మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా అనే దానికి ముందు ఆయన ఏం రాశారట, ఆ ద్విత్వ నకారం ఏదైతే ఉందో ఉన్నారా విన్నారా, ఆ ద్విత్వ నకారం బదులుగా చూశారా చెప్పారా అని ముందు రాశారట. ఇందాక మీరు చెప్పినట్టుగా మౌనముగా చూశారా, తర్వాత కథయే చెప్పారా, చూడటము చెప్పటము అనేది కూడా ఇక్కడ సరిపోతుంది. కానీ ఇక్కడ రాగపరంగా దీన్ని సాగదీసేటప్పుడు అది కొంచెం వినడానికి అంత అనుకూలంగా లేదు అని దీన్ని మార్చి విన్నారా ఉన్నారా అన్నారట. ఇక్కడ ఇంకొక విశేషం చెప్పుకోవాలి. ఆ చరణంలో పలుకగలేక పలుకగా లేక అని ఆ గాని మళ్ళీ ఇక్కడ దాన్ని కొంత సాగదీస్తారు, అంటే రాగపరంగా. ఆ సాగదీయటంలో తర్వాత పదములు రాక పదములే రాక అనేటువంటిది, పదములు రాక పదములే రాక అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ నాయిక మంచం దగ్గర ఉంటుంది, ఆ పూలతో అలంకరించినటువంటిది.

నాయకుడు కొంచెం దూరంలో ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఇక్కడ పదములు అంటే ఆయన మాటలతో చెప్పలేకపోతున్నాడు, పదములు అంటే అడుగులు అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి శ్లేషలో నారాయణ రెడ్డి గారు శ్లేషను ప్రయోగించటంలో సిద్ధహస్తులండి. ప్రతి మాటలో రెండేసి అర్థాలు వచ్చేటువంటిది. కాబట్టి చెప్పలేకపోతున్నాడు, ముందుకు అడుగు వేసి ఆమెను తాకలేకపోతున్నాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక సంఘర్షణను చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట.

0: సరి పాటలను ఉకిత్తు. సినారే గారి పల్లె పలుకుబళ్ళతో రాసిన జానపద గీతాలు ఒకెత్తు. మరి ఒక్కసారి ఆలోచిస్తుంటే నాకైతే అమ్మమాట చిత్రం కోసం నారాయణ రెడ్డి గారు రాసిన మాయదారి సిన్నోడు నా మనసి లాగేసిండు అన్న పాట జ్ఞాపకం చాలా స్మృతి పథంలోకి వస్తుంది సార్.
1: అవునండి, అమ్మమాట అనే సినిమాలో ఇంకా చాలా పాటలు ఉన్నాయి. మాస్టారు మాస్టారు అని ఇంకా రకరకాల పాటలు, ప్రశ్న జవాబు ఇలా చాలా పాటలు ఉన్నప్పటికీ కూడా అమ్మ మాట అనగానే ప్రతి సినిమా పాటను ప్రేమించేటువంటి ప్రతి వ్యక్తిలో మెదిలేటువంటి పాట మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు. మొదట్లో చెప్పుకోవాలంటే ఇందులో మూడు విశేషాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, నారాయణ రెడ్డి గారు అప్పుడప్పుడే తెలంగాణ మాండలిక పదాలు పాటల్లో చోటు చేసుకున్నటువంటి సందర్భంలో చాలా వరకు ఆయన కరీంనగర్ వాస్తవ్యుడు, కరీంనగర్ ఆయన పుట్టిన ఊరు కాబట్టి తెలంగాణ మాండలిక పదాలను ఎక్కువగా ప్రయోగించటం ఈ పాటలో ఒక ప్రత్యేకత. రెండవది, ఆ రోజుల్లో ఇప్పుడు మనం ఈ పరిభాషలో చెప్పుకోవాలంటే సినిమాల్లో ఐటమ్ సాంగ్ అని చెప్పుకుంటున్నాం. ఇలా ఐటమ్ సాంగ్స్గా ఆ రోజుల్లో జ్యోతిలక్ష్మి అలాంటి కొంతమంది నటీమణులు ఆ రకమైనటువంటి పాత్రలకి వారు పేరు పెట్టింది. అది జ్యోతిలక్ష్మి గారి పైన చిత్రీకరించింది. ఇక మూడవది ఏమిటంటే, ఎల్లారీశ్వరి మత్తెక్కించే గండు స్వరంతో పాడినటువంటి పాట. ఈ మూడు పాటలు ఈ పాటకి బాగా పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఇక సన్నివేశపరంగా, ఆ సాహిత్యపరంగా రెండు మాటలు చెప్తానండి. సన్నివేశపరంగా ఏమిటంటే, ఒక అమ్మాయికి అబ్బాయికి నిశ్చితార్థం జరుగుతుంది. సాధారణంగా పెళ్ళైన తర్వాత మనం ఇప్పుడు ఏమిటంటాం, ట్రీట్ అంటాము, విందు పెట్టుకుంటాం. కానీ ఇక్కడ సన్నివేశం ఏమిటంటే, నిశ్చితార్థం అయిన తర్వాత వాళ్ళు ఒక సంపన్న కుటుంబం ఒక షో అరేంజ్ చేస్తారు, ఒక పార్టీ ఇస్తారు. ఆ పార్టీలో ఒక నర్తకి వచ్చి ఆ స్టేజ్ మీద నాట్యం చేస్తూ ఈ పాట పాడుతుంది. ఈ పాటలో ఏమిటంటే, భవిష్యత్తు సూచకంగా కొన్ని మాటలు చెప్పారు. అంటే అబ్బాయిలు అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కొంతవరకు వెళ్ళి పెళ్ళిదాకా వచ్చేటప్పటికి జారుకుంటారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి సుమా. అక్కడ సన్నివేశం ఇంకా వాళ్ళకి పెళ్ళి కాలే, నిశ్చితార్థం అయ్యింది కాబట్టి అక్కడ అన్యాపదేశంగా వాళ్ళని హెచ్చరిస్తున్నది. కాబట్టి అబ్బాయితో జాగ్రత్త అమ్మా, పెళ్ళి ఇదిగో పెళ్ళి అదిగో పెళ్ళి అని దాటవేస్తున్నాడు అనేటువంటి భావం ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ ఆ అత్తగారిని కూడా హెచ్చరించేటువంటి ఒక మాట కూడా ఆయన అందులో ప్రయోగించారండి. పాట వింటే మనకు తెలుస్తుంది, పాట వినండి.

0: ఎల్లారేశ్వరి గారి స్వరం అంటేనే భాస్వరం అని అనేవారు నారాయణ రెడ్డి గారు. ఆ అద్భుతమైనటువంటి జానపదం అది. నారాయణ రెడ్డి గారు అసంఖ్యాకమైన యుగళ గీతాలు రాశారు. వారి యుగళ గీతంలో ఒక ప్రత్యేకతను కలిగి ఉండేటువంటి యుగళ గీతం మీకేం స్ఫురిస్తుంది సార్? ఇప్పుడు
1: నారాయణ రెడ్డి గారు పాట రాసేటప్పుడు కేవలం సన్నివేశాన్ని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకునే కాకుండా సాధ్యమైనంత వరకు మన నేటివిటీ అంటే మన దేశీయతను, మన నేలను, మన సంస్కృతిని, మన చారిత్రక విశేషాలను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తారు. అలాంటి పాటల్లో ప్రముఖంగా చెప్పుకోదగినటువంటిది ఆడవే జలకమ్ములాడవే అనేటువంటి పాట విచిత్ర కుటుంబంలోది. ఇది సన్నివేశం ఏమిటంటే, ఆ కథానాయకుడు ఉన్నత చదువుల కోసం రష్యా వెళ్తాడు. రష్యాలో అక్కడ ఆ రష్యా అమ్మాయి ఒక అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకొని, ఒక రష్యన్ యువతిని పెళ్లి చేసుకొని తన తెలుగింటికి, తెలుగు నేలపైకి తీసుకొస్తాడు. వాళ్ళు కాపురం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోవాలంటే పెళ్ళైన తర్వాత హనీమూన్ అంటాం కదా, అలాగా ఆ అమ్మాయిని తీసుకుని మొత్తం మన తెలుగు నేలను చూపించాలి. ఇక్కడ నారాయణ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం దొరికింది. డైరెక్టర్ గారు చెప్పగానే తెలుగు నేలను పరిచయం చేయాలి అంటే తెలుగు గొప్పతనాన్ని చెప్పాలి, తెలుగు నేల గొప్పతనాన్ని. అంటే సాధారణంగా ఇక్కడ చెప్పాలి అన్నప్పుడు ఏవో చారిత్రక విశేషాలు, ఏదో వేయి స్తంభాల గుడి, లేకపోతే చార్మినారు, ఇలాంటి కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు చూపొచ్చు. కానీ నారాయణ రెడ్డి గారి దృష్టిలో జీవనదులు చాలా ముఖ్యం. అందుకే వాళ్ళ అమ్మాయిలకి నదీ పేర్లు పెట్టుకున్నారు ఆయన. నదియే మానవ జీవితానికి, సంస్కృతికి, నాగరికతకు అది మూలం కాబట్టి నదులు చెప్పాలి అని ఆయన ఇక్కడ మూడు నదుల్ని ఆయన ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క నదిని పరిచయం చేశారండి. మొట్టమొదట గోదావరి నది గురించి మొదటి చరణంలో చెప్పారు. రెండవది కృష్ణానది గురించి రెండవ చరణంలో చెప్పారు. మూడవది తుంగభద్ర నది గురించి మూడు చరణాల్లో చెప్పారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ చిత్రీకరణ కూడా ఆ దర్శకులు, నిర్మాతలు ఆయా నదుల్లోకి వెళ్ళి దీన్ని చిత్రీకరించారండి. సాధారణంగా ఇది ఎవరు గమనించరు. మామూలుగా అయితే ఒకే నదిలోనో లేకపోతే సముద్రం ఒడ్డునో ఏదో సెట్టింగ్ వేసేసి ఇదిగో పడవ, ఇదిగో నది అని చూపించి చిత్రీకరించవచ్చు, ఆహా ఓహో అనుకుంటాం. కానీ అక్కడ వాళ్ళని కూడా మనం మెచ్చుకోవాలి. ఆ పవిత్రత, ఆ శాంటిటీ కోసం గోదావరి నదిలో మొదటి చరణం, మళ్ళీ కృష్ణానదిలో రెండవ చరణం, తుంగభద్రలో మూడవ చరణం. ఇక్కడ మూడు తరాలు కూడా చారిత్రకంగా గోదావరి నది అంటే రాజరాజ నరేంద్రుడి వంశాన్ని, ఆ తర్వాత కృష్ణానది అనేటప్పుడు నాగార్జునుడి యొక్క నాగార్జున కొండ బౌద్ధ మతాన్ని, తర్వాత చివరిలో తుంగభద్రాన్ని అప్పుడే రాయల యుగాన్ని, అక్కడ సమరాన్ని, ఇట్లా మూడు రసాలను పోషిస్తూ చాలా అద్భుతమైనటువంటి పాట అండి. ఇది ఎప్పటికీ నిలిచిపోయేటువంటి పాట.
0: ఇంత చక్కగా వివరించారు సార్ మీరు ఆ పాట. అందుకొరకు వ్యాఖ్యానం విశేష ప్రతిపత్తి అంటారు. ఒక వ్యాఖ్యానం వినడం వల్ల, అందులో ఉన్న విశేషాలను తెలియడం వల్ల ఆ పాట పైన మనకు మరింత అభిమానం, ప్రేమ కలుగుతుంది. చాలా చక్కగా వివరించారు సార్. ఇప్పుడు ఆ పాట కొంత మనం ఆస్వాదిద్దాం.

0: సార్, ఒక చిత్రం హిందీలో విజయవంతమైతే మళ్ళీ తెలుగులో పునర్నిర్మించినప్పుడు సాధారణంగా హిందీలో వాడిన ట్యూన్స్నే వాడతారు. కారణం ఏంటంటే హిందీలో చాలా ప్రఖ్యాతిగాంచుతాయి. అలాగా జంజీర్ చిత్రాన్ని నిప్పులాంటి మనిషి చిత్రం పేరుతో తీసినప్పుడు అందులోని యారీ హై మాన్ మేరీ యార్ మేరీ జిందగీ అనే గీతాన్ని స్నేహం వస్తువుగా నారాయణ రెడ్డి గారు ఆ మీటర్లో అద్భుతంగా రాశారు. ఆ అంశం గురించి చెప్పండి సార్.
1: తప్పకుండా. అనువాద చిత్రాలు అన్నప్పుడు హిందీ నుంచో తమిళ నుంచో తెలుగులోకి అనువాదం రెండు రకాలండి. డబ్ చేయటం అనేది యథాతథంగా ఒక పద్ధతి, తిరిగి మళ్ళీ ఈ నటులతో పునర్నిర్మించడం అనేది ఒక పద్ధతి. ఇక్కడ ఈ అనువాద చిత్రాల్లో పాటలు రాసేటప్పుడు హిందీ సినిమాలను తెలుగులోకి మార్చి రాసేటప్పుడు హిందీ భాష మీద ఉర్దూ భాష మీద బాగా పట్టున్నటువంటి సినిమా కవుల్లో నారాయణ రెడ్డి గారినే ముందుగా వాళ్ళు ఎన్నుకునేవాళ్ళు. ఎందుకంటే నారాయణ రెడ్డి గారు బీఏ వరకు ఉర్దూ మీడియంలో చదివారు కాబట్టి, ఉర్దూ భాషా సాహిత్యంతో పరిచయం గాఢంగా ఉంది కాబట్టి ఆయనే చేతే రాయించేవారు. అలాంటి వాటిల్లో చాలా పాటలు ఉన్నాయి. ఇందాక మనం జంజీర్ సినిమా, మనం నిప్పులాంటి మనిషి సినిమాలో ఈ భావన అయితే, ఇక్కడ రెండు రకాలు. హిందీ పాటల్ని తెలుగులోకి తీసుకునేటప్పుడు కేవలం రాగాన్ని మాత్రమే తీసుకొని భావము సన్నివేశం వేరే పెట్టినటువంటి పాటల్ని ఒక రకంగా వింగడించవచ్చు, భావము రాగము కలిసినటువంటివి ఒక రకంగా వింగడించవచ్చు. ఒకటి ఉదాహరణకి మనకు పారస్మణి అని ఒక హిందీ సినిమాలో హస్త ఉవాను రాణి చెహరా అని ఉంది, అది గుడిగంటల్లో నీలికన్నుల నీడలలో నంచేశారు. అదే రాగం మాత్రమే తీసుకున్నారు కానీ భావం ఎక్కడా సమత్యానికి సంబంధమే లేదు. కానీ కొన్ని పాటలు ఇప్పుడు యుగంధర్లో డాన్స్ సినిమాలో కైకే పాను బనారస్ వాళ్ళ, అది యుగంధర్లో రాగాన్ని తీసుకున్నారు కిళ్ళి అని, అంటే మనం ఇక్కడ తెలుగులో కిళ్ళి అంటాం పాన్ అని, ఆ భావాన్ని రాగాన్ని తీసుకున్నారు. అట్లాగే అన్నదమ్ముల అనుబంధం యాదవంకి బారాతిలో అది కూడా ఈనాటి ఆనాటి హృదయాల ఆనంద గీతం, అది కూడా భావం. అటువంటి పరంపరలో ఇంకా చాలా ఉన్నాయి. ధర్మ అనే ఒక సినిమా కూడా హిందీ తెలుగులో చేసేప్పుడు నారాయణ రెడ్డి గారు మేడలో ఉన్న చిలకమ్మ, ఇలాంటివన్నీ నారాయణ రెడ్డి గారు భావము రాగము అట్లాంటి సార్ పరంపరలో ఈ స్నేహమేరా జీవితం అనేది కూడా అదే తీసుకుని, ఇక్కడ రాగంలో మాత్రం ఆ సాకి అనేటువంటిది ఒకటి, సాకి అనే సంప్రదాయం మనకు ఉర్దూ గజల్స్లో ఉంటుంది, అది తెలుగులో సాకితో మొదలుపెట్టి రాశారు. ఇక్కడ రాగపరంగా కూడా మధ్యలో మీకు మూడు రకాల విభిన్నమైనటువంటి రాగఛాయలు ఇందులో కనబడతాయి. మామూలుగా ముస్లిం సోదరులు మసీదులో నమాజ్ చదివేటప్పుడు ఉండేటువంటి ఆ బాణీ ఏదైతే ఉందో అది మధ్యలో దాన్ని కూడా చేర్చి ఆ రకంగా తీసుకున్నారు. అక్కడ యారి అంటే స్నేహము స్నేహితుడు అనేటువంటి భావాల్ని అచ్చంగా తెలుగులోకి స్నేహము స్నేహితుడు అనేటువంటి మాటలతోనే యథాతథంగా భావాన్ని రాగాన్ని తీసుకుని దాన్ని బలవంతం చేసినటువంటి ఒక ప్రసిద్ధమైన పాట అండి ఇది.

0: సార్, ఇలా పాటల గురించి చెప్పుకోవాలంటే ఎన్నో రకాల శైలులు, ఎన్నో రకాల భావాలు, ఎన్నో పదచిత్రాలు అనంతంగా ఉన్నాయి. నారాయణ రెడ్డి గారి పాటల్లో ఈల పాటలు, జోల పాటలు,
1: లాలి
0: పాటలు కూడా ఉన్నాయి కదా సార్. మరి స్వాతి ముత్యం చిత్రంలోని వటపత్ర సాయికి వరహాల లాలి పాట మాకేమనిపిస్తుంది, ఒక వాగ్గేయకారుని శైలిలో ఉన్నది అనిపిస్తుంది సార్.
1: అవునండి, మీరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఒక మంచి మాట అన్నారు, మనం పాటల తోటలో విహరిద్దామన్నారు. ఇందాక మీరు అన్నట్టుగా నారాయణ రెడ్డి గారి పాటల గురించి మాట్లాడుకోవాలి అంటే, ఆయన 62 నుంచి మొన్న మొన్నటి వరకు ఒసేయి రాములమ్మ వరకు కూడా రాసిన పాటల్లో 3000 పైచిలుకు పాటలు రాశారు. కాబట్టి పాటల తోటలో విహరించడం అనే దానికి మనం ఈ గంట వ్యవధి సరిపోదు, కొన్ని రోజులు, కొన్ని తరాలు, కొన్ని వారాలు, నెలలు పడుతుంది. అలాంటి విషయంలో ఇప్పుడు వటపత్ర సాయి గురించి మనం చెప్పుకునేటప్పుడు మీరే అన్నారు, ఇది వాగ్గేయకారుల ఛాయలున్నటువంటిది. అందులో మనకి వాగ్గేయకారులు అన్నమయ్య వస్తాడు, రామదాసు వస్తాడు, త్యాగరాజు వస్తాడు. కాబట్టి ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క వాగ్గేయకారుణ్ణి ప్రతిఫలింపచేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి పాట ఇది. సంప్రదాయబద్ధమైనటువంటి పాట, చాలా సంప్రదాయవాదులకు, అటు సామాన్యులకు కూడా చాలా దగ్గరలో ఉన్నటువంటిది. సాహిత్యపరంగా, సంగీతపరంగా ఇది కచేరీల్లో ఒక వాగ్గేయకారుని సంకీర్తనను పాడుకునే స్థాయిలో రచించినటువంటి పాట ఇది.
0: చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఆ పాట విందాము.

0: సార్, అలనాటి లక్షాధికారి నుండి, అంటే మబ్బులో ఏముంది మనసులో ఏముంది జానపద ధోరణి రాసిన పాట, మనం వినిపించిన అమ్మ మాట వరకు, మాయాదారి చిన్నోడి వరకు, నారాయణ రెడ్డి గారు సందర్భం వచ్చినప్పుడల్లా తన కలం ద్వారా పల్లె పరిమళాలని వెదజల్లుతూనే ఉన్నారు. అయితే 1998 ప్రాంతంలో విడుదలైన వసీరాములములో మళ్ళీ అలాంటి అద్భుతమైనటువంటి జానపద పరిమళం భూయిష్టమైనటువంటి పాటను టైటిల్ సాంగ్గా రాశారు. ఆ పాట గురించి చెప్పండి సార్.
1: తప్పకుండా అండి. ఆ సినిమా కథాపరంగా కూడా తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలను ఎదుర్కొనేటువంటి ఒక కథావస్తువు ఆ సినిమా కథ. అక్కడ తెలంగాణలో గడీల సంప్రదాయం అనేది ఒకటి ఉంది, మనందరికీ తెలుసు. ఆ రోజుల్లో భూస్వాములంతా కూడా గడీలను నిర్వహిస్తూ ఇక్కడ అట్టడు ప్రజల్ని బానిసలుగా చూసేటువంటి ఒక బానిసత్వ ధోరణి మనకు ఆనాటి కాలంలో కనబడుతోంది. కాబట్టి బానిసత్వంలో వెట్టి చాకిరి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వీళ్లను ఒక భూస్వామ్య వ్యవస్థను ఒక అట్టడుగు వర్గాల ప్రజలు ఎదిరించి అన్నివేతంగా సుతారంగా రాసినటువంటిది. ఆనాటి స్త్రీల పైన జరిగే దౌర్జన్యాలు, తర్వాత పేదల పైన జరిగేటువంటి దౌష్ట్యాలు, ఇవన్నీ కూడా నేపథ్యంగా తీసుకుని రాసినటువంటి పాట ఇది. తెలంగాణ యొక్క మట్టి పరిమళాన్ని మనకు పరిమళింపచేసేటువంటి

మట్టిపాట, తెలంగాణ వ్యవస్థను, తెలంగాణ మాండలిక పదాలను, తెలంగాణ భాషను వ్యక్తీకరించేటువంటి ఒక గొప్ప పాట. ఇది సామాన్యులకు బాగా గుండెలకు చేరువైనటువంటి పాట.

0: సార్, చూస్తుండగానే నిమిషాలు గంటలు ఇలా దొరికిపోతున్నాయి. మనిషి జీవితాన్ని నదితో పోల్చారు నారాయణ రెడ్డి గారు తరంగిణి చిత్రంలో. ఆ పాటతో ఈనాటి సినారే నివాళి స్వరాంజలిని మనం సమాపనం చేసుకుందాం సార్.
1: అలాగే. నారాయణ రెడ్డి గారి పాటల్లో సాభిప్రాయ ప్రయోగాలు చాలా కనబడతాయి. ఇంతకుముందు మనం ఒసేయ రాములమ్మ పాటలో దూది పింజను ఆయన చాలా వాడారు. అంటే భూస్వాములు పేద ప్రజల్ని దూది పరుపుల్లాగా వాడుకొని కాళ్ళ కింద తొక్కేసేటువంటి ఒక దౌష్ట్యాన్ని చిత్రించారు. అలాగే తరంగిణి అనే పాట దగ్గరికి వచ్చేటప్పటికీ మానవ జీవితం ఒక నది లాంటిది. నది అనేది ఒక చోట స్థిరంగా ఉండేది కాదు. స్థిరంగా ఉంటే అది నది కాదు, అది కొన్నాళ్ళకి కుళ్ళిపోయి పాడైపోతుంది. కాబట్టి మానవ జీవితం కూడా నిత్య ప్రవాహ చైతన్యశీలాన్ని కలిగి ఉండాలి అని చెప్పే విధంగా ఈ తరంగిణి పాటలో మనకు మానవ జీవన గమనాన్ని నదితో పోలుస్తూ చెప్పారు. అంటే నది ఎప్పుడూ నిరంతరం పాత నీరు కొట్టుకుపోయి కొత్త నీరు తనలో తీసుకున్నట్టుగా మనం నిన్నటిని వదిలేసి ఇవాళ ఆశతో రేపటి వైపు ప్రయాణం చేయాలి.

0: ఈ పాటలో ఆ నదీ ప్రవాహం కొండలపైన రాళ్లపై నుంచి అలా ఒరుసుకుంటూ వచ్చి దాని ప్రవాహ గతిని చెప్పడం జీవితంలో ఒరుసుకుపోవడం అనేది కష్టాలు సుఖాలకి కూడా ప్రతీకగా ఆ నదితో పోల్చడం అనేది విశేషం.
1: అంశం ఏదైనప్పటికీ నారాయణ రెడ్డి గారి పాటలను పరిశీలించినప్పుడు సార్, ఇలా బహుముఖీనమైనటువంటి అంశాలను శ్లేషగా, అన్యాపదేశంగా, సాభిప్రాయంగా ఏదో విధంగా అది సార్వజనీనం చేయడం అనేది ఆయన యొక్క కవిత లక్షణం అని అంటాను నేను, అని నా ఉద్దేశం మాత్రమే. మరి అలాగే ఆయన అభ్యుదయాన్ని, జానపదాన్ని, జ్ఞానపథాన్ని రెండింటినీ సమవుజ్జులుగా నడిపించారు. మళ్ళీ అభ్యుదయం మన సమాజం గురించి ఆలోచించినప్పుడు కుల వ్యవస్థ, మన సమాజాన్ని పీడించి పట్టేటువంటి భయంకరమైన కుల వ్యవస్థ

0: వ్యవస్థకు సంబంధించి రామాయణ మహాభారత కాలం నుంచి వచ్చిన కులద్వేషాలను కర్ణ చిత్రంలో, అదొక డబ్బింగ్ చిత్రం అయినప్పటికీ కూడా, ఒక ఓదార్పుగా అనునయిస్తున్నట్టుగా రాసినటువంటి పాట. మనం తప్పకుండా శ్రోతలకు వినిపించాలి. ఆ పాట గురించి మీరు చెప్పాలి.
1: తప్పకుండా అండి. కర్ణ అనే సినిమా దాదాపు 60 ఏళ్ల క్రితం వచ్చినటువంటి సినిమా. ఇది తమిళం నుంచి యథాతథంగా అనువాదం చేసినటువంటి సినిమా. ఇందులో కర్ణుడి యొక్క జన్మను ప్రశ్నించేటువంటి సందర్భంలో ఈ పాటను నారాయణ రెడ్డి గారి చేత రాయించారు. తమిళంలో కూడా ఇదే భావం ఉండేటువంటి పాటను తమిళ కవి రాశారు. అయితే ఇక్కడ నారాయణ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒకరిని అనుసరించి ఒకరిని అనుకరించేటువంటి తత్వం లేదు. ఆయనదంతా కూడా స్వీయ ప్రతిభ, స్వయం ప్రతిపత్తి. కాబట్టి ఆయన తనదైన శైలిలో ఒక కులాన్ని మనం ప్రశ్నించేటప్పుడు, అసలు ఈ ప్రకృతిలో పంచభూతాలకి గాలికి కులం ఉందా, నేలకి కులం ఉందా, మనం త్యాగే నీటికి కులం ఉందా, ఇలా కులాన్ని వ్యవస్థను చాలా సూటిగా ప్రశ్నిస్తూ ఆనాడే కుల వ్యవస్థను నిరసించినటువంటి సందర్భంలో ఈ పాట రాశారు. నిజానికి మహాభారతంలో కర్ణుడి జన్మ గురించి మనకి తెలుసు. అది ఎవరు ఏమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు దానవీర శూరకర్ణులు కూడా ఒక పెద్ద చాలా ప్రసిద్ధమైన ఒక డైలాగ్ ఉంది, కొండవీటి వెంకట కవి గారు రాసింది. ఆ దానికంటే పూర్వమే నారాయణ రెడ్డి గారు ఈ పాటలో ఆ కుల వ్యవస్థను నిరసించారు.
0: అంటే ఈ పాట అందరికి సార్వజనీనంగా రాశారు, ఒక వ్యక్తి గురించి కాకుండా. అది మనం ఇప్పుడు విందాం సార్.

0: సార్, ఏదైనప్పటికీ నారాయణ రెడ్డి గారి పాటలు కావ్య విలువలు ఉన్నాయి. మీరు పరిశోధన కూడా అదే చేశారు. ఏ సందర్భానికైనా ఉపకరించేవి. మరి దాదాపు మనం గంట పైన మనం వారిలో ఒక ఎంపిక చేసిన పాటల గురించే మాట్లాడుకున్నాం. దాదాపు 3000 పైచులకు రాసిన పాటలను అసలు ఎంపిక చేయడమే కష్టం. కానీ మనకు నవరస భరితమైన పాటలను మాత్రం మనం ఎన్నుకొని ఈనాడు వివిధ భారతిలో శ్రోతలకు వినిపించాము. వారి పాట గురించిన మాటలతో కూడా మీరు అద్భుతమైనటువంటి తెర వెనుక నేపథ్యాన్ని పాటల విలువలను చెప్పారు. మరి వివిధ భారతి పక్షాన డాక్టర్ టి గౌరీశంకర్ గారు, మీకు, అలాగే సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి గారు మీరు పూనుకొని ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని సమర్పింపజేశారు. మీకు ఆకాశవాణి మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్.
1: చాలా సంతోషం అండి. నాకు వివిధ భారతి ద్వారా మీతో గురువు గారి పాటల గురించి కొన్ని విషయాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు వివిధ భారతి వారికి, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, మిత్రులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రకంగా నారాయణ రెడ్డి గారికి మనం స్వర నీరాజనం సమర్పించుకున్నాం. అందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మరొకసారి నమస్కారం.
2: తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహించినటువంటి ఈ స్వర నీరాజనం కార్యక్రమంలో ఇప్పటివరకు మనము సినారేరి గారి సినిమా సాహిత్యం మీద, సినిమా పాటల మీద వ్యాఖ్యానంతో పాటు కొన్ని మంచి అద్భుతమైనటువంటి పాటలు విన్నాము. ఇది కూడా భావితరాలకి సాహిత్య స్ఫూర్తిని కలిగిస్తుందని, రగిలిస్తుందని బలంగా నమ్ముతూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆకాశవాణి వారు అంగీకరించినందుకు, నిర్వహించినందుకు వారికి

ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను కాలమని కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 12:08 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మన ఇళ్లలో పెద్దవాళ్ళ నుంచి ఎన్నో మంచి మాటలు సామెతల రూపంలో ఒక్కో వాక్యంలో వింటూనే ఉంటాం. పెద్దగా ఎక్కువ చెప్పడం కూడా ఏముండదు, గబుక్కన ఒక సామెత అనేస్తారనమాట, ఒక మాట అనేస్తారు. అసలు ఆ మాటల్లోనే, ఆ సామెతల్లోనే అసలు జీవితం ఏంటి, ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, ప్రవర్తించకూడదు, ఇలాంటి గొప్ప సంగతులన్నీ అలా విని ఇలా వదిలేయకుండా ఆలోచించడం స్టార్ట్ చేస్తే కొన్నిటినైనా ఫాలో అవ్వగలం. సరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, చెప్తాగా వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈ సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం చైతన్య స్ఫూర్తి టైం. యాక్చువల్గా బతుకుంటే బలశక్తినైనా బతకొచ్చు అన్న సామెత చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా వాడే పెద్దవాళ్ళు వాడే మాటల్లో సామెతలు ఇది ఒకటి అనమాట. అంటే జీవితంలో అన్నిటికంటే లైఫే ముఖ్యం, ప్రాణానికి మించి విలువైంది ఏదీ లేదు అని అర్థం వచ్చేలా ఉంటుంది ఈ వాక్యం. మరి మనలో ఎంతమంది ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటాం అండ్ ఆ వాక్యానికి తగినట్టుగా మనం జీవించాలని ఆశిస్తాం, ఆరాటపడతాం. మరి ప్రాణం మీదకి వచ్చిన సిచ్యుయేషన్స్లో ఇలా చెప్పేవాళ్ళు, అంటే ఎలాగైనా బతికి బయటపడితే చాలు, మనం ఎలాగైనా బతికేయచ్చు అని. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ప్రాణం తీసుకునే టైంలో చెప్పాల్సి వస్తుంది. ఎంత డిఫరెన్స్ కదా. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. ప్రాణం విలువ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఉద్యోగం, జాబ్ బ్రతకడానికి ఒక ఆధారం మాత్రమే కదా, లైఫ్లో ఒక పార్ట్ అంతే. కానీ ఈ మధ్య దాదాపు రోజు ఎక్కడో చోట ఉద్యోగం పోయిందనో స్ట్రెస్ వల్ల ప్రాణం తీసుకున్నారన్న వార్తలు చూస్తూనే ఉన్నాం. జీవించడానికి జాబే, కానీ జాబే జీవితం కాదు కదా. రోజుకు 14 నుంచి 16 గంటలు పని, టార్గెట్స్, డెడ్ లైన్స్, లక్షల్లో వచ్చే శాలరీ కోసం ఇవన్నీ భరించినా సైకలాజికల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ మేమున్నామంటూ రెడీ అయిపోతాయి. మరి వీటన్నిటిని ఓవర్కమ్ చేసినా జాబ్ పోయిందనుకోండి, అప్పుడు తీసుకునే డెసిషన్స్ ఫలితం ఎలా ఉంటున్నాయో మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అంటే ఒక ప్రాణం

ఆ కుటుంబం విలువ ఒక ఉద్యోగం అంతేనా? కాదు కదా, ఆఫీస్లో మీరు కాకపోతే ఇంకొకరు, కానీ కుటుంబంలో అమ్మ, నాన్న, భర్త, భార్య, పిల్లలు, వీళ్ళకి ఇంకెవరు? ఆలోచించండి, బతకడానికి ఒక ఉద్యోగం పోతే ఇంకోటి, లేదంటే స్వయం ఉపాధి కల్పించుకుని గౌరవంగా బతకొచ్చు. లక్ష లక్షల శారీస్, లగ్జరీస్ ఉంటేనే లైఫ్ కాదు కదా, ప్రశాంతత ఉంటే చాలు. సో వర్క్ స్ట్రెస్ ఎక్కువైనా ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు. లైఫ్ కోసం జాబ్ అంతేకాని జాబే లైఫ్ కాదు. ఏమంటారు?

సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 కు ఈట్ ఫిట్ తో. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీసు చర్య అంశంపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. నీట్ అంశంపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీస్ చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు నిరసన ప్రకటించడంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం ప్రారంభమైనప్పుడు క్లాస్కోలో జరిగిన 23వ కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్ హర్జీందర్ కౌర్ అథ్లీట్ గుల్వీర్ సింగ్లను సభాపతి ఓం బిర్లా అభినందించారు. దేశ కీర్తి ప్రతిష్టల్ని నిమడింపు చేసిన క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు సభ తరఫున ఆయన అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత సభాపతి ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులకే చెందుతుందని, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడానికి ఇది సభ్యులకు అత్యంత

0: ముఖ్యమైన సమయమని స్పీకర్ చెప్పారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగిస్తున్నారని, ఇది తగదని ఆయన ఆరోపించారు. సభ కార్యకలాపాలకు ఒక అడ్డు తగలడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని కూడా ఓం బిర్లా అన్నారు.
1: प्रश्नकाल के बाद इस चर्चा में भाग लीजिए. आप माननीय सदस्यों के हक को नहीं मार सकते, ये तरीका उचित नहीं है. आप अगर सदन को व्यवधान करना चाहते हैं, नियोजित तरीके से गतिरोध पैदा करना चाहते हैं, ये संसदीय परंपराओं के अनुरूप नहीं है. सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है.
0: గందరగోళం కొనసాగడంతో సభాపతి సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభ సమక్షంలో తమ పత్రాలను ఉంచారు. బొగ్గు గనులు ఉక్కుపై సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను సభకు సమర్పించారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ చేపట్టారు. ఢిల్లీలోని సిపిఐఎం ప్రధాన కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసులు ప్రవేశించి జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు ఐసీ ఘోష్పై చర్యలు తీసుకోవడాన్ని సిపిఐఎం ఎంపీ జాన్ బ్రిటస్ లేవనెత్తారు. ఈ అంశానికి సమాధానమిస్తూ సభలో సభానాయకుడు జేపీ నడ్డా, ఇది సాధారణ శాంతి భద్రతల సమస్య అని, ఏ విద్యార్థి అయినా అటువంటి కార్యకలాపాలకు పాల్పడి చేతిలోకి చట్టాన్ని తీసుకుంటే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా క్లాస్ రూమ్ నుంచి అరెస్ట్ అయ్యానని జేపీ నడ్డా తెలియజేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను వినిపిస్తూ ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు బిల్లులోని నిబంధనలపై మాట్లాడకుండా సంబంధం లేని రాజకీయ అంశాలను లేవనెత్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు విమర్శించారు. విద్యార్థుల ఆందోళన డిమాండ్ల మేరకే ఈ సవరణ తీసుకొచ్చామని ఆయన చెప్పారు. ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం పరీక్షా వ్యవస్థపైన విద్యార్థుల నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
2: आज हम उम्मीद करते हैं राहुल गांधी जी और बाकी लोग बिल पे बोले. इतना महत्वपूर्ण बिल पे चर्चा हो रहे हैं और वो इधर उधर का बात करके भटकाने के लिए और राजनीतिकरण करके वो ध्यान भटकाना चाहते हैं. इतना अच्छा बिल लाया है और एग्जामिनेशन को लेकर के कोई और सजेशन है तो सजेशन दे सकते हैं कांग्रेस पार्टी. इतना महत्वपूर्ण बिल है और बिल पे नहीं बोलते हैं, ये ठीक बात नहीं है.
0: హోర్ముజ్ జలసంధిలో ఇటీవల అనేక నౌకలపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే నిలిచిపోవాలని స్పష్టం చేసింది. యునైటెడ్ నేషన్స్లో భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణకు తాత్కాలిక విరామం తర్వాత ఆందోళనకరమైన స్థాయిలో మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయని, పరస్పర దాడులు పెరిగాయని చెప్పారు. ఈ నెల రోజుల్లో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ అల్బహియా, ఎంటీ మొంబాసా వంటి పలు నౌకలపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా స్వేచ్ఛగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకాయానం వాణిజ్యం సాగేలాగా దేశాలని చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో 2వ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న అధ్యక్షత వహించారు. ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్య కార్యాచరణను ఆయన సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనను వేగవంతం చేయడంపై మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం పెంచడం, అధికారులందరూ ఒకే ఉమ్మడి లక్ష్యంతో పనిచేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్ర ఫలితాలు సాధించేందుకు అడ్డంకులు తొలగించాలని ఆయన చెప్పారు. సాంకేతికత పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఎదురవుతున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, ఇదొక దేశవ్యాప్త ఉద్యమంగా పెరగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతిలో గురువులు జ్ఞానం

జ్ఞానాన్ని, విలువలను, సత్ప్రవర్తనను బోధించే మార్గదర్శక దీపాల వంటి వారని ఆయన పేర్కొన్నారు. గురువులు కేవలం విద్యనందించడమే కాకుండా సత్యం, కర్తవ్యం, సేవా మార్గంలో నడిచేలాగా ప్రజలను ప్రేరేపిస్తారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వ్యక్తులు మెరుగైన మానవులుగా ఎదిగేందుకు మార్గనిర్దేశం చేసే ప్రతి ఒక్కరూ గురువులతో సమానమైన గౌరవానికి అర్హులని రాధాకృష్ణన్ చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువు కేవలం జ్ఞానం అందించడమే కాకుండా శిష్యుల్లో సానుకూల శక్తిని నింపుతూ గొప్ప ఆలోచనలతో, సత్ప్రవర్తనతో వారిని తీర్చిదిద్దుతారని మోదీ పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ప్రపంచ పెద్ద పులుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ పులుల సంఖ్యలో 70% భారత్ ఇప్పుడు ఆవాసంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రకృతితో మమేమక్కమై జీవించే దేశంలో శతాబ్దాల నాటి సంస్కృతి నుంచి భారత దేశ పులుల సంరక్షణ ప్రయత్నాలు ప్రేరణ పొందాయని, ప్రజల సమిష్టి సంకల్పంతో అవి బలపడ్డాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. పెద్ద పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, సంరక్షకులను ఆయన అభినందించారు. నాణ్యత లేని వంట నూనెలు ఉపయోగించడం, ఆహార నాణ్యత సరిగా లేకపోవడం వంటి పలు నిబంధనల ఉల్లంఘన కారణంగా ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ హోటల్ లైసెన్స్ను భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ FSSAI రద్దు చేసింది. ప్రజా ఆరోగ్య హితాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ లైసెన్స్ను తక్షణమే 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆహార భద్రతా నియంత్రణ సంస్థ సోషల్ మీడియాలో తెలియజేసింది. తప్పును సరిదిద్దుకుని అన్ని నిబంధనలు పాటించేందుకు హోటల్కు 15 రోజుల గడువును కూడా మంజూరు చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో ఏషియన్ గేమ్స్ కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మకంగా రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన జదుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం వచ్చే విధంగా విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హర్జీందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరో పతకాన్ని చేర్చారు. ఇప్పటివరకు 1 స్వర్ణం, 5 రజతాలు, 1 కాంస్య పతకంతో భారత్ పాయింట్ల పట్టికలో నిలిచింది. విశేషాలు మరొకసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీస్ చర్య అంశంపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ .eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి.

0: ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు పాట వినిపిస్తాను, ఆ తర్వాత చెప్పుకుందాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. మరి ఏం చేయాలి? ఇదంతా నేచురల్ అని అనుకోకండి. కొన్ని పదార్థాలని మన డైలీ ఫుడ్లో భాగంగా చేసుకుంటే వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యల్ని అలా దూరంగా ఉంచవచ్చు అనమాట. ఈ మాట అనేది నిపుణులు. మరి అవేంటో చెప్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.5.

8FM. మరి ఏజ్తో వచ్చే హెల్త్ ఇష్యూస్ని ఎలా మనం తగ్గించుకోవచ్చు, వాటిని అలా దూరంగా ఉంచేయచ్చంటే కొన్ని ఆహార పదార్థాలని మన డైలీ ఫుడ్లో భాగంగా చేసుకుంటే అది పాజిబుల్ అని చెప్తున్నారు నిపుణులు. మరి అవేంటో మీకు చెప్తానన్నాను కదా ఇందాక. వాటిలో ఫస్ట్ వచ్చేది చిరుధాన్యాలు. నియాసిన్, రైబోఫ్లేవిన్, విటమిన్ ఈ వంటి పోషకాలు చిరుధాన్యాల్లో ఎక్కువగా ఉంటాయట. అంతేకాదు వెయిట్ లాస్కి హెల్ప్ చేసే ఫైబర్తో పాటు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ప్రోటీన్స్ కూడా వీటిలో ఉంటాయట. సో ఆలస్యం చేయకుండా చిరుధాన్యాలు కూడా మీ డైలీ ఫుడ్లో భాగంగా ఉండేలా చూసుకుంటే బెటర్. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి క్యారెట్. విటమిన్ ఏ పుష్కలంగా దొరికే క్యారెట్లు చర్మాన్ని మృదువుగా మార్చి బ్లాక్ స్పాట్స్, మొటిమెలు, రింకిల్స్ లాంటి సమస్యలను తగ్గిస్తాయంటారు పోషకాహార నిపుణులు. మరి ఇంతకు మించిన బ్యూటీ ఏముంటాయి చెప్పండి? అంటే మనకి మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ కెమికల్స్ వాటికంటే కూడా మనకి సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే కూరగాయలు, ఇవన్నీ కూడా మనం డైలీ ఫుడ్లో భాగం చేసుకున్నాం అనుకోండి, ఎంచక్క ఆరోగ్యంగా అందంగా మెరిసిపోవచ్చు. ఇంకా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ మీకు చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో మరో సూపర్ సాంగ్ మీకోసం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. ఈట్ ఫిట్ టైం. మరి ఏజ్ తో పాటు వచ్చే హెల్త్ ఇష్యూస్ ని తగ్గించుకోవడానికి

కొన్ని ఆహార పదార్థాలని మనం డైలీ ఫుడ్లో భాగంగా చేసుకోవాలి. వాటిలో కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి యాపిల్. అసలు ఇది మనం చెప్పక్కర్లేదు, చిన్నప్పటి నుంచి వినేదే రోజుకు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ని దూరంగా ఉంచవచ్చు అనేది. సో అంత హెల్దీ అనమాట. మరి అన్ని సీజన్లలో దొరికే సూపర్ ఫుడ్ ఇది. ఇందులో సి విటమిన్, బి విటమిన్, కే విటమిన్లు ఉండి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ను బలోపేతం చేస్తాయట. మరి ఒక యాపిల్ తీసుకొని తింటే బెటర్ కదా, చాలా రోగాల్ని మనం దూరం చేసుకోవచ్చు. ఇంకా ఫుడ్ ఐటమ్స్ చెప్తాను, వింటూ ఉండండి.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఏస్తో వచ్చే హెల్త్ ఇష్యూస్ ని దూరం చేసుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలని మన డైలీ రొటీన్ లో భాగంగా చేసుకుంటే చాలా బెటర్ అని చెప్తున్నారు నిపుణులు. అవేంటో మీతో షేర్ చేసుకుంటున్నారు. మరి నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పెరుగు. ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉండి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయని చెప్తున్నారు నిపుణులు. సో అందుకే మన పెద్దవాళ్ళు మన భోజనంలో అంటే పర్టికులర్గా సౌత్ ఇండియన్ భోజనంలో అయితే పెరుగు కంపల్సరీ. ఎన్ని రకాల కూరలున్నా విందు భోజనాలున్నా కొంచెం పెరుగన్న తింటేనే అదేదో కంప్లీట్ అన్నట్టుగా ఫీల్ అవుతాం అనమాట. సో అంత దూరపు ఆలోచన అయితే పెద్దవాళ్ళకి పెరిగిని మన ఆహారంలో భాగంగా చేయడంలో. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి చేపలు. యాక్చువల్గా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఈ చేపల ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండి ఇమ్యూనిటీ శక్తిని పెంచడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది అనేది నిపుణుల మాట. సో ఇవన్నీ కూడా మనకి అందుబాటులో మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలే. డైలీ ఫుడ్లో తీసుకున్నాం అనుకోండి ఫిట్గా హెల్దీగా హ్యాపీగా ఉంటారు. హెల్త్ ఈజ్ వెల్త్ అని ఊరికే అన్నారా మన వాళ్ళు, ఫాలో అయిపోవాలంతే. ఏమంటారు?

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు.
1: సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఢిల్లీలో ఈ ఉదయం ఏఐసీసీ రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ఉద్యమాలు ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ వైఖరిని గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయ్యాయి. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని పేర్కొన్నారు. జ్ఞానంతో పాటు విలువలు సద్గుణాలు బోధించే గురువుల సేవలు అమూల్యమని కొనియాడారు. విలువలతో కూడిన భావితరాలను తీర్చిదిద్దేందుకు గురువులకు అభినందనలు తెలియజేస్తూ గురువుల పట్ల కృతజ్ఞత, వినయం, అభ్యాసాన్ని అలవర్చుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరాభవన్లో ఈ ఉదయం టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఏఐసీసీ రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ వంశీచంద్ రెడ్డి తదితరులు

పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, త్వరలో రానున్న ఎన్నికలకు పార్టీ బలోపేతం వంటి కీలక అంశాలపై నేతలు విస్తృతంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాల్లో విద్యార్థులపై జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ అప్పట్లో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు సంధించారు. ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థులు, ప్రజాస్వామ్య పరిరక్షకులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా ప్రస్తావించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విద్యార్థుల పట్ల అనుసరించిన వైఖరిని ప్రజలు మర్చిపోలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగభరత్ దాకా ముఖ్యమంత్రిని కలిశారు. విక్రమ్ 1 రాకెట్ విజయవంతమైన ప్రయోగంపై వారు వివరించారు. ఈ సందర్భంగా స్కైరూట్ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందిస్తూ ఈ విజయం భారత అంతరిక్ష రంగానికి కొత్త గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల అభివృద్దికి ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రీసర్వేపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం ర్యాలీ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ప్రవాస తెలంగాణీయులతో సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్దిలో ప్రవాస భారతీయుల పాత్రపై చర్చించారు. ప్రపంచంలో ఎక్కడున్నా మాతృభూమిని మరవద్దని, రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ వేదిక ద్వారా మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా దిల్సుఖ్ నగర్లోని శ్రీ సాయిబాబా ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ, గురుదేవుని దివ్య కృప మనందరి జీవితాలను జ్ఞానం, వినయం, కరుణతో ప్రకాశింపజేయాలని ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ధర్మపురి రహదారిలో ఆకుసాయిపల్లి సమీపంలోని లో లెవెల్ వంతెనపై వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నాగారం అక్షయపల్లి రహదారిపైన వరద నీరు చేరడంతో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. నిర్మల్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులకు భారీగా వరద నీరు చేరింది. పలుచోట్ల రహదారులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా సూచించారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సగటున 26.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లో లెవెల్ కల్వర్టులు, వంతెనల వద్ద రాకపోకలను జిల్లా యంత్రాంగం నిలిపివేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో సగటున 41.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహారాష్ట్రలో భారీ వర్షాలతో ప్రాణహిత నదికి వరద పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ కె హరిత అధికారులను అప్రమత్తం చేశారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెన్నూర్, కోటపల్లి, జైపూర్, తాండూర్, జన్నారం మండలాల్లో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలో ఈ ఉదయం వరకు 640.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో నిన్నటి నుంచి సగటున 30.9 మిల్లీమీటర్ల వర్షపాతం, హనుమకొండ జిల్లాలో సగటున 31.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి వస్తున్న వరద జలాలను వృధా కాకుండా దూరాల
నెట్టెంపా

భీమా రిజర్వాయర్లలో నిల్వ చేసి చెరువులు కుంటలు నింపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో నీటి కొరత తలెత్తే అవకాశం ఉన్నందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి డివిజన్ల పరిధిలోని గనుల్లో భారీగా నీరు నిల్వ ఉండడంతో యంత్రాల కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో సుమారు 32,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డన్ వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు తగ్గిన తర్వాత నీటిని తొలగించి దశల వారీగా ఉత్పత్తిని పునఃప్రారంభిస్తామని సింగరేణి అధికారులు తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్, హన్మకొండతో సహా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరితో సహా 13 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వ్యాస పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని రాష్ట మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వరంగల్లోని భద్రకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 150 క్వింటాళ్ల కూరగాయలు, పళ్లతో భద్రకాళి అమ్మవారిని శాకాంబరి మాతగా అలంకరించారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దమ్మక్క శోభయాత్రను వైభవంగా నిర్వహించారు. భద్రాద్రి రాముడికి తొలి పూజలు చేసిన గిరిజన మహిళ దమ్మక్కను స్మరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దమ్మక్క చిత్రపటంతో ఆలయ గిరి ప్రదక్షిణలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలులో అక్రమాల వ్యవహారంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డిని ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో ఈ ఉదయం ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ఉద్యమాలు, ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ వైఖరిని గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం విబి స్టూడియోలో టైం 1:21 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. మరొక పాట విందాం ముందు, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం ని. స్టే ట్యూన్డ్.

ఇద్దరూ ఇద్దరి సినిమా నుంచి సిరివెన్నెల గారి కలం నుంచి జాలవరిన ఒక ఆణిమిత్తం లాంటి పాట వినేశాం. ఎన్నిసార్లు విన్నాయి కదా, హార్ట్ టచింగ్ గానే ఉంటుంది ఈ పాట కదా. ఎంత చక్కగా ఆవిష్కరించారో తండ్రి కొడుకుల అనుబంధాన్ని. యాక్చువల్ గా ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే తండ్రి ఫస్ట్ హీరో, గురువు. తండ్రిని చూస్తేనే పెరుగుతారు. అండ్ అంతేకాదు, క్లాస్ రూమ్లో పాటలు చెప్పే టీచర్స్ మాత్రమే కాదు, మన మంచికి అభివృద్ధికి తోడ్పడే ప్రతి ఒక్కరూ కూడా గురువులే కదా. కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిందే. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైం, టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. తరాలు మారిన కొన్ని అస్సలు మారు కదా. ఆవకాయ, మామిడి పండ్లు, ఇరానీ చాయ్, హైదరాబాద్ దమ్ బిర్యానీ, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే మీ నేస్తాం. ఎంత బిజీగా ఉన్నా సరే అందరూ వింటూ ఉంటారని మాకు తెలుసు అనుకోండి. మరి నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీనా మొబైల్స్తో, ఇక మొదలెడదామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. మొన్ననే అయిపోయింది ఫిఫా వరల్డ్ కప్, సో దానికి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాను. ఫిఫా వరల్డ్ కప్లో

అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్ కు ఇచ్చే అవార్డు ఏంటి? మరోసారి వినండి, ఫిఫా వరల్డ్ కప్ లో అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్ కు ఇచ్చే అవార్డు ఏంటి? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ పెట్టిన వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం ఓ ఎవర్ గ్రీన్ మెలోడీ ఆన్ ద వే.

ముందడుగు సిరిమరించు ఒక హాల్ టైమ్ హిట్ సాంగ్ వినేసాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైమ్ టైమ్. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను ఫిఫా వరల్డ్ కప్ లో అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్కి ఇచ్చే అవార్డు ఏంటి అని.

మామూలుగా వెళ్ళేది మన వాళ్ళ ఆన్సర్ నిజంగా చాలా వచ్చినాయి. మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను, వీలైనంత వరకు అందరి పేర్లు చదవడానికి ట్రై చేస్తున్నాను. ఎంఎస్ఆర్సీ మూర్తి, ఆర్కే రాకేష్, ఫరీద్, చేర్ల వెంకటేష్, సుగుణ, పోలేపల్లి శ్రీనివాస్, భోగ మార్కండేయ, అనిత, బాలకృష్ణ, బ్రహ్మయ్య, దస్తగిరి, మహమ్మద్ జైనుద్దీన్, పంతాడు శ్రీనివాసరావు, సావిత్రి, ప్రేమ్నాథ్, కళావతి, శ్రీపతి బాబు, ఆడప్ సంతోష్ కుమార్, చంద్రమోహన్, శోభారాణి అండ్ ఇంకా చోడవరపు నాగేశ్వరరావు, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్, కృష్ణకుమారి, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ గోల్డెన్ బూట్. ఎస్, ఎక్కువ గోల్స్ కొట్టిన ఆటగాడికి ఇచ్చే అవార్డు గోల్డెన్ బూట్ అనమాట. యాక్చువల్గా ఈసారి ఈ అవార్డు ఫ్రాన్స్ టీమ్ కెప్టెన్ ఎంబెపాకు దక్కిందనమాట. ఎన్ని గోల్స్ కొట్టారంటే 10 గోల్స్ 4 అసిస్ట్లతో ఈసారి అగ్రస్థానంలో నిలిచాడు ఎంబెపా. సో ఆ తర్వాత అర్జెంటీనా స్టార్ మెస్సీ కూడా ఉన్నాడు. అండ్ ఇంకో విశేషం ఏమిటంటే 2022లో గోల్డెన్ బూట్ అవార్డు దక్కించుకున్న ఎంబెపే మళ్ళీ సెకండ్ టైం కూడా అదే అవార్డు తీసుకోవడం ఒక విశేషంగానే చెప్పుకోవాలి. సో ఇదన్నమాట గోల్డెన్ బూట్ గురించిన ఒక ఇన్ఫర్మేషన్. మరి రైటర్స్ని పంపించే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్.

మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరిక చక్కగా పాట వినేశారు. నెక్స్ట్ క్వశ్చన్ క్రెడీనా అడిగేస్తున్నాను. ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు అందుకున్న ఈ దిగ్గజ తెలుగు కవులు ఎవరు? మరోసారి వినండి, ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు అందుకున్న దిగ్గజ తెలుగు కవులు ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను మరో ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్. ఎంజాయ్ దిస్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్న, పురస్కారం గెలుచుకున్న దిగ్గజ తెలుగు కవులు ఎవరు అని. చాలా మంది ఒక ఆన్సరే పంపించారు, అంటే మార్నింగ్ ప్రోగ్రామ్ విన్నారు కాబట్టి ఈజీగా పంపించేశారు. నేను అడిగింది మాత్రం ఇద్దరు దిగ్గజ కవులు ఎవరు, తెలుగు కవులు ఎవరు అని. సో అలా ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు మాత్రమే చదివేస్తున్నాను. కాచిరాజు, శ్రీరామ్ నరేందర్, వెంకట నరసయ్య, పానుగంటి రవిగౌడ్, పొల్లపల్లి శ్రీనివాస్, మహమ్మద్ జైనుద్దీన్, రావూరి భరద్వాజ, కృష్ణకుమారి, మురహరి యశోద, మధుకర్, బ్రహ్మయ్య, తిరుమలయ్య, చిలుక నారాయణ, అనసూయ, ఎంఎం శాస్త్రి, సుగంధి, గుండురాజు, వేమూరి భరద్వాజ్, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ హ్యాండ్ సిరీస్ విశ్వనాథ సత్యనారాయణ గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈ ఇద్దరు జ్ఞానపీఠ పురస్కారాన్ని గెలుచుకున్న దిగ్గజ తెలుగు కవులు అనమాట. విశ్వనాథ సత్యనారాయణ గారికి 1000 పడుగులకి పురస్కారం లభించింది. ఇక డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి విశ్వంభర అనే కావ్యానికి లభించింది జ్ఞానపీఠ పురస్కారం. సో అరుదుగా లభించిన పురస్కారం అది. సో అందుకనే మనం గర్వంగా చెప్పుకునే సందర్భం. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అని ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఓ ఆల్ టైమ్ హిట్ డేట్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

తలంబ్రాలు సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ ఆల్ టైమ్ హిట్ మెలోడీ వినేశాం. నిజంగా పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా, అద్భుతమైన పాట. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైమ్ టైమ్. మరి నెక్స్ట్ క్వశ్చన్ కి టైం కూడా అయింది, అడిగేస్తున్నాను. కళా తపస్వి కె విశ్వనాథ్ సినిమాలంటే మన తెలుగు సినిమాకి ఒక గుర్తింపులాగా అనుకుంటాం. అంటే తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే సినిమాలు తీయడమే కాకుండా కళల పట్ల, అంటే సంగీతం సాహిత్యాల పట్ల తనకున్న మక్కువని ప్రతి సినిమాలో చూపించారు కె విశ్వనాథ్ గారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనం అన్ని సినిమాలు ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు, అందరూ ఇష్టపడే క్లాసిక్స్. సో ఆ సినిమాలు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా ఒక కామన్ పాయింట్ అన్ని సినిమాల్లో కూడా? ఆలోచించండి, అర్థమైంది నా క్వశ్చన్. సో ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమాల్లో ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు మీకు క్లూ లాగా కొన్ని సినిమాల పేరు చెప్తాను మీకు. సిరివెన్నెల, సాగర్ సంగమం, శంకరాభరణం, ఇంకా స్వాతిముత్యం, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఒక కామన్ పాయింట్ ఉంటుంది సినిమాలో. ఆలోచించండి, ఆన్సర్స్ లైక్ వాట్సాప్ 2 0402324 0852.

ఆహుతి సినిమా నుంచి ఒక సూపర్ సాంగ్ వినేశాం అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైమ్ టైమ్. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమాల్లో అంటే పర్టికులర్గా కొన్ని సినిమాల పేర్లు కూడా నేను మెన్షన్ చేశాను, సో ఆ సినిమాలు మీకు కామన్గా కనిపించే పాయింట్ ఏంటి అని. చాలా మంది పంపించిన ఆన్సర్ విశ్వనాథ్ గారి సినిమాలన్నీ ఎస్ లెటర్తో స్టార్ట్ అవుతాయని. అఫ్ కోర్స్ అది కూడా కరెక్టే, కానీ ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రిలేటెడ్ కాదు. అండ్ కొంతమంది అయితే కళలు, శాస్త్రీయత, సంప్రదాయాలు ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తాయని, అది కూడా కరెక్టే, ఆల్రెడీ నేను చెప్పాను మీకు. సో అది ఆన్సర్ ఎలా అవుతుంది చెప్పండి. ఒక్కరు మాత్రమే రైట్ ఆన్సర్ పంపించారు, ఇద్దరన్నమాట. అదేంటంటే ప్రతి సినిమాలో ఒక విషాదం కలిగిన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అని. విషాదం అనే మాట మనం తీసేస్తే కంపల్సరీగా ప్రతి సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు సిరివెన్నెల, సాగర్ సంగమం, శంకరాభరణం, స్వాతిముత్యం, శృతిలయలు ఇవన్నీ కూడా ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యేది ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ అవుతుంది స్టోరీ. ఆ తర్వాత అంటే ప్రెజెంట్గా ఉండి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ కూడా అలాగే ఉంటాయి. సో అదే రైట్ ఆన్సర్. ఇదంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, కాకపోతే ఎంతవరకు అబ్జర్వ్ చేశారు అనేది కనుక్కోవడానికి అడిగిన క్వశ్చన్ మాత్రమే. మరి పంపించిన వాళ్ళు ఎవరంటే కార్తీకాచారి ఒకటి అండ్ ఇంకోటి దమ్మోజీ వెంకటాచారి, వీళ్ళిద్దరు పంపించారు. వీళ్ళిద్దరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను కళా తపస్వి విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన స్వర్ణకమలం సినిమా నుంచి ఈ మెస్మరైజింగ్ సాంగ్.

0: సమయం 2 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ఇంగ్లీష్లో వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: హమ్లో కి పుర్జోర్ మరమ్మత్ కి హే ఔర్ కహా హే కి బైన్ అల్అక్వామి ఆబి గుజర్గాహోం కే రాస్తే తిజారత్ బహాల్ కి జానీ చాహియే. పాకిస్తాన్ కే కబ్జే వాలే జమ్మూ కశ్మీర్ మే పాకిస్తానీ ఫౌజ్ కి వహశియానా కార్రవాయి కే నతీజే

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జీ లక్ష్మి ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.

మీరు వింటున్నారు శక్తిశీలి. మనసుంటే మార్గం ఉంటుంది అంటుంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దిగాలు పడుతూ కూర్చోకుండా సొల్యూషన్ వెతికితే ఒకరికి కాదు, అలాంటి ప్రాబ్లంను ఎదుర్కొనే ఎంతో మందికి పరిష్కారం చూపించవచ్చు అని నిరూపించారు జ్యోతి భరద్వాజ్. ఎవరేమా, ఏం చేశారు, మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలి గురించి.

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. జ్యోతి భరద్వాజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముంబైకి చెందిన జ్యోతి భరద్వాజ్ డయాబెటీస్ ఉన్నవాళ్లకు కూడా చక్కెర లేకుండా రుచిగా తాగగలిగే టీని, అది కూడా రసాయనాలు లేని జీరో షుగర్ అన్స్వీటెండ్ ప్రీమిక్స్ టీ వెరైటీస్ తయారు చేస్తున్నారు. మరి ఇంట్రెస్టింగ్గా ఇన్స్పైరింగ్గా అనిపించే జ్యోతి భరద్వాజ్ సక్సెస్ చెంది విశేషాల కోసం వింటూ ఉంటారుగా శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి సమయం. ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా తను ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలని కానీ లేదంటే ఇలాంటి గోల్ ఏదైనా అచీవ్ చేయాలని కానీ ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్గా తన ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకడం స్టార్ట్ చేసింది జ్యోతి భరద్వాజ్. ఆ ప్రాబ్లం ఏంటంటే ఆమె పేరెంట్స్ ఇద్దరు డయాబెటిక్సే. ప్రెగ్నెన్సీ టైంలో తను కూడా డయాబెటిక్ కావడంతో చక్కెర ఉన్న టీ తాగలేక తాగకుండా ఉండలేక చాలా అవస్థపడింది. మరి తర్వాత ఏమైంది చెప్తాను, స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ ఇవాళ మన శక్తిశీలి. యాక్చువల్గా వాళ్ళ ఆమె పేరెంట్స్ ఇద్దరు కూడా డయాబెటిక్సే. తనకు కూడా ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటిక్ కావడంతో చక్కెర ఉన్న టీ తాగలేక, తాగకుండా ఉండలేక చాలా అవస్థపడింది. మరి అప్పుడే డిసైడ్ చేసుకుంది చక్కెర లేని టీ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామని, అంటే అనుకుందనమాట. కానీ దేశంలో ఎక్కడా దొరకలేదు. మరి అప్పుడే తను డిసైడ్ చేసుకుంది. ఏమని చెప్తా ఈ పాట తర్వాత.

శక్తిశీలి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా డయాబెటిక్స్ కూడా తాగగలిగేలాగా షుగర్ లేని టీ ఆల్టర్నేటివ్స్ ఏమైనా దొరుకుతాయేమో ఇండియాలోని చూసింది, కానీ దొరకలేదు. అప్పుడే డిసైడ్ చేసుకుంది, కానీ అందులో ఆ కార్యాచరణ ఎలా స్టార్ట్ చేయాలో కూడా తనకు తెలియలేదు. కొన్ని రోజులు జపాన్లో ఉంది, అక్కడ స్వీట్ లేని హెర్బల్ టీలు ఎక్కువగా దొరకడం గమనించింది. ఆ ఇన్స్పిరేషన్తో ఇండియాలో కూడా ఇలాంటి హెల్దీ టీలను అందించాలనుకుంది. మరి ఆ ఆలోచనకు ప్రయత్నానికి రూపమే టీ ఫిట్. చెప్పుకుందాం మరిన్ని కబుర్లు జ్యోతి భరద్వాజ్ సక్సెస్ జర్నీ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇక జపాన్లో చూసిన తర్వాత, అక్కడ హెర్బల్ టీలు ఎక్కువగా దొరకడం చూసిన తర్వాత, ఆ ఇన్స్పిరేషన్తోనే ఇండియాలో కూడా ఇలాంటి హెల్దీ టీలను అందించాలనుకుంది. ఆ ప్రయత్నానికి ప్రతిరూపమే టీ ఫిట్ అనే ఒక స్టార్టప్ కంపెనీ. టీ ఫిట్ అయితే స్టార్ట్ చేసింది, కానీ మొదట్లో ఇబ్బంది పడింది జ్యోతి. వ్యాపారం గురించి తెలీదు, మ్యానుఫ్యాక్చరింగ్ అవగాహన లేదు, అయినా వెనుకడుగు వేయలేదు, భయపడలేదు, పట్టుదలతో అన్నీ తెలుసుకుంది. ముడి పదార్థాల ఎంపిక నుంచి ప్రోడక్ట్ రెడీ అయ్యే వరకు అన్ని నేర్చుకుంది. మరి ఆ తర్వాత ఏమైంది చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరిక టీ ఫిట్నెస్ స్టార్ట్ చేశారు, వ్యాపారం గురించి ఓనమాలు రావు తెలీదు, అయినా సరే అన్ని నేర్చుకున్నారు, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. జీరో షుగర్, అన్స్వీటెడ్ రసాయనాలు లేని ప్రీమిక్స్ టీ రకాలను మార్కెట్లోకి తీసుకొచ్చారు ఎట్టకేలకు. మరి వీటి తయారీకి 14 రకాల ఆయుర్వేద మూలికలను వాడారు. సరే, మరి ఇదంతా చేశాక టీ నచ్చిందా జనాలకి, సక్సెస్ అయిందా, మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి

నువ్వెందుకు మారావే శైలజ? మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు, మన వంక చూసుకుళ్ళుకున్న బ్యాచ్ మారలేదు, మనం ఎక్కి దిగిన రైళ్ళు కోచు మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ?

శక్తిశీలి వింటున్నారు ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భారద్వాజ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఎట్టికేళ్లకు కష్టపడింది, టీ ఫిట్ స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసింది అండ్ ప్రోడక్ట్ని కూడా బయటకు తీసుకొచ్చింది. మరి సక్సెస్ అయిందా అంటే బిజినెస్లో డెడికేషన్, హార్డ్ వర్కింగ్తో పాటు టైమింగ్ కూడా ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. ఆ టైం కూడా కలిసి వచ్చింది జ్యోతికి. అండ్ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ హెర్బల్ టీని కోవిడ్ టైంలో ప్రారంభించడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది జనం నుంచి. చాలా మంది ఇన్వెస్టర్లు పెట్టుబడులతో వచ్చారు. జ్యోతి బ్రాండ్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అండ్ మీకు తెలుసా, విదేశాలకు టీ ఫిట్ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, కోట్ల వ్యాపారంగా మారింది. అంతేకాదండి, వెల్నెస్ బెవరేజ్ బ్రాండ్గా పేరుని సంపాదించుకుంది. చూసారా, ఒక తనకు వచ్చిన ఒక చిన్న సమస్యని సొల్యూషన్గా వెతికితే అది తనకే కాదు ఎంతో మందికి ఉపయోగపడే విధంగా తయారైంది అనమాట. సో ఎవరైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అందరికీ వస్తుంటాయి. ఆ ప్రాబ్లం గురించి ఆలోచించి బాధపడుతూ కూర్చుంటే సొల్యూషన్ ఉండదు సరికదా, బాధే మిగులుతుంది. సో ముందుకు వెళ్తే ఇలా సక్సెస్ అవ్వచ్చు, ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా కూడా ఉండొచ్చు అనమాట. అండ్ టైం కూడా 2 గంటల 58 నిమిషాలు దాటింది కాబట్టి లక్ష్మికి కూడా సెండ్ ఆఫ్ టైం కూడా వచ్చేసింది అనమాట. సో హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి 2. కాకపోతే మీకు ఒక పాట వినిపిస్తాను అండ్ విత్ దిస్ సాంగ్ లక్ష్మి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఆకాశవాణి సమయం 3 గంటలు. స్టేట్ ట్యూన్ టు ముంబై వివిధ భారతి.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. सखी सहेली कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार.

0: ആകാശവാണി വിവിധ ഭാരതി.
1: ആകാശവാണി വരങ്ങൽ കേന്ദ്രം నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు దాటి 10 సెకండ్లు. ఇప్పుడు వినండి చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ఇందిర ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున పాడిన సిరివేనెల సీతారామశాస్త్రగీతం, సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

ఇప్పుడు వినండి. అతడు ఈ చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన సిరివేనల సీతారామ శాస్త్రగీతం, సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి యముడికి మొగుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం రాజ్కోటి.

ఇప్పుడు వినండి, జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రా బృందం పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతం. సంగీతం అందించిన వారు బప్పిలహరి.

ఇప్పుడు వినండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సిరివేనల సీతారామశాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు కెవి మహదేవన్, చిత్రం నారీ నారీ నడుమ మురారి.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమయుద్ధం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం హంసలేఖ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎప్పుడు వినండి, ఉదిత్ నారాయణ్ చిత్రపాడిన చంద్రబోస్ గీతం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. చిత్రం డాడీ.

0: ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎప్పుడు వినండి, ఉదిత్ నారాయణ్ చిత్రపడిన చంద్రబోస్ గీతం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. చిత్రం డాడీ.

ఇప్పుడు వినండి ప్రేయసి రావే. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం అందించిన వారు ఎంఎం శ్రీలేఖ.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వినండి. గీతాంజలి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. తిరిగి రాత్రి 8 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో మరికొన్ని సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లముల వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10కు తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: by a unanimous decision 5-0 to storm into the semi-finals of the women's 51-kilogram division. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. సాంకేతికత మానవ సృజనాత్మకతను మరింత పెంపొందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైడ్రాపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు చేసిన వ్యాఖ్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నాణ్యతా లోపాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి ఏర్పడిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రామంతపూర్లోని దూరదర్శన్ కేంద్రాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికత మానవ సృజనాత్మకతను మరింత పెంపొందించాలని అన్నారు. దూరదర్శన్లోని సాంకేతిక విభాగాలను ఆయన పరిశీలించారు. దూరదర్శన్ అందిస్తున్న విశ్వసనీయమైన ప్రజాసేవలను ప్రశంసిస్తూ నషాముక్త భారత్ ప్రచారానికి మద్దతుగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఏక్ పేడ్ మాకే నామ్ పర్యావరణ ఉద్యమంలో భాగంగా మొక్కను నాటారు. హైడ్రాపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు చేసిన వ్యాఖ్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోసిపుచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ వర్షాకాలం 30% వర్షపాతం లోటు ఏర్పడిందని పేర్కొన్నారు. 6 తడి పంటలు ఆయిల్ పామ్ సాగు చేసేలా గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందని అన్నారు. ప్రజల సమస్యలను విని పరిష్కరించేందుకు గాంధీభవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. జాతీయ గీతం జనగణమనతో పాటు వందే మాతరంకు సమానమైన చట్టబద్దమైన రక్షణ కల్పిస్తూ జాతీయ గౌరవ నిరోధక సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఆమోదం తెలిపింది. జాతీయ గీతాన్ని అవమానిస్తే గరిష్టంగా 3 ఏళ్లు జైలు శిక్ష లేదా జరిమానా, కొన్ని సందర్భాల్లో 2 విధించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, స్వతంత్ర పోరాట ఉద్యమాన్ని గౌరవించడమేనని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావును విమర్శించారు. వారి ప్రభుత్వ హయాంలో జరిగిన నాణ్యతా లోపాల వల్లే బ్యారేజీలకు ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, కేవలం 2-3 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాల్సిన బ్యారేజీలో గత ప్రభుత్వం 10 టీఎంసీల నీటిని ఎందుకు నిల్వ ఉంచిందని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా నిపుణుల సాయంతో బ్యారేజ్ మరమ్మతులను త్వరగా పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజాప్రభుత్వం సంక్షేమం, అభివృద్దిలతో ముందుకు సాగుతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమని, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో సింధు క్యాన్సర్ ఆసుపత్రి భాగస్వామ్యంతో 2 రోజుల ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. వ్యాధిని ముందుగా గుర్తించవలసిన ఆవశ్యకతను ఆయన తెలియజేశారు. అత్యాధునిక పరీక్షా పరికరాలతో కూడిన మొబైల్ స్క్రీనింగ్ సౌకర్యాన్ని 40 ఏళ్లు పైబడిన మహిళలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్యల వల్ల సింగరేణి సంస్థ తన అస్తిత్వాన్ని, ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సింగరేణిని పక్కన పెట్టి ఎలాంటి అనుభవం లేని టీఎస్ జెన్కో చేత వేలంలో బిడ్లు వేయించడం ద్వారా బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి.

0: హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వ భూముల రక్షణ, వాటి వివరాలపై స్పష్టత ముఖ్యమని, ఎలాంటి నిర్లక్ష్యాలకు తావు లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. నేడు కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామ పరిధిలో గతంలో స్వతంత్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా 6 తడి పంటలను సాగు చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జిల్లాలో నిర్వహించిన విత్తనాల మేళాలో ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్, పశుగ్రాసాల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను గురించి వివరించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 15 రైతు వేదికలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు విత్తన మేళాని విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. మేళాలో కంది విత్తనాలు అధికంగా అమ్మకాలు జరిగినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో మొత్తం 280,000 ఎకరాలకు పైగా సాగుభూమి ఉండగా వాటిలో 172,000 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేస్తున్నారని అన్నారు. మిగిలిన 110,000 ఎకరాల్లో కంది, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనె గింజల సాగుకు ప్రణాళికలు సిద్దం చేశామని తెలియజేశారు. రానున్న 36 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, విద్యుత్ పునరుద్ధరణ వంటి అంశాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్ మాట్లాడుతూ, గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాచి వడబోసిన నీటినే తాగాలని సూచించారు. వసతి గృహాల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమా నాయక్, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భీమా నాయక్ మాట్లాడుతూ,
1: అంతర్జాతీయ పుల్ల దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ఇవాళ సదస్సు నిర్వహించడం జరిగింది. మన యొక్క భద్రాద్రి సర్కిల్ లో 2 ఎకో టూరిజం సర్కిల్స్ వస్తున్నాయి. ఒకటి ఏదైతే మన గుబ్బల మంగమ్మ, పులిగుండాల, వైల్డ్ లైఫ్ కిన్నర్స్ అని, ఇక్కడ 2 సర్క్యూట్ మనము పాకాల్, అదే విధంగా ములుగు జిల్లాలో కొన్ని టూరిజం స్పాట్ కలిపి 2 సర్కిల్ డెవలప్ చేయడం జరుగుతుంది.
0: జీవ వైవిధ్య సంరక్షణలో భాగంగా పులులు, సింహాల వంటి జంతుజాతాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నల్గొండ జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా నల్గొండ రేంజ్ పరిధిలోని గొల్లగూడ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ వద్ద పులుల సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ప్రజా అవగాహన బైక్ ర్యాలీని డిఎఫ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హనుమకొండ, కరీంనగర్తో సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, హైదరాబాద్ సహా మరో 19 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ స్కూటర్ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో 1200 ఈ స్కూటర్ల పంపిణీకి గాను 28,045 ఆన్లైన్ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. తహసీల్దార్ దళ్ నేతృత్వంలోని మండల కమిటీలు, ఆర్టీఏ అధికారులు దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేస్తారని అన్నారు. వీరరత్న ఫౌండేషన్, తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ సంయుక్తంగా వీరనారీ మణులు, వారి కుటుంబాల కోసం మహిళా సాధికారత అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది లబ్దిదారులు పాల్గొని సంక్షేమ పథకాలను గురించి తెలుసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి నిరంతరాయంగా వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా కలెక్టర్ కె హరిత, జిల్లా ఎస్పీ నితికా పంత్ వరద ప్రాంతాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్స్ పై ఈరోజు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసారం చేయు వివిధ కార్యక్రమాలతో పాటు రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారం చేయు కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనలు, యువతకు వ్యక్తిత్వ పాఠాలు గురించి శ్రీ పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో అపరాల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధు గారితో పరిచయం వింటారు. అనంతరం ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి సాగులో రైతులకు సూచనల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పులమటి పంకజమోహన్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. 8:15 పార్లమెంటు రివ్యూ. 8:30 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు, అలనాట ఆణిముత్యాలాంటి సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:00 దేశభక్తి గీతం, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:45 ప్రాంతీయ వార్తలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక వింటారు. అనంతరం వరంగల్ జిల్లాలోని జానపద జాతరలు డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు మరియు 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం, 8:00 చిత్రసీమ, 8:15 పార్లమెంటు రివ్యూ. ఇక 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. రాత్రి 10:00 ది రికార్డింగ్ ఆఫ్ క్వశ్చన్ అవర్ ప్రొసీడింగ్స్ ఇన్ ది పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి కార్యక్రమాలలో కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
9: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
7: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
10: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: శ్రోతలకు ప్రకటన. తెలంగాణ ప్రభుత్వ వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ హన్మకొండ ఆధ్వర్యంలో గ్రూప్ 1, 2, 3, 4 బ్యాంకింగ్ సర్వీసెస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుతో పాటు పోలీసు నియామక పరీక్షలకు ఉచిత ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ ఇన్ఛార్జి డైరెక్టర్ ఎస్ లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ఇతర అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 25వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. శిక్షణా కాలంలో ప్రతి నెల 70% కంటే ఎక్కువ హాజరున్న అభ్యర్థులకు 5 నెలల పాటు నెలకు 1,000 రూపాయల చొప్పున పుస్తక నిధి మరియు రవాణా భత్యంతో కలిపి స్టైఫండ్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. డిగ్రీలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ నిబంధనలతో పాటు ఆయా స్టడీ సర్కిళ్లలో అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు ఆయన వివరించారు.

మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 0870257192, 0402407178, మరొక నంబరు 7780359322 ద్వారా సంప్రదించాలని ఆయన కోరారు. ప్రకటన విన్నారు శ్రోతలు. సమాచారదర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనలు, యువతకు వ్యక్తిత్వ పాఠాల గురించి శ్రీ పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం వింటారు. కార్యక్రమం వినబోయే ముందు ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, తెలుగు సాహిత్య విశ్వంభరుడు, తెలుగు సినీ సాహిత్య రేడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రస్తుతం ఇప్పుడున్న తెలుగు కవులు రచయితలందరికీ ఆదర్శప్రాయులు, గురుతుల్యులు, సినారే అని ముద్దుగా పిలుచుకునే డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి తన రచనలను కానుకగా ఇచ్చి వాటిలోనే నన్ను చూసుకోమని ఈ ధరణికి సెలవన్నారు. కళాన్నే హలంగా మార్చి తెలుగు సాహితీ ప్రపంచాన్ని సుసంపన్నంగా మార్చిన ఘనత ఆయనది. మట్టి మనుషుల మధ్య పుట్టి, మట్టి పరిమళాల మధ్య పెరిగి, సాహితీ సుగంధాలను ధరణి నలుచెరుగులా విదజల్లిన విశ్వంభరుడాయన. హరికథలు, జానపదాలు, జంగం కథలతో స్ఫూర్తి పొందిన సినారే ఇంతింతై వటుడింతై అన్నట్టు పద్య, గద్య, కవిత, కథ, కథనాలు, నాటికలు, ఆఖరికి ఉర్దూ సాహిత్య ప్రక్రియ గజల్స్ను తెలుగులో పరిచయం చేసి సాహితీ చరిత్ర పాఠమై మిగిలిపోయారు. పుట్టితిని తెలంగాణ నట్ట నడిగడ్డపై, మేడి పట్టిన రైతు మేటి వంగడమందు, మెట్టితిని క్రొందనే పట్టుల తలపించు తెలుగు పలుకుల కవీంద్రుల సుసాంగత్యమందు, చిన్ననాటి నుండి వ్రాసినదేదో వ్రాసితిని పలుకగలిగినదెల్లా పాటగా మలచితిని అంటూ, తాను తెలంగాణ భూభాగంలో ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన మేటి వంగడంగా వర్ణించుకున్న ఆధునిక తెలుగు కవి సార్వభౌముడు ఆయన. రచనల్లో ఆయన శైలి బహుముఖం. ప్రేమ, ఎడబాటు, విషాదం, హాస్యం, తత్వం, శృంగారం, భక్తి, ఇలా అన్ని రసాలను ఆయన రచనల్లో దొర్లించారు. ఆయన రచనల నుండి యువత అనేక వ్యక్తిత్వ పాఠాలను నేర్చుకోవచ్చు. ఎన్ని మెట్లు ఎక్కావని కాదు, ఎంత ఎత్తుకు ఎదిగావని. ఎన్ని మునకలేశావన్నది కాదు, ఎంత లోతు చూశావని. ఎన్ని సభలు తిరిగావని కాదు, ఎంత బుద్ధి పెంచావని. ఎన్ని కృతులు చదివావని కాదు, ఎంత సిద్ధి పొందావని అంటూ తన ప్రపంచ పదులు కావ్యంలో ఆయన రాసుకున్నది తన జీవితంలోనూ నిరూపించిన ప్రతిభ ఆయనది. ఇదే విషయాన్ని నేటి యువత ఆయన నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా పనిని కష్టంతో కాక ఇష్టంతో చేయడం అనే సూక్ష్మాన్ని, వివేకము లేని విద్య వృధా

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హన్మాజీపేటలోని ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారాయన. నిజాం పాలకుల ప్రభావం ఉన్న ప్రాంతం నుండి వచ్చిన సినారేకు చిన్ననాటి నుండే సామాజిక దృక్పథం అలవడింది. మారుటెన్నడో విషంబు గుండెలీ జగాన మారుటెన్నడో అనేది నారాయణ రెడ్డి గారి తొలి గేయం. ఇది వారు 10వ తరగతిలో ఉన్నప్పుడు రాసిన గేయం. వెన్నవంటి మనసున్న వానికి అన్నమేమో కరువాయే, ఉన్నవానికి ఇంతన్నా విడుదామన్నా గుండె లేదాయే వంటి పాటలు రాశారాయన. తన 13వ ఏటనే ఇలాంటి కవితలు పాటలు రాయడం మొదలుపెట్టారాయన. సాహిత్యానికి ఏమీ సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చిన, ఎలాంటి ప్రోత్సాహం లేకున్నా 85 ఏళ్లలో 100ల సంఖ్యలో గ్రంథాలను రచించి 50 ఏళ్లకు పైగా తెలుగు సాహిత్యానికి పట్టం కట్టారాయన. సినిమాల్లో 3000లకు పైగా పాటలను రాశారు. చిన్నతనంలో ఏ ప్రోత్సాహం లేకపోయినా ఎవరికీ తలవంచకుండా, ఎవరినీ ఆశించకుండా గుండె బలాన్ని ఆయుధంగా నిండు మనసే పెట్టుబడిగా పెట్టి ఇన్ని సత్కారాలను తెలుగు సాహితీ ప్రియుల అభిమానాన్ని చూరగొన్నారు. ఆశయం పట్టుదల గట్టిదైతే విజయం వరిస్తుంది అని యువతకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశారు నిండు సంసారం చిత్రంలోని ఈ పాటలో.

నేటి యువత ఇష్టపడే వాటిల్లో ఒకటి ఫ్రెండ్షిప్, అదే స్నేహం. యువత భవిష్యత్తును నిర్ణయించే వాటిల్లో ఒకటి స్నేహం, స్నేహ బృందాలు. మనలోని మంచి చెడులను, మనకున్న సానుకూల ప్రతికూల అంశాలను, బలాలను బలహీనతలను మనకు ఎరుగజేసేది స్నేహితులే. ఈ విషయాన్ని 30 ఏళ్ల క్రితమే డాక్టర్ సినారే నిప్పులాంటి మనిషి చిత్రం కోసం ఒక పాటలో చెప్పారు. ఈ రోజుల్లో యువతను చిత్తు చేస్తున్న మరో అంశం ఆత్మవిశ్వాసలేమి. ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు నైరాశ్యం ఆవహిస్తుంది. అది ఎంతటి మనిషినైనా కుంగదీస్తుంది. నేడు సమాజంలో కుంగుబాటుకు గురి అయ్యి అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ధోరణి యువతలో అధికంగా ఉండటం మనము గమనిస్తున్నాము. కారు చీకటిని సైతం పారదోలే శక్తి చిన్న దీపానికి ఉన్నట్టు, నైరాశ్యంతో నిండిపోయిన మనసుకు స్వాంతననిచ్చే చిన్న ఆలోచన మళ్లీ మనల్ని చైతన్యులను చేయగలదు అన్న సారాంశాన్ని కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి, నీళ్లు లేని ఎడారిలో కన్నీరైనా తాగి బతకాలి అంటూ గోరంత దీపం చిత్రంలో ఆయన రాసిన పాట నేటి యువతకు వ్యక్తిత్వ వికాస పాఠంగా నిలుస్తుంది.

ఏ దేశానికి ఏగినా మన భారతీయ మూలాలను మరవద్దు అంటూ ఖండాంతరాలు దాటి విద్యనభ్యసిస్తున్న యువతను జాగరూకులను చేశారు కోడలు దిద్దిన కాపురం సినిమా పాటలో.

ప్రపంచం కుగ్రామం అవుతున్న ఈ రోజుల్లో భిన్నత్వంలో ఏకత్వం కేవలం మన భారతదేశానికే పరిమితం అవ్వలేదు. ప్రపంచ స్థాయిలో అనేక మంది విద్యార్థులు తమ సొంత దేశాన్ని విడిచి వేరే దేశాల్లో విద్యనభ్యసిస్తూ విదేశాల్లో స్థిరపడిపోతున్నారు. అందువల్ల ప్రస్తుతం భిన్నత్వంలో ఏకత్వం కొన్ని వేరే దేశాలకు కూడా వర్తిస్తుంది. ఇలాంటి సందర్భంలో కుల, మత, జాతి విద్వేషాలను విడనాడితేనే మనుగడ సాధ్యమవుతుందని చెప్పక తప్పదు. సరిగ్గా అలాంటి సంబోధాత్మక గీతాన్ని కర్ణా చిత్రం కోసం రచించారు సినారే. యువత లౌకిక తత్వాన్ని అలవర్చుకోవడం అత్యవసరం అనే విషయాన్ని ఈ గీతంలో తెలిపారు.

ధర్మో రక్షిత రక్షితః అంటే ధర్మాన్ని పెంచి పోషించిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదన్న అనే సందేశాన్ని అందించారు మంచి మిత్రులు సినిమాలోని ఒక పాటలో. ఇలాంటి జీవిత పాఠం నేటి యువత గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కృషి, పట్టుదల, దేశభక్తి, చక్కని స్నేహ బృందం, ఆత్మవిశ్వాసం, మంచి ఆశయం, నిరాశకు దూరంగా ఉండటం, వివేకంతో కూడిన విద్య, ఇవన్నీ నేడు యువత నేర్వాల్సిన వ్యక్తిత్వ వికాస పాఠాలు. ఇలాంటి పాఠాలెన్నో పాటల రూపంలో అందించి సెలవంటూ కవితను వదిలి వెళ్లారు సినారే. ఏసీ గదుల్లో కూడా ఊపిరాడటం లేదు. కారణం, నేనీరోజు కవిత రాయలేదు అని కవిత్వం, రచనలతోనే ఆయన ఊపిరిని సాగించారు.

0: శ్రోతలు, ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనలు, యువతకు వ్యక్తిత్వ పాఠాల గురించి శ్రీ పి శ్రీనివాస్ అందించిన రూపకం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాటను విందాం. ఆరాధన ఈ చిత్రం కోసం మొహమ్మద్ రఫీ ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం సమకూర్చిన వారు ఎస్ హనుమంతరావు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ భారత ప్రభుత్వ విద్యాశాఖ విభాగంలో మొత్తం 828 ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనుంది. దీని ద్వారా మొత్తం 124 ప్రిన్సిపల్ ఖాళీలను

0: 204 వైస్ ప్రిన్సిపల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు జులై 25వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా యూపీఎస్సీ అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ పోస్టుకు అభ్యర్థుల వయసు 50 ఏళ్లకు, వైస్ ప్రిన్సిపల్ పోస్టుకు అభ్యర్థుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హతలు, వేతనం, ఎంపిక విధానం, పరీక్ష విధానం తదితర పూర్తి వివరాలతో కూడిన సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ upsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ ఆగస్టు 14, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ పరిధిలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నవరత్న కంపెనీ ముంబైలోని ట్రాంబే యూనిట్ ఆసుపత్రి కోసం హానరీ డాక్టర్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 31 హానరీ డాక్టర్స్ ఖాళీలను, 15 ప్యానెల్ డాక్టర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 46 ఖాళీలు. ఈ ఖాళీలను ఫిజీషియన్, ఆర్థోపెడిక్ సర్జన్, డెంటిస్ట్, రేడియాలజీ, ఈఎన్టీ సర్జన్, పీడియాట్రిషియన్, జనరల్ సర్జన్, కార్డియాలజిస్ట్, యూరాలజీ, సైకియాట్రిస్ట్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్ లో MD లేదా MS లేదా DSB లేదా DM లేదా MCH లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆఫ్లైన్ లో పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rcfltd.com అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 31, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ 179 గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రూప్ ఏ విభాగంలో 19 రీసెర్చ్ ఆఫీసర్ ఖాళీలను, గ్రూప్ బి విభాగంలో 37 అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ ఖాళీలను, అలాగే 123 గ్రూప్ సి ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను యునానీ, ప్యాథాలజీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, స్టాఫ్ నర్స్, MLT, మల్టీటాస్కింగ్ స్టాఫ్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయసు ఉద్యోగాన్ని బట్టి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ccrum.aayush.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 31, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన 114 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ప్రకారం డిప్యూటీ జనరల్ మేనేజర్ 14 ఖాళీలను, అసిస్టెంట్ ఇంజనీర్ 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు వంటి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ngel.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 31, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్

0: కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో 6వ రోజున భారత బాక్సర్ సాక్షి చౌదరి మహిళల 51 కేజీల విభాగంలో 5-0తో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లారు. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలలలోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీటు దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణను ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణను తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: Reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువ అని ఆరోపించారు.
2: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred. This was deep expression of the future generation of this country, and I feel that all political parties must respect this expression.
0: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. గాంధీ తన వ్యాఖ్యలకు సభలో క్షమాపణ చెప్పాలని రిజిజు డిమాండ్ చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ గాంధీని కేవలం బిల్లుపైనే మాట్లాడాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని కోరారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలో సభ 2 సార్లు స్వల్పంగా వాయిదా పడింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను రేపు 11 గంటల వరకు వాయిదా వేశారు. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు జాతీయ గీతం అవమానాల నిరోధక చట్టం 1971ని మరింత సవరిస్తుంది. ప్రతిపాదిత చట్టం జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరంకు కూడా చట్టబద్దమైన రక్షణ కల్పించాలని కోరుతోంది. వీటిపై నేరాలకు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా ఈ 2 విధించబడతాయి. ఈ బిల్లుపై జరిగిన చర్చకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ ఈ బిల్లులోని సవరణ కేవలం ఒక శాసనపరమైన మార్పు మాత్రమే కాదని, ఇది దేశ ఆత్మ, సాంస్కృతిక వారసత్వం, స్వాతంత్ర పోరాటాల ఆదర్శం పట్ల సామూహిక నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలున్నాయో, వందే మాతరంను ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారికి కూడా అదేవిధంగా శిక్ష విధించబడుతుందని రాయ్ స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభ ప్రత్యేక ప్రస్తావనలు చేపట్టింది. ఇందులో సభ్యులు అత్యంత ప్రాధాన్యత కలిగిన సమస్యలను ప్రస్తావించారు. ఆ తర్వాత రాజ్యసభ రేపు 11 గంటల వరకు వాయిదా పడింది. ఆకాశవాణి.

0: వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు కోటి మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా పాల్గొనేవారంతా మత్తు పదార్థాల విముక్తి ప్రతిజ్ఞ చేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచారం అనేది దేశవ్యాప్తంగా 100 వారాల పాటు సాగే ఒక జన భాగస్వామ్య ఉద్యమం. యువత మత్తు పదార్థాల వ్యసనానికి దూరంగా ఉండేలా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం యువత నేతృత్వంలో అవగాహన కార్యక్రమాలు, కమ్యూనిటీ ర్యాలీలు, నషాముక్త్ ప్రతిజ్ఞలు నిర్వహించబడతాయి. ఈ ప్రచారంలో యువతను భాగస్వాములను చేసేందుకు మైభారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. దీనిలో భాగస్వాములు కావాలనుకునేవారు మైభారత్ ప్లాట్ఫామ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో భారతీయ సాంప్రదాయ కళారూపాలకు చెందిన ఒక కళాకారుల బృందాన్ని కలుసుకుని వారి కళాఖండాలను వీక్షించారు. ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రాం కింద బనారస్ మురళి, ఢాంకా నాయక, కేరళ మురళి, బసోహిలి, సుర్పుర్, మైసూర్ వంటి సాంప్రదాయ కళారూపాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది కళాకారులు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో బస చేస్తున్నారు. ఈ కార్యక్రమం భారతదేశ కళా సాంప్రదాయాల స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది, అలాగే సాంస్కృతిక గుర్తింపును కాపాడడంలో భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తుంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఢిల్లీ, కొంకణ్, గోవా, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ సాక్షి చౌదరి 51 కేజీల విభాగంలో సెమీఫైనల్స్కు దూసుకెళ్లి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. నేటి మ్యాచ్లో సాక్షి 5-0 తేడాతో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి చివరి దశకు చేరుకున్నారు. అంతకుముందు పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించడం ద్వారా భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్లో ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో హర్జీందర్ కౌర్ రజత పతకం సాధించారు. హర్జీందర్కు కామన్వెల్త్ గేమ్స్లో ఇది వరుసగా 2వ పతకం. గతంలో 2022 బర్మింగ్హామ్స్లో గేమ్స్లో ఆమె కాంస్య పతకం గెలుచుకున్నారు. దీంతో గ్లాస్గో గేమ్స్లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 12కు చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఏనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో ముందుగా ప్రస్తుత పరిస్థితుల్లో అపరాల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధుగారితో పరిచయం వింటారు. అనంతరం ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి సాగులో రైతులకు సూచనల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయం వింటారు. పరిచయకర్త పులుమటి పంకజమోహన్.
1: నమస్కారం అండి మధు గారు, మీరు అపరాల విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదా, మరి ఈసారి వర్షాభావం వల్ల నీరు ఉండి అపరాలు వేసుకున్న వారికి, ఇంకా ముందు వేసుకోబోయే వారికి ఇలా రైతులు సాగు చేసుకుంటే మనకి అపరాల సాగులో అధిక దిగుబడి రావచ్చు.
2: నమస్తే అండి. ఇప్పుడు ఈ ప్రస్తుతము ఈ 2026 ఇప్పుడు మనం జూన్ ఎండింగ్లో ఉన్నాం 30 అండ్ ఇప్పుడున్న పరిస్థితులను కనుక చూసుకున్నట్లయితే కేవలం 15-20% రైతులు మాత్రమే విత్తనాలు విత్తుకోవడం జరిగింది. అపరాల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మామూలుగా జనరల్గా పరిస్థితులు చూస్తున్నట్టయితే ఎల్నినో ప్రభావం అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం అనేది చాలా తక్కువగా నమోదు కావడం జరుగుతుంది. అసలు ఎల్నినో అంటే జనరల్గా చెప్పాలనుకుంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలం మీద ఉష్ణోగ్రతల తేడా వలన, అలాగే తూర్పు నుంచి ఏదైతే గాలులు వీస్తున్నాయో అవి బలహీన పడడం వలన భారతదేశానికి ఈ ఎల్నినో ముప్పు అనేది వస్తుంది. ఇది కూడా దాదాపు 2-7 ఒకసారి వస్తుంది. అది 8 రావచ్చు. అలాగా వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా ప్రభావం అనేది వర్షపాతం తక్కువగా చూపిస్తుంది. అయితే దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే మామూలుగా సాధారణ వర్షపాతము 96-104% ఏదైతే ఉంటుందో దాన్ని మనం సాధారణ వర్షపాతంగా చెప్పడం జరుగుతుంది. అలాగే 90 మనకు 95% సాధారణం కంటే తక్కువ వర్షపాతం. అసలు ఈసారి IMD సూచనల ప్రకారం, ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ ఏం చూస్తుందంటే 90% కన్నా తక్కువగా పడే అవకాశం ఉంది అని చెప్తుంది వర్షాలు. అది జూన్ కావచ్చు, జూలై కావచ్చు, ఇంకా ఆగస్టు సెప్టెంబర్లో ఇంకా దీని పరిస్థితి ఎక్కువగా ఉండబోతుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు జూన్లో దాదాపు ఎక్కడా లేవు పడ్డా కూడా అక్కడక్కడ ఏదో 10 mm, 5 mm, 15 mm అట్లా పడుతుంది, 20 mm కొన్ని ప్లేసులు ఇంకా పడని ప్లేసులు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో అపరాల సాగు వేరే పంటలతో పోల్చినప్పుడు చాలా మేలు, ఎందుకంటే వర్షపాతం తక్కువ ఉన్నప్పుడు ఏదైతే మనం ఆపత్కాలిక పంటల ప్రణాళికలో భాగంగా మామూలుగా మొక్కజొన్న కానీ, పత్తి కానీ, వరి కానీ ఇవన్నీ ఎక్కువ సంఖ్యలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే ఎక్కువ వరి విస్తీర్ణం ఉంది, తర్వాత పత్తి విస్తీర్ణం ఉంది. వరి చూసుకుంటే దాదాపు 1,00,000 పైన ఉంది ఖరీఫ్ రవి, ఒక వర్షాకాలంలోనే దాదాపు 60,00,000 అలాగే పత్తి చూసుకున్నా కూడా 55,00,000 ఆ రకంగా సాగు ఉంది. కాబట్టి దాన్ని కొంతమేర తగ్గించి ఈ పంటలు అపరాల పంటల మీదకి ఖచ్చితంగా మళ్ళాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆసన్నమైందని చెప్పచ్చు.
1: అంటే ఎలాంటి అపరాలు అంటే సాగు చేసుకుంటే రైతులకు లాభదాయకంగా ఉంటుంది
2: ఈ పరిస్థితులలో ముఖ్యంగా అపరాలు అన్నటువంటి ముఖ్యమైన పంటలలో మనకు కంది కావచ్చు, పెసర మినుము కావచ్చు, బొబ్బరి కావచ్చు, ఈ 4 పంటలు వేసుకోవడానికి అత్యంత అనుకూలం. ఇప్పుడు వర్షపాతం తక్కువ, నీటి సౌలభ్యం చాలా తక్కువ ఉన్నా కూడా మనం ఈ పంటలు చేసుకోవచ్చు. అసలు సౌలభ్యం లేని వాళ్ళు కూడా కొంతమేర కంది పంట వేసుకోవడానికి ఛాన్స్ ఉంది, వేరే పంటలు ఏమి వేసుకోవడానికి లేదు. తర్వాత ఇవే కాకుండా ఇంకా మనకు ముఖ్యంగా చెప్పాలంటే జొన్న, తర్వాత రాగులు, సజ్జలు, ఈ పంటలు కూడా ఎన్నుకొని సాగు చేసుకోవచ్చు.

0: దాంతో పాటు. తర్వాత ముఖ్యంగా ఏ ఏక పంటగానే కుండ పత్తి లాంటి పంటను ఖచ్చితంగా కంది లాంటి పంటను లేదా పెసర లాంటి పంటలను అంతర పంటగా ఎన్నుకొని 1:4 కానీ, అంటే ఒకసారి కంది 4 సార్లు పత్తి, లేదా 1:6 కానీ ఆ రేషియోని మెయింటైన్ చేయాలి. అలాగే మొక్కజొన్న ఏక పంటగా వేసే వాళ్ళు కూడా 1:4 లేదా 1:2, అంటే ఒకసారి కంది 2 సార్లు మొక్కజొన్న, అది స్వీట్ కార్న్ కావచ్చు, బేబీ కార్న్ కావచ్చు, నార్మల్ మొక్కజొన్న కూడా కావచ్చు. ఆ రకంగా వేసుకున్నట్లయితే ఈ పరిస్థితులలో ఒక పంట దెబ్బతిన్నా కూడా మిగతా పంట నుంచి మనం లాభం చేకూర్చుకున్న వాళ్ళం అవుతాం. ఈ రకంగా అపరాలను ఎన్నుకొని ఖచ్చితంగా సాగు చేయాలి. ఇప్పటి వరకు ఆల్రెడీ వేసుకున్న రైతులు, ఆల్రెడీ గింజలు తీసుకొని వెళ్ళి వేసుకున్న రైతులకు సూచనలు ఏంటంటే, అది మంచిగానే జెర్మినేషన్ వచ్చి ఉంటే వాటిని కాపాడుకునే పరిస్థితులలో, అంటే వాటిని కాపాడుకోవాలి మనం. వాటిని కాపాడుకోవాలంటే అసలే మనకు సపోజు ఇరిగేషన్ ఇచ్చే ఫెసిలిటీ లేదు, నీటి సౌలభ్యం లేదు అనుకున్నప్పుడు, మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు, 15 రోజులు 20 రోజులప్పుడు వర్షాలు అసలే లేవు, మనం నీటి తడి ఇచ్చే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు, యూరియా 1% స్ప్రే, మామూలుగా పెద్దగా అయినాక మొక్కలకు ఆఫ్టర్ 60 డేస్ 2% చెప్తాం, ఇప్పుడు సీడ్లింగ్సే కాబట్టి 1%, అంటే 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అంటే పోషకాలు అయినటువంటి నత్రజని అంతది, నీరు కూడా అంతది మొక్కకు. ఆ రకంగా మొక్కలు వడిలిపోవు, ఇంకో 10 రోజులు 15 రోజుల వరకు నెట్కి వస్తుంది. అది చేసుకోవాలి. ఇక అసలే వేసుకోలేని రైతులు ఏం చేయాలంటే, వాళ్ళు ఇప్పుడు సీడు రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు స్టార్ట్ అయినాయి, జస్ట్ ఈ నిన్న మొన్నటి నుంచి లైట్గా వర్షాలు పడుతున్నాయి, 5 mm రోజుకు 10 mm పడుతున్నాయి. అది చూసుకొని ఇప్పుడు 15 జూలై వరకు కూడా సాధారణమైన మనకు సాంద్రతతోని, అంటే ఎకరానికి 2 నుంచి 3 కిలోల విత్తనంతోనే వేసుకోవచ్చు. ఏదైతే మనం నల్లరేగడి నేలల్లో 180 సెంటీమీటర్లు సాలుకు, అంటే 6 ఫీట్లు, లేదా 150 సెంటీమీటర్లు, అంటే 5 ఫీట్లు, 5 నుంచి 6 ఫీట్లు సాలుకు మొక్కల మధ్య దూరం 20 సెంటీమీటర్లు. అలాగే ఎర్రచిలక నేలలో వచ్చేసరికి 2 సార్ల మధ్య దూరం 120 సెంటీమీటర్లు లేదా 90, అంటే 4 ఫీట్లు లేదా 3 ఫీట్లు ఫాలో కావాలి. మొక్కల మధ్య మాత్రం సేమ్ 20 సెంటీమీటర్లు. ఇది కంది పంటలు. ఇక పెసర మినుము 30 సెంటీమీటర్లు బై 10 సెంటీమీటర్లు, 1 ఫీటు బై 1 సార్ల మధ్య 1 ఫీట్ ఉండాలి, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు సరిపోతుంది. ఎకరానికి పెసర అయితే 6 నుంచి 7 కిలోలు, మినుము కూడా అంతే 6 నుంచి 7 కిలోలు అయితే సరిపోతుంది. అయితే కొంతమంది విదజల్లుకొని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఈ సాళ్ళల్లో వేసుకోవడం దానికన్నా, వాళ్ళు కొంచెం విత్తనం మోతాదు పెంచుకొని ఎకరానికి 9 నుంచి 10 కిలోలు కూడా విత్తనం విదజల్లుకొని వేసుకోవాలి, పెసరైనా మినుమైనా. కందికి విదజల్లే పద్ధతి ఉండదు కాబట్టి కంది ఖచ్చితంగా సాళ్ళ పద్ధతిలోనే సాగు చేయాలి. ముఖ్యంగా ఈ పరిస్థితులను తట్టుకోవాలంటే వేసుకునేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోవాలి ఖచ్చితంగా. వేసుకునే విధానం కనుక చూసుకున్నట్టయితే ఫ్లాట్ పద్ధతిలో కాకుండా బోదె కాలువల పద్ధతిని పాటించి విత్తుకోవాలి. బోదె కాలువల పద్ధతి పాటించి బోదెల మీద మనం విత్తనాలు పెట్టుకున్నప్పుడు 1/3 వంతులో ఆ ఏదైతే కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ ఎక్కువ, సపోజ్ వర్షం పడ్డా కూడా ఎప్పుడన్నా ఒక రోజుకు 50 mm 100 mm పడ్డా అది డ్రైనేజ్ ఛానల్గా ఉపయోగపడుతుంది. తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు ఆ రూట్ జోన్లో మనం నీరు ఎక్కువ రోజులు ఉండడానికి ఆ కాలువలో కొంత నీరు ఉండి ఉపయోగపడుతుంది, అది 1 వారం రోజులు ఎక్స్టెండ్ అవుతుంది ఫ్లాట్ పద్ధతితో పోల్చుకున్నప్పుడు. కాబట్టి ఈ పద్ధతిని పాటించడం చాలా, అంటే నీటిని సంరక్షించుకునే పద్ధతులలో ఇది ముఖ్యమైన పద్ధతి.
1: వర్షపాతం
0: తక్కువ కూడా మనం దీని నుంచి బయటపడవచ్చు. అందుకే బోధ కాలువలు ఖచ్చితంగా చేసుకొని ఆ బోధల మీద మనం కంది విత్తనాలు నాటుకోవాలి. ఇక తర్వాత ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే సాధారణంగా మనకు 8 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు, తర్వాత ఒక 20 కిలోల బాస్మతి ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. అనగా మనకు ఒక 18 కిలోల యూరియా, ఎకరానికి 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే సరిపోతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి, అంటే మనకు సాయిల్ టెస్ట్ బేస్డ్గా చేసుకోవాలి. పొటాషిక్ ఫెర్టిలైజర్స్ కూడా మనకు మ్యూరేట్ ఆఫ్ పొటాషియం దొరుకుతుంది కదా, అది ఎకరానికి 2 సంవత్సరాలకు ఒకసారి 15 కిలోలు వేసుకుంటే డిఫాల్ట్గా సరిపోతుంది, 15 కిలోలు ఒక ఎకరానికి అట్లా వేసుకోవాలి. లేదు ఇదంతా వద్దు అనుకున్నప్పుడు డిఏపి ఒకటి కూడా వేసుకున్నా ఓకే. కాకపోతే డిఏపి కన్నా ఈ స్ట్రేట్ ఫర్టిలైజర్స్, సూటి ఎరువులు ఏదైతే ఉన్నాయో వేసుకుంటే మనకు సల్ఫర్ కానీ తర్వాత ఇవన్నీ గంధకం ఇవన్నీ వస్తాయి కాబట్టి కొంచెం మనకు బెటర్. ఇంకొకటి మనకు కలుపు యాజమాన్యం కూడా చాలా కీలకం. కలుపు ఈ సమయానుకూలంగా, అంటే ఇన్ టైంలో కనుక మనం కంట్రోల్ చేయగలిగితే మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఈజీగా 50 నుంచి 70% వరకు

0: దిగుబడులని తగ్గుతాయి. కలుపు యాజమాన్యంలో భాగంగా మొదటగా విత్తుకున్నాక వెంటనే మనకు పిండి మిత్తలేని అనే మందు, ఇక నువ్వు 30% ఈసీ కావచ్చు, 38.7 సిఎస్ పద్ధతి కావచ్చు, సిఎస్ మోడల్ కావచ్చు, క్యాప్సులేటెడ్ సస్పెన్స్ 38.7, ఇది వచ్చేసి స్టాంప్ ఎక్స్ట్రాగా లాగా దొరుకుతుంది. నార్మల్ అయితే స్టాంప్, ఈ స్టాంప్ ఎక్స్ట్రా మామూలుగా 700 ml మనకు అందుబాటులో ఉంటుంది. అది ఎకరానికి 700 ml ఒక ఎకరానికి కొట్టుకోవాలి, 200 లీటర్ల నీటిలో కలుపుకొని నేల అనేది తేమగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ కలుపు మందులు కూడా ఖచ్చితంగా చేతి పంపులు కానీ, బ్యాటరీ స్ప్రేయర్లు కానీ, నాక్స్పాక్ స్ప్రేయర్లు కానీ వాడి కొట్టుకోవాలి. పవర్ స్ప్రేయర్లు 8% వాడదు. ఈ పవర్ పంపులు, తైవాన్ పంపులు కూడా వాడుతున్నారు తొందరగా అయిపోవాలనే ఉద్దేశం, కానీ దాంతో మనకు 50-60% దాని ఎఫిషియన్సీ, ఎఫికసీ అనేది ఉంటుంది. మనకు 100% ఆ కుండ మందు పర్ఫెక్ట్గా పనిచేయాలంటే ఖచ్చితంగా చేతి పంపులను వాడాలి. నాజిల్స్ కూడా ఫ్లడ్ జెట్ నాజిల్స్ కానీ, సాలిడ్ కోన్ నాజిల్స్ లాంటివి వాడాలి. నీరును కూడా కొంచెం మురికి నీరు కాకుండా శుభ్రమైన నీరును వాడాలి. ఈ కలుపు మందులు వాడేటప్పుడు ఇవి జాగ్రత్తలు అన్నట్టు, మురికి నీరు వాడితే దాన్ని తగ్గిపోతుంది. కలుపు అనేది అంత ఈజీగా కంట్రోల్ కాదు. మురికి నీరు వాడిన వాళ్లకు, పొలంలో మంచి నీరును వాడిన వాళ్లకు ఖచ్చితంగా తేడా ఉంటుంది కలుపు కంట్రోల్ విషయంలో. అలాగే పవర్ స్ప్రేయర్ వాడిన వాళ్ళకి, తర్వాత ఈ మామూలు చేతి పంపు, బ్యాటరీ పంపు వాడిన వాళ్ళు ఖచ్చితంగా ఈ కలుపు కంట్రోల్ విషయంలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. అది రైతులు గమనించాలి. వీటితో పాటు నీటి యాజమాన్యంలో భాగంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఏ రైతైనా కూడా వర్షాభావ పరిస్థితులలో, బిడ్డ పరిస్థితులలో ఇంకో కొంత సమయానికి, అంటే 30-60 రోజుల తర్వాత కనుక చూసుకున్నట్లయితే, అప్పుడు వచ్చినప్పుడు 2% యూరియా పిచికారీ చేసుకోవాలి. ఇంకో 10 రోజుల తర్వాత మనకు 3x19 కానీ, తర్వాత ఇది మనకు దొరుకుతాయి కదా పాలిఫీడ్ మల్టీకే, ఏదో ఒకటి మార్చి మార్చి 2% కొట్టుకున్నట్లయితే పోషకాలు అందుతాయి, నీరు కూడా అందుతుంది. కాబట్టి మనం ఈ బిడ్డ పరిస్థితుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మనకు ఈ నిప్పింగ్ పరిస్థితులు వచ్చినప్పుడు, మనకు వర్షాకాలంలో మంచి వర్షాలు ఉండి మంచిగా పెరుగుతుంది అనుకున్నప్పుడే, అంటే 30-40 రోజులకే ఒక 2 ఫీట్లు ఎత్తు ఉన్నప్పుడు మాత్రమే నిప్పింగ్ చేసుకోవాలి. ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాలు తక్కువన్నాయి కాబట్టి ఈసారి నిప్పింగ్ చేసుకునేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ పెరుగుదల బాగుంది అనుకున్నప్పుడే నిప్పింగ్ వెళ్ళాలి. 30-35 రోజులు కానీ 40 రోజులకు మనకు మోకాలెత్తు దాటాలి, దాటితేనే నిప్పింగ్. మోకాలెత్తు కూడా దాటలేదు అనుకున్నప్పుడు నిప్పింగ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే వర్షాలు మరీ తక్కువ ఉన్నప్పుడు గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అవసరం ఉండదు. అది ఒకటి ఆలోచించుకోవాలి. తర్వాత ఇక పూత సమయం, అక్టోబర్ నుంచి మనకు ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో మొగ్గ, అప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పాటించి, ఈ దీంట్లో ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ స్టార్టింగ్ నుంచి మన పూత సమయం వరకు ఎలాంటి చీడపీడలు పెద్దగా ఏం రావు. కందికి విషయానికి వస్తుంది, ఎసర మినుముకు సకింగ్ పెస్ట్ కాంప్లెక్స్ అనేది వస్తుంది మనకు రసం పీల్చే పురుగులు. కందిలో ముఖ్యంగా ఓన్లీ మనకు శనగపచ్చ పురుగు కావచ్చు, మరుగు మచ్చల పురుగు కావచ్చు, తర్వాత కాయ ఈగ ఇవే ఎక్కువగా వస్తూ ఉంటాయి పూత సమయం నుంచి స్టార్ట్ అవుతుంది మొగ్గ సమయం. అప్పుడు మన పూత వస్తుంది, మొగ్గ వస్తుంది అనుకున్నప్పుడు నీమాయిలు పిచికారి ప్రొఫిలాక్టిక్ మెథడ్స్లో భాగంగా నీమాయిలు 1500 ppm 5 ml 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి నీమాయిలు ప్లస్ టోఫినోఫాస్ 2 ml కలుపుకొని చేసుకోవాలి. పురుగు ఉధృతిని బట్టి క్లోరాంటెనిల్ కానీ మనకు 60 ml ఒక ఎకరానికి పడుతుంది, అంటే 0.03 ml సరిపోతుంది. అలాగే మనకు ఇంకా వేరే కెమికల్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్లూ బెండమైడ్, తర్వాత ప్రొక్లేము ఇలాంటి కెమికల్స్ కూడా మనం వాడుకొని ఆ పురుగులను కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం పురుగులను కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత యాంత్రీకరణలో భాగంగా మనకు ఇది స్ప్రేయింగ్ డ్రోన్తో కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. తర్వాత కోత కూడా మనకు యాంత్రికంలో భాగంగా కంబైండ్ హార్వెస్టర్తో కూడా చేసుకొని మంచి ఆదాయం పొందవచ్చు రైతులు.
1: ఇంతవరకు రైతులకు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో మీరు చక్కని సూచనలు ఇచ్చారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ.
2: శ్రోతలు, ఇంతవరకు ప్రస్తుత పరిస్థితుల్లో అపరాల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పులమటి పంకజమోహన్. ఇప్పుడు వినండి

0: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి సాగులో రైతులకు సూచనల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పులమటి పంకజ మోహన్.
1: ప్రస్తుతం వాతావరణ పరిస్థితులలో పత్తి సాగు రైతులు ఏ విధంగా సాగు చేసుకుంటే వారికి లాభదాయకంగా ఉంటుందో వివరిస్తారా?
2: నా పేరు డాక్టర్ వి వెంకన్న, ప్రధాన శాస్త్రవేత్త, పత్తి విభాగం. పత్తి రైతులు ఏంటంటే ఇంతకుముందే విత్తనం విత్తుకున్న రైతులు కొద్దిగా వాటి మొక్కల యొక్క రక్షకతలు నీళ్లు ఉంటే నీళ్లు కట్టుకోవాలి. ఎక్కడైతే బావుల కింద బోర్ల కింద వీలైతే కొద్దిగా తడినిచ్చుకుంటే మొక్కలు కొద్దిగా బతికే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే రైతులు ఇంకా విత్తనం విత్తుదాము అనే ఆలోచన చేస్తూ ఉన్నారో వాళ్ళు మనకు ఇంకా వర్షం అంటే వచ్చే అవకాశం ఉన్నట్లయితే కనుక వర్షం పడితే కనుక 70 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిన తర్వాత మనం విత్తనాలు విత్తుకోవచ్చు. ఎందుకంటే జూలై 20 తారీఖు వరకు మనకు పత్తిని విత్తుకునే అవకాశం ఉంటుంది. అందుకని రైతులు జూలై 20 వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఆలోచన చేసుకొని విత్తుకోవాలి. ఎక్కడైతే చిలకా నీళ్ళు, వర్షాధారంగా పండే పంటలు, మధ్యస్థ నీళ్ళు, తక్కువ బలం ఉన్న నీళ్ళలో మనం అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేస్తే రైతులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రైతులు వాళ్ళ యొక్క సాధారణ పద్ధతిలో 2 ప్యాకెట్లు వాడుతూ ఉంటే ఎకరానికి ఇక్కడ 6 ప్యాకెట్ల వరకు వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా సాధారణ పద్ధతిలో 7,500 మొక్కలు వస్తే వాళ్ళకి ఒక ఎకరానికి ఇక్కడ సుమారుగా 30-35 వేల మొక్కలు వచ్చే విధంగా చేసుకొని దగ్గర అంటే వరుసకు మధ్యన 90 సెంటీమీటర్లు అంటే 3 అడుగులు, అదేవిధంగా మొక్కకు మధ్యన 20 సెంటీమీటర్లు ఈ విధంగా వేసుకుంటే కనుక వాళ్ళకు మొక్కల సాంద్రత పెరిగి మనకు ఒక ప్రతి ఒక్క మొక్కకి 8 నుంచి 10 కాయలు వచ్చినా కానీ ఎకరానికి రైతుకి 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మొక్కను మనం గుబురుగా బాగా నిటారుగా పెరగనీయకుండా చూసుకోవడానికి మనం కంపల్సరీగా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వాడుకోవాలి. అదేంటంటే మనకు మెప్పిక్ వాడుకోవడం చెప్తా ఉంది, అది 45 రోజులకు ఒకసారి, 60 నుంచి 60 రోజులకు ఒకసారి 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మొక్క యొక్క ఎదుగుదలను నిరోధిస్తుంది. అదేవిధంగా కాయలు, పూత, కాత, కాయ ఒకేసారి వచ్చేసి కాయలు కూడా ఒకేసారి పగిలి పత్తి ఏరడానికి 1-2 సార్లు పత్తి ఏరుగుతో పంట కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పకుండా మెపీ కొట్టుకోలేడు అంటే చమత్కారం దక్కుతుంది. మనకు 1 మిల్లీలీటరు 40-45 రోజులకు ఒకసారి 60 నుంచి 60 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకుంటే మొక్క ఎదుగుదలను నిరోధిస్తుంది. దానివల్ల ఏంటంటే కాయ ఒకేసారి పక్కతోకి వచ్చి మనకు పత్తి కూడా ఒకేసారి తీతకు తీసే విధంగా అవకాశం ఉంది. కాబట్టి రైతులు అధిక సాంద్ర పద్ధతిలో ఏదైతే తక్కువ పంట కాలం కలిగి మంచి దిగుబడి చేరకాలైతే ఉంటాయో వాటిని ఎంచుకొని రైతులు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పత్తి 80 పరిస్థితిలో డిసెంబర్ 15 తర్వాత పత్తిని మనం పంటను 80 పరిస్థితిలో పొడిగించకూడదు. అంటే నీటి తరలు ఇచ్చేసుకొని మళ్ళీ పత్తి తీస్తాము అనుకుంటే మాత్రం పొరపాటే అవుతుంది. ఎందుకంటే గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగిపోయి పత్తి క్వాలిటీ పత్తి రాకపోవడం వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గులాబీ రంగు పురుగు యొక్క సన్నతిని కూడా మనం వృద్ధి చేసుకోవడం అవుతాం. కాబట్టి 80 పరిస్థితిలో డిసెంబర్ 15 తర్వాత పత్తిని కొనసాగించకూడదు. అదేవిధంగా నీటి వసతి ఉంటే కనుక డిసెంబర్ 15 తర్వాత ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ మనం ఆ పత్తి మూళ్లను భూమిలో కలియదున్నేసి మొక్కజొన్నలు కానీ, నువ్వులు కానీ, వేరుశనగ కానీ, అదేవిధంగా పొద్దుతిరుగుడు కానీ, పెసర్లు కానీ, మినుములు కానీ ఇలాంటి పంటలు వేసుకుంటే రైతుకు ఇంకో విధంగా మనం ఇంకో పంట వేసుకునే అవకాశం ఉంటుంది. రైతులకు మంచి ఆదాయం వచ్చేసి రైతులకి మేలు చేకూరే అవకాశం ఉంటుందని చెప్పి
1: ఎరువుల ప్రస్తుత పరిస్థితుల్లో
2: రైతులు ఏంటంటే తప్పకుండా 1 ఎకరానికి 4 టన్నుల పశువుల పెంట వేసుకోవాలి. అదేవిధంగా పచ్చి రొట్టె ఎరువులను వేసుకోవాలి. అంటే ఇప్పుడైతే సమయం దాటిపోయింది కాబట్టి మనకు ఏంటంటే పశువుల ఎరువులను వేసుకోవడం 4 టన్నుల వరకు. అదేవిధంగా ఎకరానికి మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కులో 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. అదేవిధంగా విత్తిన తర్వాత మనకు 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, అదేవిధంగా 80 రోజులకు ఒకసారి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ కలిపి రైతులు వేసుకోవాలి. ఎక్కడైతే నీటి ఎద్దడి ఎక్కువైపోయి లేదా నీటి వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు నీటి నిల్వ ఉండి ఎక్కడైతే స్ట్రెస్కి గురవుతుందో అక్కడ DAP 2% కానీ, అదేవిధంగా పొటాషియం నైట్రేట్ కానీ, పాలిఫిడ్ కానీ ఇలాంటి మందులు మనకు ఈ సప్లిమెంటరీ న్యూట్రియన్స్ లాగా వీటిని వాడుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండి మొక్కలకి అంటే ఏదైతే వేరు నుంచి తీసుకునే శక్తి లేనప్పుడు పైపాటుగా మనం పాలిఫీడ్ కానీ, 999 కానీ ఇలాంటి పిచికారీ చేసుకుంటే రైతుకు మేలు జరుగుతుంది.
1: సార్, ఇప్పుడు ప్రస్తుతము పత్తి పంట ఏ దశలో ఉంది? రైతులకు ఈసారి లేట్ అయింది కదా వర్షాభావం వల్ల, మరి ఎలాంటి విత్తనాలు వాళ్ళు ఎన్నుకుంటే దిగుబడి సాధిస్తారు?
2: ఎక్కడైతే రైతులకు ఇప్పుడు ఆల్రెడీ ఆలస్యం అవుతుంది, కానీ మనం ఏంటంటే జూలై 20 వరకు కూడా విత్తనం విత్తుకోవచ్చు. మన రైతులు ఏంటంటే మనకు రోహిణి కార్తె అంటే సుమారు 25 మే నుంచి విత్తనం విత్తుకుంటా ఉంటారు. అంటే ఈసారి ఎల్నినో ప్రభావంతో కొద్దిగా వర్షం

0: తక్కువ రావడం వల్ల ఇంకా రైతులు కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రైతులు ఏంటంటే నిర్మోహమాటంగా మనకు జూలై 20 వరకు విత్తనం విత్తుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే రైతులకి తక్కువ పంట కాలం కలిగి ఎక్కువ దిగుబడి వచ్చే రకము అంటే 150, 140, 150, 155 రోజుల పంట కాలం కలిగిన హైబ్రిడ్స్ని ఎంచుకోవాలి. వాళ్ళు ఏంటంటే గత సంవత్సరాల 5-6 సంవత్సరాల వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి ఏ హైబ్రిడ్ వేసుకుంటే మంచి రకం వస్తుంది, మంచి దిగుబడి వస్తుందని తెలుసుకొని అలాంటి హైబ్రిడ్ని ఎంచుకుంటే వాళ్ళకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తక్కువ పంట కాలం ఉన్నది తీసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చిలుక నీళ్ళు కానీ తక్కువ బలం ఉన్న నీళ్ళు కానీ వర్షాధారంగా ఉండే సిచ్యువేషన్లో అధిక సందర్భంలో సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడైతే పత్తి విత్తనాలు విత్తుకున్నారో రైతులు కలుపు తీయడానికి 1-2 సార్లు గుంటకలు తోలుకోవడం, అదేవిధంగా ఏదైనా సకింగ్ పెస్ట్ కాంప్లెక్స్ అంటే ఏదైనా రసం పీల్చే పురుగులు వస్తే కనుక వాటికి నీమాయిల్ లాంటి పిచికారి మందు చేసుకోవడం, అదేవిధంగా ఏదైనా స్టిక్కీ ట్రాప్స్ అంటే జిగురు అట్టలు పెట్టుకోవడం అంటే నీలి రంగు కానీ పసుపు రంగు జిగురు అట్టలు పెట్టుకుంటే మనకు ఆ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క అంటే వాటి యొక్క ఉధృతిని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏమైనా పురుగు కనుక వస్తే కనుక మనం ఏమైనా ఉంటే చిన్న చిన్న అంటే నీమాయిల్ కానీ ప్రొఫినోఫాస్ కానీ మోనోకోటోఫాస్ కానీ ఇలాంటి మందులు పిచికారి చేసుకుంటే పురుగు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. రైతులకు ఏంటంటే ఇప్పుడు మీరు జనరల్గా చూస్తుంటే రైతులు కూడా ఇప్పుడు వరి వేసే రైతులు వరి ఏంటంటే మనకు మధ్యకాలిక రకాలు కానీ స్వల్పకాలిక రకాలకి వెళ్ళడం మంచిది. అదేవిధంగా మధ్యకాలిక రకాలు వేద్దామనుకునే రైతులకు ఏంటంటే మనకు డైరెక్ట్ సీడింగ్ మెథడ్ అంటే డైరెక్ట్ దుక్కి దున్ని విత్తే విత్తనం వేసుకునే రకము అంటే బ్రాడ్కాస్ట్ మెథడ్ కానీ డ్రమ్ సీడింగ్ మెథడ్ కానీ ఈ విధంగా వెళ్తే మనకు పంట కాలం తక్కువైపోయి స్వల్పకాలిక రకాలు కాబట్టి మనకు ముందుగా పంట కోతకు వచ్చి రైతులకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఈ సమయంలో దీర్ఘకాలిక రకాలకు పోకపోవడమే మంచిది, ఎందుకంటే ఎల్లిన ప్రభావం వల్ల కొద్దిగా లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి మనకు వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి రైతులు దృష్టిలో ఉంచుకొని వీలైతే కనుక నీటి వసతి ఉన్న దగ్గర వరికి వెళ్ళడం, లేదంటే కనుక ఆరుతడి పంటలు వేసుకోవడం, పప్పు దినుసులు పంటలు కానీ అంటే మినుములు పసుపు మన పెసర్లు కందులు కానీ అదేవిధంగా వేరుశనగ అదేవిధంగా నువ్వులు కానీ అదేవిధంగా పొద్దుతిరుగుడు కానీ అదేవిధంగా మొక్కజొన్నలు కానీ ఆరుతడి పంటలు ఎక్కువ నీళ్ళని తీసుకొని పంటలకు వెళ్తే రైతులకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతులు వాతావరణ పరిస్థితులను చూసి మాత్రము ముందుకెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, ఎందుకంటే ఎల్లిన ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు కొన్ని ఏదైతే నీటిని ఎక్కువగా తీసుకునే పంటలకు వెళ్ళకపోవడమే మంచిదని చెప్పి శాస్త్రీయ పరంగా సూచిస్తూ ఉన్నాం.
1: ఇంతవరకు పత్తి సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు
2: శ్రోతలు. ఇంతవరకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి సాగులో రైతులకు సూచనల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పులమటి పంకజ్ మోహన్. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి. ప్రజా ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: దేశ పురోభివృద్ధికి ప్రాథమిక పునాది ప్రజా ఆరోగ్యం. సమాజంలోని

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. అందుకే భారత ప్రభుత్వం ప్రజా ఆరోగ్య పరిరక్షణ, మహిళా సాధికారతను అత్యంత కీలకమైన బాధ్యతలుగా గుర్తించి అనేక సంక్షేమ పథకాల అమలుతో వాటిని సుస్థిరం చేస్తోంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఈ సంస్కృత శ్లోకాన్ని బట్టి మన సంస్కృతిలో ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనకు అర్థమవుతుంది. వ్యక్తిగత ఆరోగ్యం కుటుంబానికి ఆనందాన్నిస్తే, ప్రజా ఆరోగ్యం దేశానికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. అందుకే దేశ ప్రజలందరికీ కూడా నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజా ఆరోగ్య రక్షణ కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం వరకు ప్రతి దశలోనూ ప్రజలకు భరోసా కల్పించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, పేద కుటుంబాలు వైద్య ఖర్చుల వల్ల అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ఆయుష్మాన్ భారత్, జాతీయ ఆరోగ్య మిషన్ వంటి అద్భుతమైన ఆరోగ్య పథకాలను ప్రవేశపెట్టి క్షేత్ర

0: రక్షణ కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం వరకు ప్రతి దశలోనూ ప్రజలకు భరోసా కల్పించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి పేద కుటుంబాలు వైద్య ఖర్చుల వల్ల అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ఆయుష్మాన్ భారత్, జాతీయ ఆరోగ్య మిషన్ వంటి అద్భుతమైన ఆరోగ్య పథకాలను ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పేద ప్రజలు ఉచితంగా నాణ్యమైన చికిత్సలు పొందే వీలును కల్పిస్తున్నాయి. ఇవే కాక కొన్ని ప్రాణాంతక వ్యాధులను సమూలంగా నిర్మూలించేందుకు పటిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది టీబీ ముక్త్ భారత్ అభియాన్. ఈ పథకం గురించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారి ద్వారా.
1: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మన దేశంలో అత్యంత ప్రాధాన్యంతో అమలు చేస్తున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ గురించి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోవాలని అనుకుంటున్నాను. క్షయవ్యాధి టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులకు ప్రభావితం చేస్తుంది. అయితే మెదడు, ఎముకలు, మూత్రపిండాలు, లింఫ్ గ్రంథులు వంటి ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేయవచ్చు. టీబీ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు గాలిలోకి వ్యాపించే సూక్ష్మక్రిముల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే టీబీ పూర్తిగా నయం చేయగల వ్యాధి. సరైన సమయంలో గుర్తించి పూర్తిగా చికిత్స తీసుకుంటే టీబీని పూర్తిగా నిర్మూలించవచ్చు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ అంటే ఏమిటి? భారత ప్రభుత్వం జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ద్వారా టీబీ ముక్త్ భారత్ అభియాన్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని క్షయవ్యాధి రహిత దేశంగా మార్చడం. దీనిలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజాప్రతినిధులు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ ముఖ్య లక్ష్యాలు ఏమంటే ప్రతి టీబీ రోగిని గుర్తించడం, అనగా 2 వారాలకు పైగా దగ్గుతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని టీబీ పరీక్షలు చేయించడం, అధిక ప్రమాదంలో ఉన్న ప్రజలకు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించడం, టీబీ మరణాలు తగ్గించడం, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభించడం, నాణ్యమైన మందులు, సరైన పర్యవేక్షణ, పోషకాహారం అందించడం ద్వారా ఈ టీబీ మరణాలను తగ్గించడం, టీబీ రోగులతో కలిసి నివసించే కుటుంబ సభ్యులకు అవసరమైన టీబీ నివారణ చికిత్స అందించడం, టీబీ ప్రివెంటివ్ థెరపీ, ప్రజల భాగస్వామ్యం. టీబీ నిర్మూలనకు ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలి. ఇతర వ్యాధులను గుర్తించడం, టీబీతో పాటు మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, పోషకాహార లోపం, క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా గుర్తించి చికిత్స అందించడం. టీబీ లక్షణాలు మరి ఏమంటే 2 వారాలకు పైగా దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, ఛాతీ నొప్పి, కఫంలో రక్తం రావడం. టీబీని ఎలా నిర్ధారణ చేస్తారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్న పరీక్షలు కఫం పరీక్ష, ఛాతీ ఎక్స్రే, ట్రూనాట్, సిబినాట్ వంటి నాట్ పరీక్షలు, ఔషధ నిరోధక పరీక్షలు, ఇవి అతి వేగంగా ఖచ్చితంగా వ్యాధిని గుర్తిస్తాయి. టీబీ చికిత్స. టీబీకి ప్రభుత్వం పూర్తిగా ఉచిత చికిత్స అందిస్తోంది. రోగి తప్పకుండా ప్రతిరోజు మందులు వాడాలి. వైద్యులు చెప్పినంత కాలం చికిత్స పూర్తి చేయాలి. మధ్యలో మందులు ఆపకూడదు. మందులు మధ్యలో ఆపితే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వచ్చే ప్రమాదం ఉంటుంది. నిక్షయ పోషణ యోజన. టీబీ రోగుల ఆరోగ్య పునరుద్ధరణ ప్రభుత్వం నిక్షయ పోషణ యోజన ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. పోషకాహారం తీసుకోవడం వలన చికిత్స ఫలితం మెరుగుపడుతుంది. నిక్షయమిత్ర కార్యక్రమం. స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు, సేవా సంస్థలు, దాతలు టీబీ రోగులకు పోషకాహారం, అవసరమైన సహాయం అందించేందుకు నిక్షయమిత్రాలుగా నమోదు కావచ్చు. ఇది ప్రజల భాగస్వామ్యానికి ఒక మంచి ఉదాహరణ. టీబీ నివారణకు మనం చేయాల్సిన పనులేమి? దగ్గినప్పుడు నోరు, ముక్కు కప్పుకోవాలి. ఇంట్లో గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులకు అవసరమైన పరీక్షలు చేయించాలి. వైద్యులు సూచించిన నివారణ చికిత్స తీసుకోవాలి.

0: చేసుకోవాలి. టీబీపై అపోహలు తొలగిద్దాం. చాలా మంది టీబీ అంటే భయపడుతున్నారు, ఇది నిజం కాదు, గుర్తుంచుకోండి. టీబీ పూర్తిగా నయమవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితం. టీబీ రోగులకు దూరం పెట్టుకోకుండా వారికి ధైర్యం చెప్పాలి. ప్రతి ఒక్కరి బాధ్యత టీబీ నిర్మూలనలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలి. ప్రియమైన శ్రోతలారా, మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు 2 వారాలకు పైగా దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరీక్షలు చేయించుకోండి. టీబీ ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. టీబీకి పరీక్షలు ఉచితం, చికిత్స ఉచితం, టీబీ పూర్తిగా నయమవుతుంది. మనమందరం కలిసి ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి టీబీ రోగికి అండగా నిలిచి టీబీ ముక్తు భారత్, ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణానికి మనవంతు సహకారం అందిద్దాం.
1: ఆరోగ్యవంతమైన పౌరుడే నవభారత నిర్మాణానికి ప్రధాన శిల్పి. అయితే ఆరోగ్యకరమైన సమాజానికి ఆర్థిక భద్రత కూడా అంతే ముఖ్యం. అందులోనూ మహిళా సాధికారత అనేది దేశ ప్రగతికి అత్యంత కీలకం. ఒక దేశం లేదా సమాజం ఎంతవరకు అభివృద్ధి చెందింది అని అంచనా వేయడానికి ఆ సమాజంలోని మహిళల స్థితిగతులే ప్రధాన కొలమానం. స్త్రీ కేవలం ఒక కుటుంబానికే కేంద్ర బిందువు కాదు, నవ సమాజ నిర్మాణానికి కూడా ఆమె అత్యంత కీలకమైన భాగస్వామి. అందుకే స్త్రీలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించి స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళల రక్షణ, ఆరోగ్యం, విద్య, ఆర్థిక ఉపాధిని పెంపొందించడానికి అద్భుతమైన యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఒకవైపు ఆరోగ్య భారతాన్ని నిర్మించే దిశగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వైద్య విప్లవం, మరొకవైపు మహిళలను ప్రగతి శిఖరాల వైపు నడిపిస్తున్న డిఆర్డిఏ సంక్షేమ పథకాలు, మన గ్రామీణ ప్రాంతాల ఆర్థిక సామాజిక రూపురేఖల్ని ఇవి పూర్తిగా మార్చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళల జీవన ప్రమాణాలను పెంచడానికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
2: నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనేది భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక ప్రధాన పేదరిక నిర్మూలన కార్యక్రమం. ఈ పథకం పేద కుటుంబాలకు లాభదాయకమైన స్వయం ఉపాధి మరియు నైపుణ్యంతో కూడిన వేతన ఉపాధిని పొందేలా సహాయపడడం ద్వారా గ్రామీణ పేదరికాన్ని తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో సర్ప ఆధ్వర్యంలో జీవనోపాధుల విభాగం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళా రైతుల కోసం, ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి కాకినాడ జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 2000 మంది మహిళా రైతు ఉత్పాదక సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని సమైక్యపరుస్తూ 20 మండలాల్లో 20 FPOలు అంటే మహిళా రైతు ఉత్పాదక సంస్థలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 20 FPOల్లో 23484 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 7 మండలాల్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్స్ అంటే సమీకృత వ్యవసాయ క్షేత్రాలుగా ఏర్పాటు చేసి దానిలో సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. వీరి ద్వారా మహిళా రైతులకు విభిన్న జీవనోపాధులు ఏర్పాటు చేసుకొని తద్వారా ఆదాయాలు మెరుగుపరచుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. మిశ్రమ పంటల సాగు వలన రైతుకి ఒక పంటలో నష్టం వచ్చినప్పటికీ మిగతా పంటల్లో లాభం చేకూరే అవకాశం ఉంది. అలాగే 20 మండలాల్లో మహిళా రైతుల సామర్థ్య అభివృద్ధి పెంపొందించడానికి శిక్షణలు ఇవ్వడము, జీవన ఉపాధుల సేవా కేంద్రాలు అంటే లైవ్లీహుడ్ సర్వీస్ సెంటర్స్ అంటాము, LSCలు ఏర్పాటు చేయడము, అలాగే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ CHCs అంటాము, వాటిల్లో వ్యవసాయ పనిముట్లని మనం కొనుగోలు చేసి వాటిని తక్కువ రేటుకి మన FPG మెంబర్స్ అందరికి కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. అలాగే మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయం, చేపల పెంపకము, మేలు రకం పశువుల పెంపకము, బ్యాంబూ కల్టివేషన్, అలాగే కోళ్ల పెంపకం వంటి బహుళ ప్రయోజన వ్యవసాయ కార్యక్రమాలని సర్ప ఆధ్వర్యంలో మనం కాకినాడ జిల్లాలో DRDA తరఫున నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో 1000 మంది వెదురు సాగు చేయడానికి మహిళా రైతులను మేము గుర్తించడం జరిగింది. అలాగే సర్క్యులేటరీ ఎక్వా సిస్టమ్ ద్వారా మరి జిల్లాలో

0: మంది మహిళా రైతుల్ని కొరమైన చేపల పెంపకానికి గుర్తించడం జరిగింది. అలాగే మహిళా రైతు ఉత్పాదక సంస్థ ఎఫ్పిఓల ద్వారా కొనుగోలు చేయబడిన ఉత్పత్తులకు గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ చేయడము, వాల్యూ ఎడిషన్, అలాగే మార్కెటింగ్ సౌకర్యం కల్పించడము, ఇవన్నీ కూడా ఈ పథకంలో భాగంగా ఉన్నాయి. ఈ మొత్తం మీద ఈ ఎఫ్పిఓకి సంబంధించి కాకినాడ జిల్లాలో రివాల్వింగ్ ఫండ్ నిమిత్తము 2 కోట్ల రూపాయలు, అలాగే 20 కస్టమ్ హైరింగ్ సెంటర్స్ నిమిత్తము 3 కోట్ల రూపాయలు, అలాగే ఈ సీడ్ క్యాపిటల్ ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకునే మహిళలకి మొదటి విడతగా 40,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్, అలాగే సక్రమ నిర్వహణ జరిగిన తర్వాత వాళ్ళకి 2వ విడతగా 75,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 80,000 మంది మహిళల్ని మనం లఖపతి దీదీలుగా గుర్తించడం జరిగింది. ఇలాంటి ఆర్థిక వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మహిళలు మరియు మహిళా రైతులు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగడానికి అవకాశం ఏర్పాటు చేసినటువంటి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషను మరి కాకినాడ జిల్లాలో మహిళల్లో పేదరికాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
1: స్వయం సహాయక సంఘం అనేది కేవలం ఒక సముదాయం మాత్రమే కాదు, అది మహిళల జీవితాన్ని మార్చే ఉద్యమం. స్వయం ఉపాధి మహిళల స్వాభిమానానికి దర్పణం. వివిధ పథకాల ద్వారా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూతతో నేడు గ్రామీణ మహిళలు అసాధారణమైన ప్రతిభను కనబరుస్తూ సంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఆధునికతను ఆహ్వానిస్తూ తాము కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో లఖపతి దీదీలుగా అవతరించి ప్రగతి పథంలో దిగ్విజయంగా ముందుకు సాగుతూ మహిళా శక్తిని యావత్ ప్రపంచానికి చాటుతున్నారు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు ప్రజా ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. సరైనోడు ఈ చిత్రం కోసం జుబిన్ నత్యాల్, సమీరా భరద్వాజ్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

ఇప్పుడు వినండి మగధీర ఈ చిత్రం కోసం అనుజ్ గుర్వార రీట పాడిన చంద్రబోస్ గీతం సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో పార్లమెంటు రివ్యూ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి ప్రేయసి రావే ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ పాడిన వెనికెళ్ళ రాంబాబు గీతం. సంగీతం సమకూర్చిన వారు ఎంఎం శ్రీలేఖ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనుగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయి, పత్తిపాక కుమార్, నల్లాల శంకరి, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోని, కదిరెస్ అమ్మయ్య వీరందరి కోరికపై

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇప్పుడు వినండి వర్షం ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్, సుమంగళి పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్ర గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జనగాం జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింత శ్రీనివాస్. ఇదే పాటను వినిపించమని కోరుతున్న మరికొంతమంది శ్రోతలు, వరంగల్ కాష్బుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్. ఇదే పాటను కోరుతున్న మరొక శ్రోత, హన్మకొండ జిల్లా కాజిపేట మండలం తరాలపల్లి గ్రామం నుండి జేరుబోతుల బుచ్చయ్య. వీరి కోరికపై ఈ పాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: మనోరంజన కార్యక్రమంలో తరువాత పాట వినండి. ముద్దుల మొగుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన సిరివేనల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయకుమార్, అజయ్కుమార్ కీర్తన. ఇదే పాటను వినిపించమని కోరుతున్న మరికొంతమంది శ్రోతలు, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ వీరందరి కోరికపై ఈ పాట.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మనోరంజన కార్యక్రమంలో చివరి పాట వినండి. ఇష్క్ ఈ చిత్రం కోసం అదాన్ సామి నిత్యమీనన్ పాడిన కృష్ణ చైతన్య గీతం, సంగీతం అనూప్ రూబెన్స్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ. ఇదే పాటను వినిపించమని కోరుతున్న మరికొంతమంది శ్రోతలు, వరంగల్ కాశబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ, వీరందరి కోరికపై పాట.

శ్రోతలు ఇంతవరకు మనోరంజన కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎస్ జానకి గారి గాత్ర కచేరి విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, మధుర గీతాలు అలా నాటి ఆణిముత్యాలంటి సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి పంతులమ్మ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం రాజా నాగేంద్ర.

ధనమా దైవమా ఈ చిత్రం కోసం పి. సుశీల పాడిన డాక్టర్ సి. నారాయణ రెడ్డి గీతం, సంగీతం టివి రాజు.

ఏకవీర ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సమకూర్చిన వారు కెవి మహాదేవన్.

ఇప్పుడు వినండి, ఘంటసాల పిశుషల పడిన దాశరథ గీతం, సంగీతం కేవి మహాదేవన్, చిత్రం తేనె మనసులు.

ఇప్పుడు వినండి. జయసుధ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం అందించిన వారు రమేష్ నాయుడు.

ఇప్పుడు వినండి బలిపీఠం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన కృష్ణశాస్త్రి గీతం, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు వినండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం సత్యం, చిత్రం స్వప్న,

ఇప్పుడు వినండి ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం విశ్వనాథన్ రామమూర్తి. చిత్రం రాజకోట రహస్యం.

చిట్టి చెల్లెలు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన డాక్టర్ సీరన్ నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మధుర గీతాల కార్యక్రమంలో చివరి పాట వినండి. జరిగిన కథ ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఘంటసాల.

శ్రోతలు ఇంతవరకు మధురకి తలవినారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11 గంటలు దాటి 13 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 FM 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.